ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్జ్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, అశ్వయుజ మాసం 8వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 9వ తారీఖు. శుభోదయం.

0: FM Rainbow 101.9, musically yours.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. వందనం కార్యక్రమానికి స్వాగతం. హిందూ సాంప్రదాయం ప్రకారం వినాయకుడిని పూజించకుండా ఏ పనిని మొదలుపెట్టరు. విఘ్నాలను పోగొట్టే వినాయకుడి ఆలయాలు దేశవ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి. స్వయంభూగా గణపతి కొలువైన మధురంత్రేశ్వర సిద్ధి వినాయకుడి ఆలయ విశేషాలను ఇవాల్టి క్షేత్ర దర్శనంలో తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

క్షేత్ర దర్శనం వింటున్నారు. వినాయకుడి విశిష్ట ఆలయాల్లో కేరళ కాసర్గోడ్ జిల్లా మధుర్ని మధురంతేశ్వర సిద్ధివినాయక ఆలయం ఒకటి. మధురవాహిని నది తీరంలో ప్రకృతి రమణీయత మధ్య కొలువు తీరిన ఈ గణపతి దర్శనానికి దేశం నలుమూలల నుండి భక్తులు బారులు తీల్తారు. ఈ ఆలయంలో గణపతి రోజురోజుకు పెరుగుతాడని అంటారు. ఇంకా ఒకనొక టైంలో ఆలయంలోని గర్భగుడి దక్షిణ గోడపై ఒక బాలుడు గణపతి చిత్రాన్ని గీశాడు. రోజురోజుకు ఆ చిత్రం పెరుగుతూ ఉండటం వల్ల ఆ గణపతిని బొడ్డచ గణపతి లేదా బొడ్డ గణేశుడు అని పిలుస్తుంటారు. మరి మధురంతేశ్వర సిద్ధి వినాయక ఆలయం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

క్షేత్రదర్శిని వింటున్నారు. మధుర్ ఆలయంలో ప్రధాన దైవుడు పరమశివుడు. ఈ ఆలయంలో కొనువైన వినాయకుడు శ్రీ మదనంతేశ్వర.

సిద్ధివినాయకుడు. గర్భగుడిలో గజముఖిని పక్కనే జగన్మాత పార్వతీదేవి కూడా కొలువై కుమారుడితో సమానంగా నిత్య పూజా అభిషేకాలు అందుకుంటారు. మద్దూర్ మహాగణపతి ఆలయం మిగతా ఆలయాల కంటే భిన్నంగా కనిపిస్తుంది. మూడు చుట్టలుగా ఉన్న ప్రాకారం రూపంలో నెలకొన్న ఈ ఆలయం ఏనుగు వెనక భాగం వలె ఉంటుంది. మరి ఈ ఆలయం గురించి మరిన్ని విషయాలు ఈ పాట తర్వాత.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం. క్షేత్రదర్శనంలో ఇవాళ మనం కేరళలోని కాసర్గడ్ జిల్లాలో ఉన్న మధూర్ మదరంతేశ్వర సిద్ధి వినాయక ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఒకనొకప్పుడు మధురవాహిని నది తీరంలో మధూర్ అనే మహిళ నీటి కోసం వెళ్ళినప్పుడు గణపతి ఆమె ఎదుట సాక్షాత్కరించి అక్కడే విగ్రహంగా మారిపోతాడు. వెంటనే ఆ మహిళ ఆ విషయాన్ని గ్రామస్థులకు తెలియజేసి వారి సహాయంతో స్వామివారి మూర్తిని నది ఒడ్డునే ఉన్న శివాలయంలోకి చేర్చి అక్కడే ప్రతిష్ఠింపజేస్తుంది. గణపతి మధూర్కు దర్శనమిచ్చి ఆమె సహాయంతోనే అక్కడ వెలిసిన కారణంగా ఆమె పేరు మీద ఈ ఆలయం మధురాలయంగా ప్రసిద్ధి చెందిందని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. మరి ఆలయం గురించి మరిన్ని విషయాలు ఈ పాట తర్వాత.

మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. అయితే ఆ ఆలయానికి సంబంధించిన ఇంకొక ఆసక్తికర విషయం ఏంటంటే, ఒకసారి టిప్పు సుల్తాన్ ఈ ఆలయాన్ని ధ్వంసం చేయాలని దండెత్తి వస్తాడు. ఆ సమయంలో టిప్పు సుల్తాన్కి దాహం వేసి ఆలయ ప్రాంగణంలో బావి నీళ్లను తాగుతాడు. గణపతి మహత్యంతో బావి నీళ్లను తాగిన తర్వాత టిప్పు సుల్తాన్ మనసు మార్చుకుని దాడిని విరమించుకొని భక్తితో కొలిచి అక్కడి నుండి వెళ్ళిపోయినట్టు స్థలపురాణం ద్వారా మనకు తెలుస్తుంది. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం.

క్షేత్ర దర్శనంలో శ్రీ మదనంతేశ్వర సిద్ధివినాయక ఆలయం గురించి తెలుసుకుంటున్నాం ఇవాళ క్షేత్ర దర్శనంలో. అయితే ఈ ఆలయంలో మహాగణపతికి కేరళ సాంప్రదాయ వంటకమైన ఆప్పంను నైవేద్యంగా పెడతారు. అదే భక్తులకు ప్రసాదంగా పంచిపెడతారు. గర్భాలయంలో గణపతికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం సేవలను ఘనంగా నిర్వహిస్తారు. ఇంకా గణపతికి విశేషంగా జరిగే సహస్ర ఆప్పం పూజలో భాగంగా నెయ్యి ఆప్పాలతో ప్రతిరోజు పూజలు జరిపించడం విశేషం. అలాగే మూడప్ప సేవ పేరుతో మరో పూజా కార్యక్రమం కూడా జరుగుతుంది. అందులో భాగంగా స్వామివారికి ఏ అలంకారం లేకుండా విగ్రహాన్ని ఆప్పాలతో కప్పేసి పూజాదికాలు నిర్వహిస్తారు. అలాగే ఇక్కడ ప్రతి మాసంలో వచ్చే రెండు చవితి రోజుల్లోనూ వినాయక చవితి రోజు విశేష పూజలు ఘనంగా నిర్వహిస్తారు. మరిన్ని విషయాలు ఈ పాట తర్వాత.

శ్రీ మాధ్యనంతేశ్వర సిద్ధివినాయక టెంపుల్ గురించి మాట్లాడుతున్నాం కదా. అయితే ఆలయ ప్రాంగణంలో దుర్గాదేవి, వీరభద్రుడితో పాటు గణపతి సోదరులైన అయ్యప్ప, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా కొలువుదీరి ఉంటారు. ఆలయ ప్రాంగణంలో చెక్క మీద రామాయణ మహాభారత ఘట్టాలని తలపించే శిల్పాలు అక్కడ చూడవచ్చు మనం వెళ్తే. శ్రీ మాధ్యనంతేశ్వర సిద్ధివినాయక స్వామి టెంపుల్ని ఒకసారి దర్శించుకుంటే చేపట్టిన పనుల్లో విఘ్నాలు తొలగిపోతాయని విశ్వాసం. అలాగే వివాహం ఆలస్యమవుతున్నా, ఇంటి నిర్మాణంలో జాప్యం జరుగుతున్నా మధుర్ గణపతిని దర్శించుకుంటే విఘ్నాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇది ఇవాల్టి క్షేత్రదర్శిని.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్, రెయిన్బోతో జీవితం రంగలమయం. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. మరి హెల్తీ మార్నింగ్స్ వింటున్నారు. హెల్తీగా ఉండాలంటే మనం డేలో స్టార్ట్ చేసే మన ఫస్ట్ మీల్, అదే బ్రేక్ఫాస్ట్ ఉంటుంది కదా, అది చాలా చాలా ఇంపార్టెంట్, మన అందరికీ తెలుసు. దాన్ని అసలే స్కిప్ చేయొద్దని కూడా తెలుసు, బట్ కొన్నిసార్లు తెలుసో తెలియకో, వీలై వీలు కాకో దాన్ని స్కిప్ చేస్తూ ఉంటాం. మరి అలా డిఫరెంట్గా చేసుకునే హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఏంటో ఇవాళ తెలుసుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

సూపర్ హిట్ నెంబర్ విన్నాం కదా. మరి తర్వాత చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు ఇంతకీ ఆ హెల్తీ రెసిపీ ఏంటి అని. సో రెగ్యులర్గా అటుకులను డైలీ డైట్లో మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వాడుతూ ఉంటారు. నిజానికి ఫైబర్ ఎక్కువగా ఉండి తక్కువ క్యాలరీస్ అండ్ ఫ్యాట్స్ ఉండే అటుకులు తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. సో అటుకులు అనగానే చాలామంది పోహా చేసుకుంటారు, కానీ పోహా ఎంత బాగా చేసుకున్నా పిల్లలతో పాటు పెద్దలు కూడా బోర్ ఫీల్ అవుతుంటారు. అబ్బా మళ్ళీ పోహానా, అయ్యో అని ఇలా ఫీల్ అవుతుంటారనమాట. సో తినను కూడా తినరు చాలామంది. మరి అలాంటి వారు కూడా తినడానికి ఇష్టపడే గ్రీన్ పోహా ఆర్ హరియాలీ పోహా గురించి ఇవాళ తెలుసుకుందాం. స్టేట్యూన్.

సాహసమే చేయాలన్నమాట జీవితంలో. అప్పుడప్పుడు మనం ముందుకు వెళ్ళాలంటే సాహసం చేయాల్సిందే. కొన్నిసార్లు మనకి నచ్చని బ్రేక్ఫాస్ట్ని కూడా మనం కొత్తగా ట్రై చేయాలి, దాన్నే సాహసం అంటారు. రైట్, గ్రీన్ పోహా ఆర్ హరియాలీ పోహా గురించి మాట్లాడుతున్నాం హెల్తీ మార్నింగ్స్లో. మంచి రుచికరంగా ఉండే దీన్ని పోహా వద్దన్న వాళ్ళే ఎంతో ఇష్టంగా తింటారు. అండ్ రెగ్యులర్ టిఫిన్స్ని తిని బోరింగ్గా అనిపించిన వాళ్ళకు కూడా ఇది సూపర్ ఆప్షన్. మరి అన్నీ చెప్తున్నావు కానీ రంజిత్, ఇంతకీ దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పట్లేదంటారా? తప్పకుండా చెప్తాను. సో దీన్ని తయారు చేసుకోవడం చాలా సింపుల్. అండ్ ఈ టేస్టీ అండ్ హెల్తీ పోహా రెసిపీకి కావలసిన పదార్థాలు, మేకింగ్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.
1: రైట్, ఇంతకీ మనం ఆ హెల్తీ పోహా ఏంటో, ఆ గ్రీన్ పోహా ఏంటో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందామా? సో ఫస్ట్ ఏంటంటే, మందంగా ఉండే అటుకులు, బాయిల్డ్ బఠానీ, ఆనియన్స్, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పల్లీలు, జీడిపప్పు, ఉప్పు, నూనె, నిమ్మరసం, కొత్తిమీర, పుదీనా, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి. జనరల్గా మనం పోహాకి, ఉప్మాకి చేసుకునే కామన్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, అవన్నీ రెడీగా పెట్టుకోవాలన్నమాట. సో రెగ్యులర్ పోహాకు ఉండే అయితే ఎలాగుంటాయో అవన్నీ రెడీ చేసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్, బట్ ఇక్కడ కొత్తిమీరని పేస్ట్ చేసుకోవాలి. సో మిక్సర్ గ్రైండర్ తీసుకొని దాంట్లో కొత్తిమీర, పుదీనా, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, నిమ్మరసం వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత జనరల్గా మనం పోహా కానీ, ఉప్మా కానీ, సేమియా ఉప్మా కానీ చేసే ముందు ఆ పోపులోకి ఏమేమైతే వేసుకుంటామో వాటన్నింటిని వేసిన తర్వాత లాస్ట్కి ఏమంటారు, కడిగి నానబెట్టుకున్న పోహా ఉంటుంది కదా, ఆ అటుకుల్ని వేసిన తర్వాత కొంచెం ఇక వేగింది అన్న టైంలో ఈ కొత్తిమీర, అంటే ఈ మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని అప్పుడు వేయాలన్నమాట. ఆ తర్వాత కొంచెం అటు ఇటు అటు ఇటు ఒక 5 నుంచి 10 నిమిషాల తర్వాత వేస్తే అప్పుడు ఘుమఘుమలాడే, రెడీగా ఉండే, హాట్గా సర్వ్ చేసుకునే ఆ గ్రీన్ పోహా లేదంటే హరియాలి పోహా రెడీ అయిపోతుందన్నమాట. సో చూడడానికి గ్రీన్ కలర్లో ఉండేసరికి అట్రాక్ట్ అవుతాం, అరే ఏదే ఎలా ఉంటుందో, లేకపోతే బాగానే ఉంటుందో అని ట్రై చేయడానికి. సో పుదీనా, కొత్తిమీర, ఇంకా కాజు, పల్లి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ ఫ్లేవర్డ్ పోహా నిజంగానే మనకి తప్పకుండా నచ్చుతుందంట. ఒకవేళ రెగ్యులర్గా చేసుకునే పోహా కాకుండా కొంచెం టైం తీసుకుని, ఈ కొంచెం టైం అంటే జస్ట్ 10 మినిట్సే, సో ఈ గ్రీన్ పోహాను కూడా ట్రై చేసి చూడండి. డెఫినెట్గా మీకు సూపర్ ఆప్షన్గా ఉంటుంది, అలాగే యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్ అండ్ చాలా బాగుంటుంది. సో మరి ఇన్ని విషయాలు తెలుసుకుందాం హెల్తీ బ్రేక్ఫాస్ట్లో. ఈ సూపర్ హిట్ నెంబర్ తర్వాత ఖుషీ సినిమా నుండి దేవన్ అండ్ ఫెర్నాండేజ్ కల్పన పాడిన ప్రేమ్ అంటే సులువు కాదురా అంటూ వచ్చేస్తుంది మన కోసం. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: భలే పాడి భలే నవ్వింది కదా లాస్ట్కి చిన్న పాప. రైట్, హెల్తీ మార్నింగ్స్ లో మనం వింటున్నాం. ఆల్రెడీ పోహ తినేసే ఉంటారు ఈ పాటికి చేసుకుని, ఎందుకంటే ఆఫీస్కి స్కూల్స్కి వెళ్ళే టైం అవుతుంది కాబట్టి గ్రీన్ పోహ ఆర్ హరియాలి పోహ తినేసే ఉంటారు, మీకు నచ్చేసే ఉంటుంది. మరి పరగడుపున అంటే తెలుసు కదా మనందరికీ, పరగడుపున అంటే ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసుకున్నా కానీ. సో మార్నింగ్ లేవగానే మన డైజెస్టివ్ సిస్టమ్ ఒక ఎంప్టీ స్పాంజ్ లాంటి స్థితిలో ఉంటుంది. రాత్రంతా ఉపవాసం తర్వాత పరగడుపున మనం తీసుకునే మొదటి ఆహారాన్ని కడుపు అంటే మన లోపల చాలా స్పీడ్గా గ్రహిస్తుంది. అందుకే అలాంటి టైంలో మన శరీరానికి అమృతం లాంటి పోషకాలు అందించాలి. అలా కాకుండా మనం ఏది పడితే అది తీసుకుని వాటి వల్ల ఆ ఫుడ్స్ వల్ల మనకి ఆరోగ్య సమస్యలు వస్తాయంట. మరి అవేంటో డీటెయిల్గా తెలుసుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్, రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి ఈ సినిమాలో పాట అంటే సంపంగి సినిమా నుండి వరికుప్పల యాదగిరి పాడిన ఈ పాట అందమైన కుందనాల బొమ్మరా మన కోసం. స్టే ట్యూన్డ్.
1: ఫాలో చేసి కింద చూడబోతే అంతలోనే మాయమాయే.

0: టూ క్లాక్ లో 7:42 అవుతుంది. హెల్తీ మార్నింగ్స్ లో మనం మార్నింగ్ పూట పరుగడుపున ఏం తినకూడదు అనే విషయాల గురించి మాట్లాడుతున్నాం. సో మరి పరుగడుపున ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు మన జీర్ణాశయంలో యాసిడ్స్ అనేవి నార్మల్ గానే ప్రొడ్యూస్ అవుతుంటాయి. మరి ఆ టైంలో మనం తీసుకునే రాంగ్ ఫుడ్ వల్ల మన జీర్ణక్రియ మందగించడమే కాకుండా కడుపులో మంట, అల్సర్స్, గ్యాస్ సమస్యలు లాంటివి వస్తాయని ఎక్స్పర్ట్స్ చెప్తుంటారు. మరి పరుగడుపున ఎలాంటి ఫుడ్ తీసుకోవద్దో ఇప్పుడు తెలుసుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు

0: మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్ గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్ గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్ గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: స్టూడియో క్లాక్ లో 7:50 మనం వింటున్నాం హెల్తీ మార్నింగ్స్ లో పరగడుపున ఏవేమి తినకూడదు అని. సో మరి ఎంప్టీ స్టమక్ తో ఉన్నప్పుడు జీర్ణాశయంలో ఫుడ్ అనేది ఏమీ ఉండదు. సో దీనివల్ల మనం తినే కారం మసాలాలు డైరెక్ట్గా లోపల ఉన్న ఆ సెన్సిటివ్ లేయర్ని తాకి మనకు చికాకు మంటను కలిగిస్తాయంట. ఇంకా సిట్రస్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, అంటే పులుపుగా ఉండే పండ్లు. సో మార్నింగ్ తీసుకుంటే మాత్రం గ్యాస్ ప్రాబ్లం వస్తుందంట, ఎందుకంటే సిట్రస్ ఫ్రూట్స్లో ఉండే సిట్రిక్ యాసిడ్ క్వాంటిటీ ఎక్కువగా ఉండడం, ఇంకా ఎంప్టీ స్టమక్తో ఉన్నప్పుడు మన జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ కూడా పెరుగుతుంటాయి. మరి అది ఇది ఇంకా పెరిగాయి అనుకోండి, సో అప్పుడు ఇంకేమవుతుంది, గ్యాస్ అంటే కడుపులో గ్యాస్ రావడం, మంట, కడుపు ఉబ్బరం లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఇంకా తెలుసుకుందాం ఏంటో మరి ఈ పాట తర్వాత.

సూపర్ హిట్ నెంబర్ కదా ఆర్యా సినిమా నుండి విన్నాం. మరి పరగడుతున్న ఏం తినొద్దు అనే అని మాట్లాడుకున్నా కానీ ఏం తాగొద్దు మాట్లాడుకోవట్లేక. సో మార్నింగ్ లేవగానే ఓ కాఫీ టీ పడందే రోజు స్టార్ట్ అవ్వద్దు చాలామంది.

పరగడుపున తీసుకుంటే పాలలో ఉండే లాక్టోజ్ చక్కెర అంత ఈజీగా డైజెస్ట్ కావు, కాబట్టి అవి పొట్టలో ఉండి గ్యాస్ తయారవడానికి, కడుపు ఉబ్బరానికి దారితీస్తుందంట. సో ఇలాంటి చిన్న చిన్నవన్నీ తీసుకుంటూ పాటిస్తూ మంచి మంచి పద్ధతులు పాటిస్తూ ఉంటే మనం ఆరోగ్యంగా ఉండొచ్చు, అలాగే ఎట్ ద సేమ్ టైం మనకు నచ్చినవన్నీ తినొచ్చు అనమాట. సో ఇది ఇవాల్టి హెల్తీ మార్నింగ్స్ అండ్ ఒక సూపరిట్ నెంబర్ వచ్చేస్తుంది. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz రెయిన్బోతో జీవితం రంగులమయం.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పేదలు తమ జీవితకాలంలో సొంత ఇల్లు చూస్తామో లేదో అని ఆవేదన చెందుతూ ఉంటారని, వారి కలను సాకారం చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ముందున్న లక్ష్యమని మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎన్నికల్లో నరేంద్ర మోదీని ఎదుర్కొనే ధైర్యం లేక కాంగ్రెస్ నేతలు ప్రజాస్వామ్య వ్యవస్థలపై చులకనగా మాట్లాడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. దేవుళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తాను పూర్తిగా సమర్థిస్తున్నట్టు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఇరు దైవాల రూపాల మధ్య వ్యత్యాసం చెప్పడం తప్ప క్షమాపణ ఎందుకు చెప్పాలని ప్రశ్నించారు. లక్షల కుటుంబాలు జీవనాధారంగా ఉన్న సింగరేణి సంస్థను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయొద్దని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కె తారకరామారావు కోరారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్న సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, వెంటనే వాటిని నెరవేర్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాసిన బహిరంగ లేఖలో డిమాండ్ చేశారు. పేదోళ్ల ఇళ్లను కూల్చి వారి బతుకులు రోడ్డును పడేయటమైనా ప్రజాపాలనని బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత హరీష్ రావు విమర్శించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న దోహాలో ఖతార్ ఆర్థిక మంత్రి అలీ బిన్ అహ్మద్ అల్ కువారితో సమావేశమై యూపీఐ విస్తరణపై చర్చించారు. ఉక్రెయిన్ గల్ఫ్ ఘర్షణలతో రాబోయే నెలల్లో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే అవకాశముందని విదేశాంగ మంత్రి జైశంకర్ హెచ్చరించారు. ఆసియా సొసైటీ కార్యక్రమంలో మాట్లాడుతూ నల్ల సముద్రం గుండా ప్రధాన ఎగుమతిదారుల నుంచి ధాన్యపు రవాణాకు అంతరాయం కలగటం, ఎరువుల కొరత ఆహార భద్రత తీవ్రం ఉప్పుగా పరిణమిస్తుందని జైశంకర్ పేర్కొన్నారు. మూడు వన్డే మ్యాచ్ల క్రికెట్ సిరీస్లో భాగంగా గౌహాటీలో బర్సాపురా క్రికెట్ స్టేడియంలో ఈరోజు జరిగే రెండో వన్డే మ్యాచ్లో భారత్ వెస్టిండీస్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 9 గంటలకు వింటారు.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ స్టూడియో క్లాక్లో సమయం 8 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ నిర్మాణాన్ని వేగవంతం చేయడంతో పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులు పటిష్టంగా చేపట్టేందుకు ఆర్మీ ఇంజనీరింగ్ అధికారుల సేవలు వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు నీటిపారుదల పౌరసరఫరాల శాఖ

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్ లో 8:04 అవుతుంది. మనందరికీ తెలుసు వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నాం. మరి ఇవాళ్టి డే స్పెషల్స్ తో పాటు ఇంట్రెస్టింగ్ విషయాలు ఏమున్నాయో తెలుసుకుందాం. లేట్ చేయకుండా ఈ సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తోంది మన కోసం. బొమ్మరిల్లు సినిమా నుండి రంజిత్ అండ్ ఆండ్రియా పాడిన వి హ్యావ్ ఎ రోమియో అంటూ ఈ పాట తర్వాత అసలు ఏంటో తెలుసుకుందాం. స్టే ట్యూన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: స్టూడీ క్లాక్లు 8:10 అవుతుంది. మనం వింటున్నాం వైబ్రెంట్ హైదరాబాద్. మరి ఒక భాషలో చెప్పిన మాట మరో భాషలోకి మార్చవచ్చు, కానీ ఆ మాటలోని భావం మారకూడదు. అందుకే తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ, గ్లోబల్లీ చూసినట్టయితే కొరియన్, ఇంగ్లీష్, చైనీస్, జపనీస్ ఎట్సెట్రా మూవీస్

కూడా మన తెలుగులో మన అంటే మన ఇష్టమున్న లాంగ్వేజ్లో చూస్తున్నాం. అంటే భాషలు వేరు కావచ్చు కానీ సంస్కృతులు వేరు కావచ్చు కానీ మనుషుల భావాలు మాత్రం ఒకటి. ప్రపంచంలోని ఎన్నో భాషల మధ్య భావాలను, ఆలోచనల్ని, జ్ఞానాన్ని ఇంకా అన్నీ అంటే కల్చరల్ ఎక్స్చేంజ్ ఇలాంటివన్నీ కలుపుతున్నటువంటి ఒక బ్రిడ్జ్ ఏదైనా ఉందంటే అది అనువాదం, ట్రాన్స్లేషన్ అన్నమాట. మరి ట్రాన్స్లేషన్ అంటే ఏంటి, దాని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

దట్ వాజ్ అ వండర్ఫుల్ ట్రాక్ ఫ్రమ్ ద మూవీ గజ్నీ, రైట్? మనం ట్రాన్స్లేషన్ టాపిక్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం, ఎందుకు వచ్చిందంటే ఇవాళ సెప్టెంబర్ 30th ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ డేగా జరుపుకుంటారు. సో యునైటెడ్ నేషన్స్ 2017 మే 24th అఫీషియల్గా ఈ డేని సెలబ్రేట్ చేసుకోవాలని అనౌన్స్ చేసేసింది. సో ఇక అప్పటి నుంచి ప్రతి సెప్టెంబర్ 30th ప్రతి సంవత్సరం ఈ ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ డేని జరుపుకుంటారు. సో బైబిల్ ట్రాన్స్లేటర్ సెయింట్ జెరోమ్ గుర్తుగా ఈ డేని స్టార్ట్ చేశారనమాట. 2026 థీమ్ ఏంటంటే లింగ్విస్టిక్ డైవర్సిటీ అండ్ లాంగ్వేజ్ రైట్స్. సో ట్రాన్స్లేషన్ అంటే జస్ట్ పదాలను మార్చడం కాదు, ఒక భాషలోని భావాన్ని మరో భాషలో సజీవంగా అందించడం, అంతే కదా? సో అందుకే అలా భాషల మధ్య దూరాన్ని తగ్గిస్తున్న ట్రాన్స్లేటర్స్ అందరినీ మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు మనకు ఏదైనా నచ్చిన బుక్ ఉంటుంది బట్ కొరియన్ లాంగ్వేజ్లో ఉంటుంది, సో దాన్ని ట్రాన్స్లేట్ చేస్తే మనకి అద్భుతంగా ఆ భాషలో, అంటే కొరియన్లో రాసినా కానీ ఆ బుక్లో ఉండే సాహిత్యాన్ని మనం ఆస్వాదించవచ్చు. సిమిలర్లీ ఏదైనా సినిమా, మనకి కొరియన్ సినిమా కానీ జపనీస్ కానీ చైనీస్ కానీ ఇంగ్లీష్ కానీ ఏదైనా సరే, మన తెలుగులో కానీ మనకు నచ్చిన భాషలోకి అనువదించి తర్వాత మనం అంటే ఆ సినిమా చూడడానికి జపానే వెళ్ళక్కర్లే, అంటే అక్కడి సినిమా మనదాకా వస్తుందంటే కావాలం ఆ అనువాదం వల్లనే. సో అనువాదకులందరినీ మెచ్చుకోవాల్సిందే, ఎందుకంటే భాష కానీ లేకపోతే మనుషుల మధ్య దూరం అన్నీ అంటే పక్కకు నెట్టేసి ఒక అనువాదం వల్లనే మనం అందరం ఒకటే అన్న భావన కూడా కలుగుతూ ఉంటుంది, రైట్? ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం వైబ్రెంట్ హైదరాబాద్లో. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ నెంబర్, చందమామ సినిమా నుండి ఆశా భోంస్లే గారు, అలాగే కెఎం రాధాకృష్ణన్ పాడిన నాలో ఊహలకు అంటూ వచ్చేస్తున్న ఈ సూపర్ హిట్ నెంబర్ మన కోసం. స్టే ట్యూన్డ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఎఫ్ఎం రెయిన్బో 101.9
1: స్టూడియో క్లాక్ లో 824 వైబ్రెంట్ హైదరాబాద్ లో మాత్రం మంచి మంచి విషయాలు మంచి మంచి పాటలు తెలుసుకుంటూ ఉన్నాం కదా. మరి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, కొన్నిసార్లు మనం అంటే ఏఐ కానీ టెక్నాలజీ కానీ మనకి హెల్ప్ చేస్తుంది అనుకుంటాం, కానీ ఏఐ కానీ టెక్నాలజీ కొన్నిసార్లు ఏమంటారు మిస్టేక్స్ కూడా చేస్తుంది అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో బెంగళూరులో జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక బైక్ రైడర్ తన వెనుక ఏంటి ఒక గిటార్ పెట్టుకొని పోతున్నాడు అనమాట. సో పోతుంటే ఏఐ కెమెరాస్ అని ఈ మధ్య కెమెరాస్లో కూడా ఏఐ యూజ్ చేసి అసలు మొత్తం స్కాన్ చేస్తున్నారు కదా, అసలు ఎంత ఎటు వెళ్తున్నా కానీ ఇట్టే ఊరికే పట్టేయచ్చు అని చెప్పేసి. సో అక్కడ ఏం జరిగిందంటే, ఆ బైక్ మీద గిటార్ బ్యాక్ ప్యాక్ వేసుకొని వెళ్తుంటే ఆ కెమెరా ఏమనుకుందంటే ఎవరో వెనకాలన్నారు కానీ అసలు హెల్మెట్ పెట్టుకోకుండా పోతున్నారు అని చెప్పేసి, అది ఎవరైతే ఆ బైకర్ ఉన్నారో ఆయనకి 500 రూపీస్ చలాన్ వేసిందనమాట. సో మరి ఏంటి అని చెప్పి తర్వాత ఫైన్ వచ్చిందని చెప్పి కట్టేస్తామా, లేదు కదా. ఆ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మధ్య టెక్నాలజీ అప్గ్రేడ్ అయ్యి మనం ఎక్కడైతే ఇలా రాంగ్ రూట్లో కానీ హెల్మెట్ పెట్టకుండా కానీ ఇలా పోతుంటే అవి పసిగట్టి అవి రికార్డ్ చేసి పెడతాయన్నమాట. సో మన బండి నెంబర్ కొట్టినప్పుడు అవన్నీ వస్తాయి. సో అలా చూసుకున్నప్పుడు ఏమైందంటే, అసలు అది గిటార్ అని తెలుసుకున్న తర్వాత నా వెనుక మనిషి ఎవరు లేరు అది ఇదని పోలీసులకి చెప్పిన తర్వాత

తర్వాత అప్పుడు ఆ పోలీస్ వాళ్ళు ఏం చేశారంట, ఆ 500ని రిఫండ్ చేశారంట ఆ బైకర్కి. సో కొన్నిసార్లు మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి. మనుషులే తప్పులు చేస్తారంటే టెక్నాలజీ కూడా తప్పులు చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తప్పులు జరుగుతూనే ఉంటాయి, వాటిని మన్నించడమా లేకపోతే ఎక్స్క్యూజ్ చేసి ముందుకు వెళ్ళడమా అనేదే ఇంపార్టెంట్, రైట్? ఇంకా ఇలాంటి సూపర్ విషయాలు తెలుసుకుందాం సూపర్ హిట్ నంబర్స్ వింటూ. మీరైతే వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం.

సూపర్ హిట్ నెంబర్ ఫ్రమ్ ద మూవీ జల్సా విన్న తరుమం. తర్వాత వైబ్రెంట్ హైదరాబాద్లో మనం ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే, కొన్ని మాటలు వింటే మనం ఆలోచిస్తాం, కొన్ని కథలు వింటే మనం మారిపోతాం. అలాంటి మాటల్ని కథల్ని మనకు నచ్చిన టైంలో నచ్చిన చోట వినిపించేదే పాడ్కాస్ట్ అన్నమాట. సో ప్రతిరోజు ఒక కొత్త విషయం, ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త కథ. సో మన చేతిలోనే మనకు కావాల్సిన టైంలోనే వినిపించే ఆడియో ప్రపంచమే పాడ్కాస్టింగ్. మరి దాని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ సూపర్ హిట్ నెంబర్ తర్వాత. స్టే ట్యూన్. Oh, you're so sexy, baby. You're one in the galaxy, baby. Now heart alone I'm mixing.

That was a super high energetic track from the movie Adors, you know, sung by Baba Sehgal and Priya Himesh. మరి నెక్స్ట్ మనం మాట్లాడుకుంటున్నాం పాడ్కాస్టింగ్ గురించి. సెప్టెంబర్ 30th ఇంకొక స్పెషల్ ఉంది, అదే ఇంటర్నేషనల్ పాడ్కాస్ట్ డే అనమాట. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండిపెండెంట్ క్రియేటర్స్ ఇన్ ఆడియో స్టోరీ టెల్లింగ్ అండ్ డిజిటల్ రేడియో ఎట్సెట్రా వాళ్ళందరినీ గుర్తించడానికి ఈ డేని సెలబ్రేట్ చేస్తారు. రేడియోకి ఒక బ్యూటిఫుల్ లైవ్ కనెక్షన్ ఉంటే పాడ్కాస్ట్కి మన టైం, మన చాయిస్, మన టాపిక్ అనే ఫ్రీడమ్ ఉంటుందన్నమాట. సో కామెడీ, సినిమా, నాలెడ్జ్ ఆర్ ట్రూ స్టోరీస్, వాట్ నాట్, ఏదైనా కావచ్చు పాడ్కాస్ట్లో వినొచ్చు. రేడియో అయినా పాడ్కాస్ట్ అయినా ఆ రెండింటి డెస్టినేషన్ ఒకటే, ఏంటో తెలుసా? మనందరికీ మంచి మాటలు వినిపించాలి, మంచి పాటలు. అంటే పాడ్కాస్ట్లో అన్నిట్లో పాటలు రాబట్టుకోండి, సో రేడియోలో అయితే పాటలు కూడా వస్తాయి. మాటలు పాటలు అద్భుతంగా ఉంటుంది కదా. మరి అందుకే ఇక ఈ సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది మన కోసం. ఏ సినిమా నుండి మీ అందరికి తెలుసు అనుకుంటున్నాను, లేదంటే చెప్పేస్తాను ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: FM Rainbow 101.9 Musically yours.
1: ఒక మంచి పుస్తకం మనకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది.

0: ఆలోచనను అందిస్తుంది,
1: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
0: మరి మీకు నచ్చిన పుస్తకం, మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
1: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
0: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
1: మీ అనుభూతిని
0: మీ మాటల్లో
1: మా శ్రోతలతో పంచుకోండి.
0: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
1: రీడ్ విత్ రెయిన్బో 2026@gmail.com కు పంపండి.
0: మీ రీడింగ్ జర్నీ
1: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
0: రెయిన్బోతో పంచుకోండి.
1: రీడ్ విత్ రెయిన్బో.
0: రీడ్ విత్ రెయిన్బో. ಡಾಕ್ಟರ್ ಡಾಕ್ಟರ್ ಡಾಕ್ಟರ್ ಡಾಕ್ಟರ್ ಡಾಕ್ಟರ್ ಡಾಕ್ಟರ್ ಡಾಕ್ಟರ್ ಡಾಕ್ಟರ್ ಡಾಕ್ಟರ್ ಡಾಕ್ಟರ್ ಡಾಕ್ಟರ್ ಡಾಕ್ಟರ್ ಡಾಕ್ಟರ್ ಡಾಕ್ಟರ್ ಡಾಕ್ಟರ್ ಡಾಕ್ಟರ್ ಡಾಕ್ಟರ್ ಡಾಕ್ಟರ್ ಡಾಕ್ಟರ್ ಡಾಕ್ಟರ್ ಡಾಕ್ಟರ್ ಡಾಕ್ಟರ್ ಡಾಕ್ಟರ್ ಡಾಕ್ಟರ್

వైబ్రెంట్ హైదరాబాద్ లో సూపర్ హిట్ నెంబర్స్ వింటున్నాం. ఇప్పుడు సెవెన్ సెన్స్ సినిమా నుంచి మన కోసం ఎల్ఎల్ఎం అంటూ వచ్చేస్తుంది ఈ సూపర్ హిట్. స్టే ట్యూన్డ్.

దరఖాస్తు గడువును ప్రభుత్వం అక్టోబర్ 15 వరకు పొడిగించింది. పాల్ సెషన్ కోసం ఈ అవకాశం కల్పించినట్టు బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయాదేవి తెలిపారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ప్రసంగంలో జమ్మూకాశ్మీర్పై టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ చేసిన వ్యాఖ్యలు భారత్ ఖండించింది. ఇది భారత్ సార్వభౌమత్వానికి సంబంధించిన విషయమని, దీనిపై ఎవరికీ జోక్యం చేసుకునే హక్కు లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణదీప్ జైస్వాల్ స్పష్టం చేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల క్యాన్సర్ మందులపై భారీ ధరలు విధిస్తుండటంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పద్ధతిని నరమేధం అని అభివర్ణించిన కోర్టు అన్ని మందులపై ఒకే రకంగా 16% మార్జిన్ ఉండాలని తెలిపింది. సేవా సంకల్ప్ జన్ భాగీదారీ స్ఫూర్తితో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్వచ్ఛత హీ సేవ 2026 ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంలా మార్చాలని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ పిలుపునిచ్చారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎంసీఏ ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు అక్టోబర్ 10 వరకు పొడిగించినట్టు విశ్వవిద్యాలయ అధికారులు ప్రకటించారు. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఇంటర్మీడియట్ లేదా డిగ్రీలో మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలని, డిగ్రీలో 50% మార్కులు తప్పనిసరని తెలిపారు అధికారులు. ఆసియా క్రీడల్లో మహిళల కాంపౌండ్ ఆర్చరీలో భారత్కు మరో స్వర్ణం దక్కింది. బృంద విభాగంలో జ్యోతి సురేఖ, చికితారావు, ప్రీతికత్రయం ఫైనల్లో చైనాను ఓడించి స్వర్ణం దక్కించుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 10 గంటలకు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తుమ్మిడిహెట్టి బ్యారేజీని 152 మీటర్ల స్థాయిలో నిర్మించేలా మహారాష్ట్రను ఒప్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సమావేశమయ్యారు. అలాగే పాల్బూర్ రంగారెడ్డి, డిండి, సీతారామ సాగర్, గౌరవెల్లి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులివ్వాలని, సమ్మక్క సాగర్ అనుమతులు త్వరగా మంజూరు చేయాలని కోరారు. ఈ ఖరీఫ్లో పప్పుధాన్యాల సాగు 36% వృద్ధితో తెలంగాణ దేశంలోనే 2వ స్థానం నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఢిల్లీలో జరిగిన జాతీయ రబీ సదస్సులో మాట్లాడుతూ క్రూడ్ పామాయిల్ దిగుమతి సుంకాన్ని గతంలో ఉన్న 44% పునరుద్ధరించాలని కోరారు. దీనిపై పామాయిల్ ధరలు పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీ వేస్తామని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హామీ ఇచ్చారు. బీసీ, ఈబీసీ విద్యార్థులు విదేశాల్లో మాస్టర్స్, డాక్టరేట్ చదివేందుకు ఉద్దేశించిన మహాత్మా జ్యోతిబాపులే ఓవర్సీస్ విద్యానిధి పథకం

0: ರೇನ್ಬೋ 101.9.
1: ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్లో 9:03 అవుతుంది టైం. సో మరి ఇప్పుడు మనం ఒక లైవ్ ఇంటర్వ్యూ చేయబోతున్నాం అన్నమాట. సో దానికి సంబంధించి ఏంటంటే, ఒక పెన్సిల్ లేదు, ఒక బ్రష్ లేదు, రంగులు పెట్టే అసలే లేదు, కానీ చేతులు కొంచెం ఇసుక ఉంటే చాలు, దాంతోనే ఒక అద్భుతమైన ప్రపంచాన్ని క్రియేట్ చేయగలరు ఆయన. సో మనం జనరల్గా ఇసుక అంటే ఏదో మట్టి అనుకుంటాం, కానీ అదే ఇసుక ఒక ఆర్టిస్ట్ చేతిలో ఉంటే ఒక కథ, భావోద్వేగం ఇంకేదైనా అవ్వచ్చు. అలాంటి అరుదైన శాండ్ ఆర్ట్కి తనదైన స్టైల్లో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆర్టిస్ట్ సుధాకాంత్ గారు మరి ఆయన మన స్టూడియోకి విచ్చేశారు. నమస్కారం అండి.
2: హాయ్, నమస్తే అండి.
1: వెల్కమ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో.
2: థ్యాంక్ యూ సో మచ్.
1: సో మరి ఆ శాండ్ ఆర్ట్ అంటే ఏంటి, ఆ ఆర్టిస్ట్ సంబంధించిన మరిన్ని విషయాలు సుధాకాంత్ గారు చెప్పే ఆ విషయాలన్నీ తెలుసుకుందాం ఈ చిన్న పాట తర్వాత.
2: Yes.

0: రైట్ సూపర్ హిట్ నంబర్ వినుకుంటూ సూపర్ హిట్ నంబర్స్ వినుకుంటూ ఇవాల్టి గెస్ట్ సుధాకాంత్ గారిని అడిగి మరిన్ని క్వశ్చన్స్ కానీ ఆయనకు సంబంధించిన విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్తే అండి సుధాకాంత్ గారు.
1: నమస్తే అండి.
0: సో మరి ఇంతకీ ఈ శాండ్ ఆర్ట్ కానీ శాండ్ స్కల్ప్చర్ కానీ వింటూ ఉంటాం,

0: సో రెండింటికి డిఫరెన్స్ ఏంటి? అసలు శాండ్ ఆర్ట్ గురించి మాకు కొంచెం డీటెయిల్గా.
1: ఎస్, చాలామంది అవును ప్రేక్షకులకందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ శాండ్ ఆర్టిస్ట్ సుధాకాంత్ను మాట్లాడుతున్నాను. సిన్స్ 25 ఇయర్స్గా నేను ఆర్ట్ ఫీల్డ్లో ఉన్నాను, ఫైన్ ఆర్ట్స్ ఫీల్డ్లో.
0: ఓకే.
1: సో బేసిక్గా నాది పెయింటింగ్, కాంటెంపరీ ఆర్ట్ స్పెషలైజేషన్, అది విజువల్ ఆర్ట్స్, మాస్టర్స్ ఇన్ ఫైన్ ఆర్ట్స్. సో శాండ్ ఆర్ట్ అనేది నాకున్న ఎబిలిటీ, స్కిల్, ఏదైతే స్కెచ్చింగ్, డ్రాయింగ్ అది హైలీ ఎఫిషియన్స్ ఎబిలిటీ నాకు, స్పీడ్ స్కెచ్చింగు, స్పీడ్ డ్రాయింగు. సో తర్వాత స్టోరీ క్రియేట్ చేసే విధానము, వీటన్నిటిలోనూ నాకు ఒక ఎబిలిటీ, నాకు ఒక క్రియేటివ్ టాలెంట్ అయితే ఉంటుంది. శాండ్ ఆర్ట్ని చూసినప్పుడు 2005లో అప్పుడు ఇన్స్పైర్ అయ్యి కొంతమంది ఇంటర్నేషనల్ ఆర్టిస్టులకి, సో గాట్ టు అండర్స్టాండ్. దెన్ నేనే నా అంతకు నేను ఒక గ్లాస్ ప్రిపేర్ చేసుకోవడము, అదంతా సెటప్ చేసుకోవడము, అదంతా నెమ్మదిగా ప్రాసెస్లో చాలా చేంజెస్ చేసుకుంటూ వచ్చాం. అసలు శాండ్ ఆర్ట్ అనేది ఒకటే వర్డ్, ఎందుకంటే అది బీచ్ దగ్గర చేసే దాన్ని శాండ్ ఆర్ట్ అంటున్నారు. శాండ్ పెర్ఫార్మెన్స్, లైవ్ యానిమేషన్ పెర్ఫార్మెన్స్ అని కూడా శాండ్ ఆర్ట్ అంటున్నారు. శాండ్ స్కల్ప్చర్కిను దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, అక్కడ ఒక స్టాచ్యూ స్కల్ప్చర్ లాగా ఒక 3D ఫామ్లో తయారు చేస్తారు బీచ్ దగ్గర. సాఫ్ట్ శాండ్ ఉంటుంది, శాండ్ మళ్ళీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు, బీచ్లోనే కాబట్టి నీళ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో అడ్వాంటేజ్ అక్కడ బాగుంటుంది. సో శాండ్ స్కల్ప్చర్లో ఒక ఒక స్టిల్ ఆబ్జెక్ట్ తయారు అవుతుంది. అదే శాండ్ యానిమేషన్లో ఏంటంటే, ఎక్కడైనా సరే ఇదే మాస్ కమ్యూనికేషన్, ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్, ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. అంత పెద్ద స్క్రీన్ మీద లైఫ్ సైజ్, బిగ్గర్ దాన్ లైఫ్ సైజు, చిన్న చిన్న డ్రాయింగ్స్, అవి బిగ్గర్ దాన్ లైఫ్ సైజులో కనిపిస్తుంటాయి. రెండవది ఒక స్టోరీని నెరేట్ చేసే విధానం, ఒక స్టోరీని యానిమేటెడ్గా, అంటే ఆ ట్రాన్స్ఫర్మేషను ఒక క్యారెక్టర్లో నుంచి ఒక క్యారెక్టర్లకి ఎమోషన్స్ని యాడ్ చేయడము, ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడము, తర్వాత ఆ స్టోరీలో ఫ్లో చూపించడము, స్క్రీన్ ప్లే. సో ఇదంతా ఒక అద్భుతమైన ప్రక్రియ. దానికి కావాల్సింది స్టెబిలిటీ ఆఫ్ మెంటల్ స్టెబిలిటీ ఉండాలి ఫస్ట్ థింగ్, తర్వాత కాన్ఫిడెన్స్ ఉండాలి. అక్కడ 1000 మంది కాదు, 100,000 మంది కూర్చున్నా, ఒక్కడు కూర్చున్నా, అంతా ఒకటే. వీటన్నిటికంటే కూడా మన సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్.
0: ఓకే అండి. సో సుధాకాంత్ గారు, ఇంకా మీ నుంచి చాలా విషయాలు మేము ఇవాళ తెలుసుకోవాలనుకుంటున్నాం ఒక చిన్న పాట తర్వాత. రైట్ లిజనర్స్, ఒక చిన్న పాట తర్వాత సుధాకాంత్ గారు చెప్పే మరిన్ని విషయాలు విందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి FM రెయిన్బో 101.9 MHz, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎస్ లిజినెస్, మనతో పాటు సాండ్ ఆర్ట్ ఆర్టిస్ట్ సుధాకాంత్ గారు ఉన్నారు. మరి ఆయన అడిగి మరిన్ని విషయాలు ఆల్రెడీ తెలుసుకుంటూనే ఉన్నాం కదా. చెప్పండి సుధాకాంత్ గారు, ఇప్పుడు ఒక కొత్త ఆర్ట్ క్రియేట్ చేయాలన్నాయి ఒక మీకు వచ్చినప్పుడు, సో దాన్ని ముందు మీరు మనసులో అనుకుంటారా, లేదంటే చేతిలో ఇసుక తీసుకోగానే వెంటనే ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుందా?
2: సాండ్ అనిమేషన్లో సాండ్ అనిమేషన్ చేయడానికి బిఫోర్ కానీ ఒక ఐడియా, ఏదో ఒక స్టోరీ గానో ఏదన్నా అనిపిస్తుంది. లేదు సపోజ్ ఒక క్లయింట్స్ ఎవరైనా పిలుస్తారు, చాలా మంది ఇండియన్ ఆర్మీకి చాలా పెర్ఫార్మెన్సెస్ ఇచ్చాను, సో కార్పొరేట్ కంపెనీస్ కి, తర్వాత ఈటీవీ 25 ఇట్లాంటి వాటికి అందరికీ ఇచ్చాను అనమాట, ఈనాడు ఇట్లా రామోజీరావు గారి. బట్ వాళ్ళు ఏదైనా సరే ఎవరైనా సరే వాళ్ళు ఒక స్టోరీ ఇస్తారు. నాకు తోచిన స్టోరీ నేను చేయాలనుకున్నప్పుడు నాకే ఒక ఐడియా వస్తుంది, ఇలా చేద్దామా, ఇలా ఇలా అనుకుంటున్నాను అని ఒక కాన్సెప్ట్ ఏదన్నా. కాన్సెప్ట్ని తర్వాత నేను డ్రాయింగ్స్ చేసుకుంటాను, స్టోరీ బోర్డ్ అంటారు. ఆ స్టోరీ బోర్డు చేసుకొని ఆ స్టోరీ బోర్డులో ఆ ఫ్లోలో నేను చెప్పదలుచుకున్నది మొత్తము ఇన్కార్పొరేట్ చేస్తాను. దాన్ని మళ్ళీ నేను ప్రాక్టీస్ చేస్తాను.
1: ఓకే, ఫస్ట్ ఐడియా, తర్వాత పేపర్ మీద పుట్అప్ చేసి, ఆ తర్వాత మళ్ళీ ప్రాక్టీస్,
2: దాన్ని ఆ పేపర్ మీద పెట్టుకున్న దాన్ని పక్కన పెట్టుకుని ప్రాక్టీస్ చేసుకుంటా.
1: ఓకే,
2: దాన్ని మెమొరైజ్ చేసుకుంటా.
1: ఓకే,
2: కీప్ ఆన్ మెమొరైజ్ అండ్ ఫ్లో, ట్రాన్సిషన్స్, ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నిటిని చూసుకొని ఒరిజినల్ పెర్ఫార్మెన్స్కి వెళ్ళేటప్పటికి ఒక 5 డేస్ బిఫోరే దాన్ని ప్రాక్టీస్లో పెట్టుకుంటా.
1: ఓకే,
2: ఆ ఫ్లో రావాలి.
1: అవును,
2: అంటే ఒక 1 అవర్ చేయగలిగిన దాన్ని 15-20 మినిట్స్ లో ఫినిష్ చేయగలగాలి.
1: ఓకే,
2: అంటే ఆ స్పీడు, ఆ మెమొరీ, ఆ స్ట్రోక్స్, లైనింగ్, యూనో, ఆ ట్రాన్స్ఫర్మేషన్, చెప్పాలనుకున్న, కన్వే చేయాలనుకున్న స్టోరీ కన్వే అవ్వాలి.
1: ఓకే,
2: ఎందుకంటే ఇది ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అన్నాను కదా.
1: అవును,
2: అలానే ఒక మాస్ కమ్యూనికేషన్, మాస్ మీడియం.
1: ఓకే,
2: సో అంత గుంపుకి ఒక్కటేసారి మనం చెప్పదలుచుకున్నది తెలియాలి.
1: అవును,
2: సో దీంట్లో అబ్స్ట్రాక్ట్ గాను ఏదో ఏదో చేయడానికి పోయి ఏదో చేసామన్నట్టుగా కాదు, ఇదే చేయాలంతే. అది చేస్తే అది అర్థం కావాలి.
1: ఓకే,
2: ఆ స్టాండర్డ్ ఆఫ్ పర్సెప్షన్లో, పర్స్పెక్టివ్లో దాన్ని డిజైన్ చేసుకుంటాం.
1: ఓకే,
2: అది ఎలా కన్వే చేస్తే అక్కడ ఎంతమంది ఉన్నారో అంతమందిలో అట్లీస్ట్ 50% అన్నా కనెక్ట్ అవ్వాలి. సో అన్నీ డిజైన్ చేసుకుంటాను, సైకలాజికల్ ఆస్పెక్ట్లోనే థింక్ చేస్తా. సో చేస్తూ దాన్ని ఆ విధంగా స్టోరీని డెవలప్ చేసుకుని దానికి ఒక మ్యూజిక్ ట్రాక్ పెట్టుకుని ఆ మ్యూజిక్ కూడా దానికి సూటబుల్ గా తయారు చేసుకుంటా.
1: ఓకే, అంటే ఆ మ్యూజిక్ అయిపోయే లోపు మీరు ఆర్ట్ వేసేయాల్సి ఉంటుంది. ఓకే, సో దానికి చాలా ఏమంటారు ప్రాక్టీస్ అవసరం ఉంటుంది.
2: చాలా ప్రాక్టీస్ కావాలి.
1: ఓకే,
2: మన దగ్గర ఉన్న ఎబిలిటీస్ గొప్ప విషయం కాదు, ప్రతి పెర్ఫార్మెన్స్ నాకు ఛాలెంజ్.
1: ఓకే,
2: ఐ టుక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. బట్ సమ్టైమ్స్ అనిపిస్తుంది, ఏ ఇప్పటికి ఒక 1000-1500 పెర్ఫార్మెన్స్ ఇచ్చేస్తున్నాము, అది ముందులే అనిపిస్తుంది, కానీ నిజంగా అక్కడికి వెళ్ళి ఆ పెర్ఫార్మెన్స్, నా ప్రాక్టీస్ బోర్డు దగ్గరికి వెళ్ళినప్పుడు అనిపిస్తుంది,
1: ఓకే,
2: నో నో, ఐఎమ్ స్టిల్ కిడ్.
1: ఓకే, ఎవ్రీవన్ ఈస్ లెర్నింగ్ ఎవ్రీడే,
2: ఎవ్రీథింగ్.
1: యా,
2: సెకండ్ టు సెకండ్ వీఆర్ లెర్నింగ్.
1: ఓకే,
2: ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ ఈస్ ద లైఫ్.
1: ఓకే,
2: నథింగ్ ఎల్స్.
1: ఓకే అండి, ఇంకా మరిన్ని విషయాలు డెఫినెట్ గా తెలుసుకుందాం ఈ సూపర్ హిట్ నెంబర్ తర్వాత. స్టే ట్యూన్డ్.

0: రైట్, సూపర్ హిట్ నెంబర్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. మనతో పాటు స్టూడియోలో సుధాకాంత్ గారు ఉన్నారు, శాండ్ ఆర్ట్ అండ్ ఆర్టిస్ట్ ఆయన. సో దాని గురించి చెప్తున్నారు మనకి. చెప్పండి సుధాకాంత్ గారు, ఇంతకీ అసలు ఈ ఆర్ట్ వైపు ఎప్పుడు వచ్చారు? వెన్ డిడ్ యూ స్టార్ట్ యాక్చువల్లీ?
1: ఓకే, ఆర్ట్ వైపు రావాలని అయితే రాలేదు.
0: ఓకే,
1: అది బై బర్త్ ఉన్న ఒక ఇన్స్టింక్ట్. నాకు నాలో క్రియేటివిటీ అదంతా ఒక ఇన్స్టింక్ట్ ఉండిపోయింది.
0: ఓకే,
1: సో మా ఫాదర్ మదర్ ఇద్దరు టీచర్స్, సో వాళ్ళు చిన్నప్పటి నుంచి నాలో ఉన్న స్టింజ్ దాన్ని గుర్తించారు,
0: ఓకే,
1: రికగ్నైజ్ చేశారు, దానికి తగినట్టుగా నన్ను సపోర్ట్ చేశారు నాకు.
0: ఓకే,
1: సో వాళ్ళు ఎప్పుడైతే ఫైన్ ఆర్ట్స్లో జాయిన్ చేయించారు బెంగళూరులో, అక్కడి నుంచి ఇంకా నా అది అంటే ఒక చేపని నీళ్ళలో పడేస్తే ఎట్లా అయిపోతుందో అట్లా అయిపోయింది మన పరిస్థితి.
0: ఓకే,
1: సో అంత జాయ్ఫుల్గా అంత స్వేచ్ఛగా నన్ను వదిలేశారు.
0: ఓకే,
1: ఎంజాయ్ యువర్ సెల్ఫ్, దట్స్ ఆల్.
0: సో అంటే మీరు ముందుగా చెప్పినట్టు కాంటెంపరీ ఆర్ట్స్ కానీ పెయింటింగ్ అని అన్నారు కదా, సో అటువైపుగా వెళ్లకుండా ఇటువైపు రావడానికి అంటే మీకు కారణాలా లేకపోతే అసలు ఏదైనా?
1: లేదు, కాంటెంపరీ ఆర్ట్ బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ మాస్టర్స్ ఇన్ ఫైన్ ఆర్ట్స్ అయిపోయిన తర్వాత కాంటెంపరీ ఆర్ట్ అనే దాన్ని అర్థం చేసుకోవడానికి, అసలు వాట్ ఈజ్ ఆర్ట్ అనేది అర్థం చేసుకోవడానికి పెద్ద లైఫ్ ఇది ఉంటుంది.
0: ఓకే,
1: వాట్ ఈజ్ ఆర్ట్, వాట్ ఈజ్ ఆర్ట్?
0: అవును,
1: సో ఆర్ట్ ఫర్ పబ్లిక్ అంటారు ఒకరు.
0: ఓకే,
1: ఆర్ట్ ఫర్ ఆర్ట్ ఆఫ్ ఆర్ట్ ఈస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సోల్ అంటారు ఒకరు. ఆర్ట్ ఈస్ జాయ్ఫుల్ ఆఫ్ మీడియం అంటారు ఒకరు. సో చాలా రకాలుగా చెప్తారు, బట్ నా వరకు అయితే మాత్రము ఆర్ట్ అనేది ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ డిసిప్లిన్ అండ్ సోల్ లిబర్టీ. అది
0: ఓకే,
1: ఆత్మకు స్వేచ్ఛనిచ్చేది. దాంతో మీరు ఏదైనా సరే ఆ మీడియం ద్వారా మిమ్మల్ని మీరు చేసుకోవచ్చు, అది డ్యాన్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, సింగింగ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మీన్. సో నేను కాంటెంపరీ ఆర్ట్

0: కాంటెంపరీ అంటే సమకాలీన చిత్రకళ విధానం. ఒకప్పుడు మోడర్న్ ఆర్ట్ అన్ని చూసి అందరూ వింటూ ఉంటారు, పికాసో అది ఇట్లా అని చెప్పేసి. ఆ టర్మ్స్ అన్ని దాటేసేసి మనం ఇప్పుడు కాంటెంపరీ అంటే సమకాలీన జీవన విధానంలో చేసేటువంటి చిత్రకళ విధానం.
1: ఓకే,
0: దీంట్లో ఉంటూనే నేను స్టాండ్ ఆర్ట్ చేస్తుంటా.
1: ఓకే,
0: ఎందుకంటే అందులో నుంచే ఆ డ్రాయింగ్స్ స్కెచింగ్ ఏదైతే ఉన్నాయో, పెయింటింగ్లో ఏదైతే పెడుతున్నామో, ఆ రిథమ్ కానీ ఇంటర్ప్రిటేషన్స్ దాంట్లో కంప్లీట్గా అబ్స్ట్రాక్ట్ ఉంటుంది. అంటే నా సిగ్నేచర్ ఆఫ్ వర్క్ చేస్తాను నేను. ఆ వర్క్ ఏంటంటే ఫర్ మై సాటిస్ఫాక్షన్, ప్యూర్లీ ఫర్ మై సెల్ఫ్. ఇంకా ఎవరి కోసము నేను పెయింటింగ్స్ చేయడము అలాంటిది పెట్టుకోను.
1: ఓకే,
0: ఎందుకనంటే నా సోల్ గురించి నేను ఏమైతే ఎంజాయ్ చేయాలనుకుంటున్నానో అదే పెయింటింగ్. స్టాండ్ ఆర్ట్ అనేది అంటే మాస్ కమ్యూనికేషన్, ఇందాక చెప్పినట్టుగా మాస్. అది అంతమందిని ఒకటేసారి మనం సాటిస్ఫై చేయాలి, కనిపించాలి, చెప్పాల్సింది చెప్పాలి, వాళ్ళకి అర్థం కావాలి అని అంటే దానికి ఒక మీడియం డిఫరెంట్ వేలో చేస్తాం.
1: ఓకే,
0: సో పెయింటింగ్లో నుంచి దీంట్లోకి రాలేదు. పెయింటింగే ఇది ఇదే ప్యారలల్గా రన్ అవుతుంటాయి.
1: ఓకే,
0: యా ఆ పెయింటింగ్ అనేది నేను చేస్తూ ఉంటాను. అంటే నన్ను నేను చూసుకోవాలనుకుంటే పెయింటింగ్ చేస్తాను, నేనేంటో చూపించాలి అనుకుంటే స్టాండ్ ఆర్ట్ చూపిస్తుంటాను.
1: ఓకే, మాకు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ
0: చెప్పండి.
1: సో ఏ ఆర్టిస్ట్ అయినా వాళ్ళ ఆర్ట్ వేసిన తర్వాత లైఫ్ లాంగ్గా మెమోరీగా గుర్తుంచుకోవాలి, మెమోరీగా ఉండిపోతుందని ప్లాన్ చేసుకొని దాన్ని దాచుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఇప్పుడు మీరు వేసే ఈ శాండ్ ఆర్ట్ ఆనిమేషన్ ఏదైతే ఉందో, సో అది వేసిన వెంటనే కొద్దిసేపటికో లేకపోతే కొన్ని గంటలకో పోతుంది. సో మరి అలాంటప్పుడు మీకు ఏమనిపిస్తుంది?
0: సెకండ్స్లోనే పోతుంది అది.
1: ఓకే,
0: బట్ దానికి ఇప్పుడు వీడియో ఫామ్లు ఉన్నాయి కదా. ఇప్పుడున్న జనరేషన్ జెన్జీ అంతా మంది వీడియో ఫామే.
1: ఓకే,
0: మీరు ఏ మీడియంలో సోషల్ మీడియా తీసుకున్నా కూడా అంతా వీడియో ఫామే. సో వీడియో ఫామ్ అనేది ద మోస్ట్ ప్రామినెంట్ మీడియం టుడే ఫర్ మాస్ కమ్యూనికేషన్లో.
1: ఓకే,
0: సో శాండ్ ఆర్ట్ అనేది ఒక కెమెరా ఉంటుంది, ఆ కెమెరాలో క్యాప్చర్ అవుతుంటుంది. సో ఇది లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు అక్కడ ప్రొజెక్ట్ అవుతుంది.
1: ఓకే,
0: లేదు అంటే మనం కొంతమంది రికార్డింగ్ కూడా అడుగుతుంటారు. రికార్డింగ్ వెర్షన్స్ చేసేసి ఇస్తే వాళ్ళు వాళ్ళ ఛానల్స్లో పెట్టుకుంటారు. నా యూట్యూబ్ ఛానల్లో కూడా నాకు చాలా ఉన్నాయి, శాండ్ ఆర్టిస్ట్ సుధాకాంత్ అని టైప్ చేస్తే. సో నా వీడియోస్ను మొత్తము కెన్ సీ. మనం చేసిన ఇండియన్ ఆర్మీ వర్క్స్ కానివ్వండి, ఇంకా వేరే వేరే ప్రాజెక్ట్స్ కానివ్వండి. సో ఇలా, సో వీళ్ళు దాంట్లో ఏంటంటే వాళ్ళ వాళ్ళ స్టోరీస్, కొంతమంది వాయిస్ ఓవర్ అడుగుతారు, వాయిస్ ఓవర్ కూడా ఇవ్వడం జరుగుతుంటుంది. సో ఇట్లా ప్రతిదీ, ఇంకా దానికి ఒక మ్యూజిక్ ట్రాక్.
1: ఓకే అండి, మరి సుధాకాంత్ గారు చెప్పే మరిన్ని విషయాలు, ఆయన చేసిన ప్రాజెక్ట్స్ కానీ, వర్చువల్ రియాలిటీకి, ఈ ఆర్ట్స్కి సంబంధం ఇలాంటివన్నీ మరిన్ని తెలుసుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: సూపర్ హిట్ నెంబర్ విన్నాం కదా, స్టూడియోకాక్లో 928 అవుతుంది. మరి సుధాకాంత్ గారు మనతో పాటు అప్పటి నుంచి స్టూడియోలో ఉండి మంచి మంచి విషయాలు చెప్తున్నారు ఆయనకు సంబంధించి. సో మరి శాండ్ ఆర్ట్ కాకుండా ఇంకా మీరు ఏం చేస్తారండి?
1: శాండ్ ఆర్ట్ కాకుండా ఇందాక చెప్పినట్టుగా పెయింటింగ్,
0: ఓకే,
1: తర్వాత ఇప్పుడు వర్చువల్ రియాలిటీలో కూడా నేను ఇన్వాల్వ్ అయ్యాను.
0: ఓకే,
1: మన హైదరాబాద్ IIIT వాళ్ళు ఒకసారి నాకు ల్యాబ్ ఇచ్చారు, ల్యాబ్కి ఇన్వైట్ చేసి వర్చువల్ రియాలిటీ మీద ఎక్స్పెరిమెంట్స్ చేయమన్నారు.
0: ఓకే,
1: సో అది కూడా నేను వర్చువల్ రియాలిటీలో మొత్తం 3D మోడలింగ్, పెయింటింగ్, దాంట్లో వచ్చేసేసి ఎన్విరాన్మెంటల్ డిజైన్స్
0: ఓకే
1: చేయడము, అదొక బిగ్గెస్ట్ ఎక్స్పీరియన్స్, అది
0: ఓకే
1: ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎవర్ ఇన్ మై కెరీర్. సో ఆ వర్క్ చేసాము అక్కడ.
0: ఓకే, అంటే ఛాలెంజింగ్గా ఉంటుందా ఎక్స్పీరియన్స్ అన్నప్పుడు?
1: మరి వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ క్యారీ చేయాలి, దాన్ని పెట్టుకోవాలి, దాంతో చూడాలి, దాంతో మనకు వచ్చే ఆ కలర్స్ కానీ, అదంతా కొత్తది, చాలా కొత్త మీడియం అది. బట్ స్టిల్ నేను ప్రాక్టీస్ చేసి దాని మీద హార్డ్ వర్క్ చేసి ఎంజాయ్ చేశా.
0: ఓకే,
1: ఆ ఎంజాయ్ చేయడంతో ఐ లెర్న్ లాట్ ఆఫ్ సో మెనీ థింగ్స్. సో దాని తర్వాత ఈవెంట్స్ కూడా చేశాను,
0: ఓకే,
1: కొన్ని ప్రెజెంటేషన్స్ ఇవ్వడము ఈవెంట్స్లో, కొన్ని బ్రాండెడ్ కార్లకి
0: ఓకే
1: వాళ్ళ వాళ్ళ షోరూమ్స్లో, తర్వాత గోవాలో అట్లాంటి చోట అంతా పెర్ఫార్మెన్సెస్ ఇవ్వడం, ఇలాంటివన్నీ చేశాను. ఢిల్లీలో ఇట్లాంటి పెర్ఫార్మెన్సెస్ ఇచ్చాను వర్చువల్ రియాలిటీలో.
0: ఓకే, సో ఫస్ట్ ఏదైనా మనకి ఫస్ట్ ఛాలెంజింగ్ గానే ఉంటుంది, ఆ తర్వాత మనం దాని మీద వర్క్ హార్డ్ వర్క్ చేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ అవుతుంది, అప్పుడే మనం ఎంజాయ్ చేయగలం.
1: ఎస్, ఎంజాయ్ చేస్తూ ఛాలెంజ్ కూడా ఫేస్ చేయాలి.
0: ఓకే,
1: ఛాలెంజ్ భయపడాలి, భయపడితే ఇంకా ఎంజాయ్మెంట్ ఏమి ఉండదు అక్కడ.
0: ఓకే,
1: సో
0: షూర్ అండి, సుధాకాంత్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ప్రస్తుతానికి మనకి స్టూడియో క్లాక్లో 9:30 కాబోతుంది. ఇప్పుడు జపాన్లో జరుగుతున్న 20th ఎడిషన్ ఏషియన్ గేమ్స్ సంబంధించిన FM అప్డేట్స్ వింటాం, ఆ తర్వాత మన ఇంటర్వ్యూని కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్డ్.

0: రెయిన్బో 101.9.
1: ఎస్, మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఈ రోజు మనతో ఉన్నారు స్టూడియోలో సుధాకాంత్ గారు, ఇంటర్నేషనల్ శాండ్ ఆర్ట్ ఆర్టిస్ట్. ఆయన మనతో చాలా విషయాలు ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు. సో మరి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదండి సుధాకాంత్ గారు, ఏంటి వర్చువల్ రియాలిటీ గురించి, సో దానికి సంబంధించిన విషయాలు కొంచెం.
2: వర్చువల్ రియాలిటీ అనేది ఇప్పుడు 21st సెంచరీలో ఒక అద్భుతమైన టెక్నాలజీ. దాన్ని యాక్చువల్గా చాలామంది గేమింగ్స్ వరకే పరిమితం చేసుకుని వాడుతుంటారు. ఇండస్ట్రియల్ ఆస్పెక్ట్స్లో ఫ్లైట్ లెర్నింగ్, షిప్పు, ఇండియన్ ఆర్మీలో అయితే బాంబర్స్, తర్వాత వెహికల్ ట్రైనింగ్, అంటే షూటింగ్ ట్రైనింగ్, దానికి వాడుతుంటారు. బీయింగ్ ఆర్టిస్ట్గా నేను ఎక్స్ప్లోర్ చేసింది ఏంటంటే స్కల్ప్టింగ్ చేయడం. అంటే వితౌట్ టేకింగ్ ఎనీ డిజిటల్ మెటీరియల్, ఒక డిజిటల్ క్లే, డిజిటల్ మెటీరియల్ అన్నీ అక్కడే ఉంటాయి. సో ఒక ఫోటోషాప్ అనేది మీకు ఐడియా ఉంటుంది, దాన్నే 3D ఫామ్లో చూపిస్తుంది అది. అలాంటి ఒక టూల్స్, అలాంటి టెక్నాలజీతో మనం దాంట్లో మనం క్రియేట్ చేయాలనుకుంటుంది. ఒక రఫ్ ఐడియాని డిజిటల్గా మనం క్రియేట్ చేయొచ్చు. ఎంత టైం స్పెండ్ చేస్తే అంత ఎఫెక్టివ్గాను అంత రియలిస్టిక్గా కూడా చేయొచ్చు.
1: ఓకే,
2: సో దాంట్లో ఉన్నది ఏంటంటే ప్రెజెంటేషన్. సో మన ఐడియాని ప్రజెంట్ చేసుకోవడం, స్కెచ్ లాగా లేదంటే ఆల్మోస్ట్ ఒక ఫైనల్ అవుట్పుట్ లాగా. ఇప్పుడు మాయా 3D మాయా సాఫ్ట్వేర్స్ అంటున్నారు, వెరీ సిమిలర్ టు దట్. బట్ ఏంటంటే ఇది హ్యాండ్ చేసేస్తాం. సో ఇదిగా టెక్నాలజీ గురించి చాలా మందికి అవగాహన ఉంటుంది ఇప్పుడు. సో ఈ దీంట్లో ఏంటంటే ఆర్టిస్ట్గా మాత్రం అందరికి ఎక్స్పీరియన్స్ ఉండదు. ఒక ఆర్టిస్ట్గా నేనైతే దాంట్లో చాలా ఎక్స్ప్లోర్ చేశాను, ప్రజెంటేషన్స్ ఇచ్చాను, ఈవెంట్స్ చేశాము. సో నా పర్సనల్గా కూడా నేను చాలా వర్క్స్ చేస్తున్నాను, చేస్తూ ఉంటాను రెగ్యులర్గా.
1: ఓకే, సో ఇంకా మీరు ఇంతకుముందు మాట్లాడినట్టు అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ కానీ కాంటెంపరీ ఆర్ట్ అని ఇట్లా అన్నారు కదా, సో రెండు అంటే అసలు ఏంటి, వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి?
2: ఆర్ట్ అంటేనే చాలామంది ఇందాక చెప్పినట్టుగా చాలామందిది చాలా పర్సెప్షన్స్లో వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ ఉంటాయి.
1: ఓకే,
2: నా పర్సనల్గా ఒపీనియన్ ఏంటంటే మటుకు ఎక్స్ప్లోర్ ఎక్స్పెరిమెంట్ అండ్ ఎక్స్పీరియన్స్.
1: ఓకే, ట్రిపుల్ఈ అన్నమాట,
2: ట్రిపుల్ఈ.
1: ఓకే,
2: ఎక్స్ప్లోర్ చేయాలి, ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్ళాలి, దాంట్లో ఎక్స్పెరిమెంట్ కూడా చేయాలి, దాంట్లో ఎక్స్పీరియన్స్ కూడా తీసుకోవాలి. సో దట్ ఈస్ ఫైనల్లీ దట్ ఈస్ ఆర్ట్. సో నేను ఏది ఒక చోట ఆగిపోయే పరిస్థితుల్లో ఒక దాంతో నేను ఫిక్స్ అయిపోయేసి అట్లా ఉండిపోవడం నాకు ఇష్టం ఉండదు. ఎక్స్ప్లోర్ నాకు చాలా ఇష్టం, ప్రతి దాంట్లో నేను ఎక్స్పెరిమెంటే చేస్తాను. ఒక ప్రతి పెయింటింగ్లోనూ కూడా నన్ను నేను చూసుకుంటాను, నా ఎమోషన్, నా రిధమ్, నా జాయ్, నా స్వేచ్ఛను చూసుకుంటా. సో లిబర్టీ అనేది అందరికీ ఉంటుంది, స్వేచ్ఛ అనేది అందరికీ ఉంటుంది, కానీ దాన్ని వాడుకునే విధానం ఒకటి ఉంటుంది. అంటే ఒక మీడియం ద్వారా నేను నన్ను నేను ప్రజెంట్ చేసుకుంటున్నాను, అదొకటి. అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ అనేటప్పటికీ మనం చెప్పదలుచుకున్నటువంటి నా ఫీలింగ్ని, నా ఎమోషన్స్ని రిప్రజెంట్ చేయడం. అది ఎలా రిప్రజెంట్ చేస్తాము అని అంటే ఒక డ్రాయింగ్ గీసి ఒక ఎక్స్ప్రెషన్ గీస్తే అయిపోయేది కాదు.
1: ఓకే,
2: సో దట్ షుడ్ బి మోర్ ఇంటెన్సిటీ, దట్ షుడ్ హ్యావ్ మోర్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎమోషన్. అలాంటప్పుడు ఒక కళ్ళు, చెవులు, ముక్కు అని గీసేస్తే దట్ ఈస్ వెరీ ఇంటెన్సిటీ లెస్ ఉంటుంది. అక్కడ ఇంటెన్సిటీ రావాలి, అంటే నాలో ఉన్న నిజమైనటువంటి ఫీల్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తూ చేస్తూ ఆ న్యాచురల్ ఫ్లూయిడ్లో కనపడాలి, ఆ ఫ్లో కనిపించాలి. సో ఆ విధంగా పెయింటింగ్ని ఒక చిన్న పేపర్ అయినా పెద్ద క్యాన్వాస్ అయినా

0: అక్రిలిక్ కలర్స్ అని ఉంటారు,
1: ఓకే
0: చాలామందికి ఐడియా ఉంటుంది ఇప్పుడు.
1: అవును
0: అక్రిలిక్ కలర్స్ని వాడడము, దాని ద్వారా నా ఎమోషన్స్ని ఫ్లూయిడ్ టెక్నిక్ ద్వారా రిప్రజెంట్ చేస్తాను,
1: ఓకే
0: నా ఫీలింగ్స్ని ఎక్స్ప్రెషన్స్ని. దానికి ఒక కలర్ లాంగ్వేజ్ ఉంటుంది, కలర్కి ఒక లాంగ్వేజ్ ఉంటుంది, సో ఫామ్కి ఒక లాంగ్వేజ్ ఉంటుంది, సో ఈ స్ట్రోక్స్కి ఒక లాంగ్వేజ్ ఉంటుంది. సో ఇన్ని ఆస్పెక్ట్స్లో దాన్ని డిజైన్ చేస్తూ అప్పటికప్పుడే స్పాంటేనియస్గా నాకు పెయింటింగ్ జరిగిపోతుంది.
1: ఓకే
0: బట్ శాండ్ ఆర్ట్ అనే దగ్గరికి వచ్చేసేటప్పటికి స్పాంటినిటీ అనేది అనిపిస్తుంది అందరికీ, కానీ దాని వెనకాల ప్రాసెస్ చాలా ఉంటుంది, హోంవర్క్ ఉంటుంది.
1: ఓకే
0: పెయింటింగ్లో స్పాంటినిటీ ఉండదు, ఉంటుంది. ఎంత స్పాంటినిటీ అంటే అంత స్పాంటినిటీ ఉంటుంది పెయింటింగ్ చేసేటప్పుడు, బట్ శాండ్ ఆర్ట్ చేయడానికి మాత్రం చాలా హోంవర్క్ ఉంటుంది.
1: ఇప్పుడు మీరు అన్నట్టు బయట వాళ్ళకి చూస్తే సింపుల్గా అది ఇసుక ఇవి కలర్స్ అన్నట్టే ఉంటుంది, కానీ మీరు చెప్తుంటే అర్థమవుతుంది అసలు వాటి వెనుక ఉన్న వాట్ ఎగ్జాక్ట్లీ డెఫినేషన్.
0: నేను చాలా ఈవెంట్స్లో కూడా చాలామంది ఎట్లా అయిపోతారంటే క్రేజ్ అయిపోతారు, ఇది మేము నేర్చుకోవాలనుకుంటారు నేర్చుకుంటారు నేర్చుకుంటారు. ఫైన్, అది అట్లీస్ట్ వాళ్ళని స్టిమ్యులేట్ చేసింది, ఆర్ట్ ఫామ్ స్టిమ్యులేట్ చేస్తుంది. బట్ నేర్చుకోవడం అనేది విషయం పెద్దదేం కాదు,
1: ఓకే
0: నేర్చుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు, బీయింగ్ హ్యూమన్ కెన్ డూ ఎనీథింగ్, బట్ కమిట్మెంట్,
1: ఓకే
0: కన్సిస్టెంట్గా దాని మీద కూర్చోవాలి, సో ప్రాక్టీస్ చేయాలి.
1: ఓకే అండి, ఇంకా మరిన్ని విషయాలు సుధాకాంత్ గారి నుంచి తెలుసుకుందాం. ఇప్పుడైతే సూపరిట్ నెంబర్ వచ్చేస్తుంది, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: స్టడీ క్లాక్లు 9:40.

0: 46 సుధాకాంత్ గారు ఆయన శాండ్ ఆర్ట్ కానీ ఆయనకు సంబంధించిన మిగతా విషయాలన్నీ కూడా చాలా చక్కగా చెప్తున్నారు. సో మరి సుధాకాంత్ గారు చెప్పండి, ఇప్పుడు ఇంత అంటే ఎన్నో పర్ఫార్మెన్సెస్ ఇచ్చుంటారు మీరు శాండ్ యానిమేషన్ కానీ ఇంకా ఇలాంటివి, సో మరి ద బెస్ట్ అండ్ మీకు మంచి ఎక్స్పీరియన్స్ కానీ మీకు గుర్తుండిపోయేలా ఉండే ఒక పర్ఫార్మెన్స్ గురించి చెప్పండి.
1: నాకు చాలా టాపిక్స్ తీసుకుంటుంటాం మామూలుగా, కమర్షియల్గా కార్పొరేట్ కంపెనీస్ కానీ మీడియా ఛానల్స్ కానీ వాళ్ళు వీళ్ళు అనే స్టోరీస్ చేస్తుంటాం. ఫస్ట్లో ఒకసారి రామచరణ్ గారిది ఒకసారి చేశాను బయోగ్రఫీ, ఎక్సలెంట్, అది చాలా బాగా ఇదయింది. తర్వాత టిటిడి వెంకటేశ్వర స్వామి వారికి ఒక వీడియో చేసి ఇచ్చాను.
0: ఓకే,
1: సో అదే నా లైఫ్లో అదొక అద్భుతమైనటువంటి సారీ.
0: ఓకే,
1: అయితే మేజర్గా చెప్పుకోవాలనుకుంటే మాత్రం నా లైఫ్ ఈ కెరీర్లో నాకు ఇండియన్ ఆర్మీ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి.
0: ఓకే,
1: సో అట్లా ఇండియన్ ఆర్మీతో కనెక్ట్ అయిపోయాను. కొన్ని ఈవెంట్స్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్న రెజిమెంట్స్ వాళ్ళు పిలవడము ఇట్లా అంతా జరగడము, అలా అలా అలా అలా ఇప్పుడు ఎంటైర్ ప్యాన్ ఇండియా ఇండియన్ ఆర్మీ రెజిమెంట్స్ అందరికీ నేను పెర్ఫార్మెన్స్ ఇస్తుంటాను రెగ్యులర్గా. అప్కమింగ్ కూడా ఇప్పుడు ఏఓసీ సెంటర్ అనే ఐడియా ఉంటుంది, వాళ్ళది కూడా ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే వాళ్ళ స్టోరీస్ ఎట్లుంటాయంటే ఎంత ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందంటే ఆ స్టోరీ నేను డిజైన్ చేసుకునేటప్పుడు వాళ్ళ దగ్గర తీసుకున్న తర్వాత చాలా నిజంగా అంత ఇన్డెప్త్ ఉంటుంది సమస్య అది. వాళ్ళ ఎంత ఫేస్ చేశారు, 80 ఇయర్స్ జర్నీ, 90 ఇయర్స్ జర్నీ, 100 ఇయర్స్ జర్నీ రెజిమెంట్స్, ఎంతమంది సోల్జర్స్, ఎంత పొటెన్షియాలిటీ, అంటే ఎంత సర్వీస్ ఎట్టిస్తున్నారు అది చూడాలి అసలు.
0: సో ఫస్ట్ మీరు ఎమోషనల్ అవుతే అంటే ఎమోషనల్ అవుతే కానీ ఆ ఎమోషన్ ని మీ ఆర్ట్లో చూపించగలరు.
1: ఆబ్వియస్లీ.
0: ఓకే,
1: అదే నేను ఎంత ఇన్వాల్వ్మెంట్ అవుతానో ఆ ఎమోషన్ ఎంత ఫీల్ అవుతానో అది. సో అలాగా రీసెంట్గా నేను బారాముల్లా శ్రీనగర్ 161 బ్రిగేడ్, ద బిగ్గెస్ట్ బ్రిగేడ్ అనమాట కాశ్మీర్లో, వాళ్ళకి పెర్ఫార్మెన్స్ ఇచ్చాను లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో. అసలు బ్లేడ్ ఎడ్జ్లో ఉంటుంది అక్కడ పరిస్థితి. అలాంటి చోట హాజీపీర్ అనే మౌంటైన్ని ఒకప్పుడు క్యాప్చర్ చేసిన సినారియోని అక్కడ రిప్రజెంట్ చేశాను శాండర్డ్ ద్వారా. సో అక్కడ వాళ్ళ 161 బ్రిగేడ్ 90 ఇయర్స్ సెలబ్రేషన్స్, అది అసలు ఎలా అంటే అంత చూసుకోవడం అంత బాగా చూసుకుంటారు ఇండియన్ ఆర్మీ, ట్రీట్ అట్లనే ఉంటుంది. సో వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ కానీ వాళ్ళు ఇచ్చే ఇది, సో నేను చేసిన పెర్ఫార్మెన్స్కి హార్డ్లీ 12 మినిట్స్ 3 సెకండ్స్, సో ఎగ్జాక్ట్గా అలా ఆ పెర్ఫార్మెన్స్ అలా స్టాప్ చేశాను.
0: ఓకే,
1: అలా స్టాప్ చేసి సిగ్నేచర్ చేసి వదిలేస్తే పిఎస్ పునియా అని చెప్పేసి జనరల్ కమాండర్ ఆఫ్ కాశ్మీర్,
0: ఓకే
1: అసలు ఈ మేడ్ సంథింగ్, అట్లా చిల్లును పిల్లోడు అయిపోయాడు ఆయన.
0: ఓకే,
1: సో అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. సో ద టాప్ పొజిషన్లో వాళ్ళు ఈ ఎంటర్టైన్మెంట్స్ ఇవన్నీ, అసలు ఇండియన్ ఆర్మీలో ఎంటర్టైన్మెంట్ కానీ ఇవన్నీ ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉండదు.
0: ఓకే,
1: ఇలాంటి దాంట్లో వాళ్ళు చూసినప్పుడు దాన్ని చాలా ఎక్కువగా తీసుకుంటారు, ఎమోషనల్గాను పర్ఫెక్ట్గా దాన్ని ఎంజాయ్ చేస్తారు.
0: ఓకే,
1: సో కమర్షియల్గా ఓకే, సినిమాలు మనం అవి ఇవి చూసేసుకుంటూ డీవియేషన్ అవుతుంటాం. సో పర్సనల్గా నాకు కూడా ఏంటంటే ఇండియన్ ఆర్మీ అంటే అదొక ఉంది కాబట్టి నా జర్నీ.
0: సో ఆబ్వియస్గా మీకు చిన్నప్పటి నుండి ఇష్టం కాబట్టి ఇంకా అక్కడ చేసే పర్ఫార్మెన్స్ అయితే ద బెస్ట్ అండ్ మీకు మంచి ఎక్స్పీరియన్స్
1: అని నాకైతే 100%.
0: ఓకే,
1: నన్ను నేను 100% ప్రజెంట్ చేసుకునే దీంట్లో చేస్తాను.
0: ఓకే, సో మరి మీ ఇంటర్నేషనల్ జర్నీస్, మీ ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్సెస్ గురించి ఈ చిన్న పాట తర్వాత తెలుసుకుందాం. రైట్, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: రైట్, సూపర్ హిట్ నంబర్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. మనతో పాటు స్టూడియోలో సుధాకాంత్ గారు ఉన్నారు. మరి మీ ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్సెస్ గురించి చెప్పండి సార్.
1: యా, ఒకసారి మలేషియాలో పెర్ఫార్మెన్స్ చేశాను.
0: ఓకే,
1: తర్వాత ఒకసారి ఇంకా చాలా వరకు వీళ్ళు ఏమంటారు రికార్డెడ్ వీడియోస్ చేయించుకుంటుంటారు.
0: ఓకే,
1: అక్రాస్ ద వరల్డ్.
0: ఓకే,
1: యుఎస్ఏలో కానివ్వండి, ఆఫ్రికాలో కానివ్వండి, బ్రిటన్, లండన్, ఇంగ్లాండ్కి వెళ్ళారు. సో చాలా మంది వాళ్ళ వాళ్ళ పర్సనల్ స్టోరీస్, కార్పొరేట్ కంపెనీకి సంబంధించిన వీడియోస్ చేయించుకుంటుంటారు.
0: సో టెక్నాలజీ అప్గ్రేడ్ అవ్వడం వల్ల మీరు ప్రతిసారి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడే వీడియో రికార్డింగ్ చేసి పంపించేస్తుంటారు.
1: డిపెండ్స్, అక్కడ సిచ్యువేషన్ అవన్నీ ఉంటాయి కదా, ఇంకా పెద్ద ప్రాసెస్ కదా.
0: అవునండి.
1: సో సమ్ టైమ్స్ అట్లా.
0: ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కాలంలో పిల్లలు ఎక్కువ సమయం ఈ గ్యాడ్జెట్స్తో, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్తో కానీ వాటితో గడుపుతూ, ఇంకో మాట చెప్పాలంటే అడిక్ట్ అయిపోతున్నారు. సో మరి పేరెంట్స్ వాళ్ళందరూ అటు అడిక్ట్ అవ్వకుండా ఇటువైపు మన ఆర్ట్ ఫార్మ్స్ వైపు రావాలంటే మీరు ఇచ్చే సలహా ఏంటి?
1: ద బెస్ట్ డాక్టర్ ద ఆర్ట్.
0: ఓకే,
1: ద బెస్ట్ డాక్టర్ అలాంటి అడిక్షన్స్కి, ఎనీ కైండ్ ఆఫ్ అడిక్షన్స్.
0: ఓకే,
1: ఈరోజు చిన్న పిల్లలకి అసలు మొబైల్ ఫోన్ పట్టుకొని ఇలా చూస్తుంటే బాధేస్తుంది.
0: అవునండి,
1: దాన్ని వదిలిపెట్టుకోలేక కూడా ఉంటారు, ఏడుస్తారు. సో అది మనలో కూడా ఉంది అడిక్షన్, నాలో కూడా ఒక సమ్టైమ్స్ అడిక్షన్ కనిపిస్తుంది.
0: ఓకే,
1: సో ఫోర్స్ఫుల్గా దాన్ని అవాయిడ్ చేసుకుని నా ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతుంటాను.
0: అవును,
1: సో అది పిల్లల్లో అవ్వదు కదా
0: అసలు.
1: సో వాళ్ళకి ఏం కావాలి అని అంటే, వాళ్ళ మైండ్ స్టిమ్యులేట్ అయ్యేదానికి ఏదైనా ఆర్ట్ ఫామ్ని కనెక్ట్ చేయాలి. ఏదైనా మ్యూజిక్, ఏదైనా డ్రాయింగ్, ఏదైనా పెయింటింగ్, సంథింగ్ సంథింగ్ సంథింగ్.
0: ఓకే,
1: సో ఇది పేరెంట్స్ తీసుకోవాల్సిన ఫస్ట్ ప్రయారిటీ ఆఫ్ స్టెప్ అండి, పిల్లల్ని పెంచడంలో. తర్వాత పిల్లలకి ఏమి ఎంకరేజ్ చేయాలి అని అంటే, ప్రతిసారి వాళ్ళని పొగుడుతూ ఉండాలి, అటెన్షన్ ఇవ్వాలి పిల్లలకి. అరే నువ్వు బాగా చేసావు, నువ్వు చాలా బాగా చేస్తున్నావు, ప్రతిదీ ఏదైనా సరే. సో పాట పాడించాలి. పేరెంట్స్ పెంపకం అనేది 99% ఉంటుందండి, తప్ప ఇంకా సమాజం కూడా ఏం చేయదు.
0: ఓకే,
1: సమాజం పాడు చేయదు, సమాజం బాగుపరచదు, పేరెంట్సే పాడు చేస్తారు లేదంటే బాగుపరుస్తారు. సో పేరెంట్స్ తీసుకోవాల్సిన

0: చాలా ప్రికాషన్ ఏంటంటే, మొబైల్ అడిక్షన్ అనేది కాదు, ఏ అడిక్షన్ అయినా కానీ, డ్రగ్స్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఏదైనా కానివ్వండి, కెన్ బి అనేది పేరెంట్స్ చేతుల్లో ఉంది.
1: ఓకే,
0: అంతే. వాడి పిల్లలు వాళ్ళకే అర్థం కాకపోతే డాక్టర్కి ఏం అర్థం అవుతారు? సో దీనికి తీసుకెళ్ళాలి. యాక్చువల్ మా దగ్గరికి వస్తుంటారు చాలామంది పిల్లలు, వాళ్ళు నేర్చుకుంటుంటారు. అంతవరకు మొబైల్ అడిక్షన్స్లో ఉన్న పేరెంట్స్ వాళ్ళు చెప్తారు, సార్ అసలు మారిపోయాడు సార్ వాడు, అటు పిచ్చే పిచ్చోడు అయిపోయాడు, ఇప్పుడు ఓన్లీ పేపర్ తీసుకుంటాడు బొమ్మలు వేస్తాడు, పేపర్ తీసుకుంటాడు బొమ్మలు వేస్తుంటాడు.
1: సో ఆ టైంలో మీకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనుకుంటా?
0: దట్స్ రైట్. అంటే మనం నేర్పించిన దాన్ని అంటే ఏముండదు, ఆర్ట్లో అతను ఆ స్టేట్కి తీసుకురాగలిగాం. మా దగ్గర పెద్ద స్టాండ్ ఆర్ట్ బోర్డు ఉంటుంది, పిల్లలకి ఇచ్చేస్తాం. ఆ పిల్లలు ఎట్లా ఆడుతుంటారో నేను చూసి ఎంజాయ్ చేస్తాను. దట్స్ ఆల్. వీ డోంట్ నేను ఎవరికి నేర్పించడం అంటే ఏముండదు, జస్ట్ వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. సో నేను

0: తీసుకురాగలిగాం. మా దగ్గర పెద్ద స్టాండర్డ్ బోర్డు ఉంటుంది,
1: ఓకే.
0: పిల్లలకి ఇచ్చేస్తాం. ఆ పిల్లలు ఎట్లా ఆడుతుంటారో నేను చూసి ఎంజాయ్ చేస్తాను. దట్స్ ఆల్.
1: ఓకే.
0: వీ డోంట్ నేను ఎవరికి నేర్పించడం అంటే ఏముండదు.
1: ఓకే.
0: జస్ట్ వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. సో నేను నన్ను నేను చూసుకుంటా, సో యాజ్ ఎ కిడ్. సో అలాంటి ఎక్స్పీరియన్సెస్ని మన స్టూడియోలో ఉంటుంది నాది, సుధాకాంత్ ఆర్ట్ స్టూడియోలో. సో నా వర్క్స్, నా పెర్ఫార్మెన్సెస్, నా ప్రొఫెషనల్ ఇదంతా అక్కడే జరుగుతుంటుంది.
1: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ సుధాకాంత్ గారు మాతో పాటు ఉండి మీ ఆర్ట్ విషయాలు కానీ మీకు సంబంధించిన విషయాలన్నీ మాతో చెప్పినందుకు. అలాగే మీరు ఇంకా ఫ్యూచర్లో మీ ఆర్ట్ ఫామ్స్ని ఇంకా మరింత మందికి చేరువయ్యేలా, అలాగే ఏమంటారు సామాజిక చైతన్యాన్ని పెంపొందించే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
0: తప్పకుండా అండి. రంజిత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గివింగ్ ఆపర్చునిటీ. అండ్ ప్రేక్షకులందరికీ నమస్కారం.
1: థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది అనమాట, సో ఆయన చాలా యూస్ఫుల్ ఇన్సైట్స్ మనతో షేర్ చేశారు. సో మరి అలాంటివన్నీ మనం కూడా నేర్చుకుని మన లైఫ్లో మన లైఫ్ని కూడా లీడ్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ లైవ్ ఇంటర్వ్యూ అండ్ ఒక సూపరిట్ నెంబర్ వచ్చేస్తుంది. ఇలాంటి పాటల కోసం మాటల కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం.
2: ఈ గాలి, ఆ హోరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
3: ఉండిపోదాం.
2: ఎలా? టైం అయిపోతుంది కదా.
3: ఆపేద్దాం.
2: అలా సినిమాల్లోనే అవుతుంది.
3: అయితే అక్కడికే వెళ్దాం.
2: ఏ హీరో, అలా ఎలా?
3: ఓ హీరోయిన్, ఇలా.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభించి వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం సిరిసిల్లకు చేరుకుని వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తెలంగాణలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని, ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఇన్నోవేషన్ రంగాల్లో హైదరాబాద్ ప్రత్యేక గుర్తింపు సాధించిందని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చెప్పారు. జర్మనీలో ఫ్రాంక్ఫర్ట్లో భారత కాన్సులేట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడిన స్పీకర్, యూరప్ పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో అవకాశాలు పరిశీలించాలని కోరారు. స్పీకర్తో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి నేతృత్వంలో బృందం జర్మనీలో పర్యటిస్తోంది. ఆదిలాబాద్ రిమ్స్లో జరిగిన నవజాత శిశువుల అగ్ని ప్రమాద ఘటనపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రతినిధులు రాష్ట బాలల హక్కుల పరిరక్షణ కమిషన్తో హైదరాబాద్లో సమావేశమయ్యారు. ఈ నెల 24న రిమ్స్ను సందర్శించినప్పుడు చేపట్టిన పరిశీలనలు, బాధిత కుటుంబాలు జరిపిన సంభాషణలు, చికిత్స పొందుతున్న చిన్నారుల పరిస్థితి రాష్ట కమిషన్ చైర్పర్సన్ కొత్తకోట సీత దయాకర్ రెడ్డి సభ్యులు వివరించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, 2026 సంవత్సరాన్ని భారత నావికాదళానికి ఒక చారిత్రాత్మక సంవత్సరంగా అభివర్ణించారు. ఈ సంవత్సరంలో 18 యుద్ద నౌకలు నౌకాదళంలో ప్రవేశపెట్టడానికి లేదా అధికారికంగా సేవలకు తీసుకురావడానికి ప్రణాళికలున్నాయని తెలిపారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన భారత నౌకాదళం ద్వివార్షిక కమాండర్స్ కాన్ఫరెన్స్ 2వ ఎడిషన్లో ప్రసంగించారు. జమ్మూకాశ్మీర్లో బుద్గాం జిల్లా ఎత్తైన ప్రాంతాల్లో నిన్న సాయంత్రం భద్రతా దళాలతో జరిపిన ఎదురుకాల్పుల్లో

లష్కరే తోయిబాకు చెందిన ఒక ఉగ్రవాది హతమయ్యాడు. అతడిని పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తే లష్కరే తోయిబాకు చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది సులేమాన్ షా అలియాస్ ముస్తాగా భావిస్తున్నారు. తదుపరి సమాచారం అందే సమయానికి ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. ఈరోజు కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, ఒడిశా, మధ్యప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో ఉరుములతో కూడిన మెరుపులు, ఇదురు గాలులు వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఈరోజు అంతర్జాతీయ అనువాద దినోత్సవం జరుపుకుంటున్నారు. అనువాదకులు, వ్యాఖ్యాతలు, భాషా నిపుణుల సేవలు గుర్తించి గౌరవించడం, దేశాలు, సంస్కృతుల మధ్య వారధిగా అనువాదం పోషించే పాత్రను చాటడం ఈ దినోత్సవ ఉద్దేశం. 2017లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం దీన్ని అధికారికంగా ప్రకటించింది. భాషా వైవిధ్యం, భాషా హక్కులు, అర్థం చేసుకోబడ్డంలో శక్తి అనేది ఈ ఏడాది ఇతివృత్తంగా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఉదయం 11 గంటలకు వింటారు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తారు. మధ్యాహ్నం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభించి వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం సిరిసిల్లకు చేరుకుని 350 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. బీజేపీకి రాజ్యాంగంపై నమ్మకం లేకపోవడం వల్లే దళితులపై వివక్ష కొనసాగుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ ఎంపీల ఫోరం నిర్వహించిన దళిత ఆదివాసీ ఆత్మగౌరవ సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు జరిగిన అవమానం ఖండించారు. బీజేపీ పాలనలో ఎస్సీ ఎస్టీలను 2వ తరగతి పౌరులుగా చూస్తున్నారని విమర్శించారు. సూర్యాపేట జిల్లా మునిగాల మండలం సయ్యద్ ముజావర్పేటలో ప్రతిరోజు దాదాపు 60,000 మంది విద్యార్థులకు పోషకాహారం అందించే భారీ కేంద్రీకృత వంటశాల సిద్దమవుతోంది. మరో 100 రోజుల్లో దీన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి జరుగుతోంది. హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ సహకారంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు సింగరేణి సంస్థ 9 కోట్ల రూపాయల పైచిలుకు నిధులు అందించింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్నారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా బీజేపీ రాష్ట అధ్యక్షులు రామచంద్రరావు ఈరోజు నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా నల్గొండ పట్టణంలో పలు కాలనీలు జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కేసరి మండలం కుందనపల్లిలో చాముండిపట్నం కాలనీలో ఆక్రమణకు గురైన 7,200 గజాల ప్రజావసరాల స్థలాలు హైడ్రా కాపాడింది. కాలనీ సంక్షేమ సంఘం ఫిర్యాదుతో క్షేత్రస్థాయిలో పరిశీలించిన హైడ్రా మంగళవారం ఆక్రమణలు తొలగించి ఫెన్సింగ్ వేసింది. మరోవైపు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో 100 ఎకరాలకు పైగా విస్తీర్ణం ఉన్న సాకి చెరువులో మట్టిపోసి కబ్జా చేయకుండా ఇరిగేషన్ అధికారుల విజ్ఞప్తి మేరకు కిలోమీటర్ మేర ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. ఈరోజు అంతర్జాతీయ పాడ్కాస్ట్ దినోత్సవం జరుపుకుంటున్నారు. పాడ్కాస్టుల శక్తిని, ఆడియో మాధ్యమ ప్రాముఖ్యతను చాటడం ఈ దినోత్సవ ఉద్దేశం. 2014లో అమెరికాలో నేషనల్ పాడ్కాస్ట్ డేగా ప్రారంభమైన ఈ వేడుక అంతర్జాతీయ భాగస్వామ్యం పెరగడంతో 2015 నుంచి అంతర్జాతీయ దినోత్సవంగా మారింది. పాడ్కాస్టర్లు, శ్రోతలు, పాడ్కాస్ట్ రంగ నిపుణులు ఈ సందర్భంగా అనుభవాలు పంచుకుంటారు. ఆసియా క్రీడల్లో భారత్ కాంపౌండ్ ఆర్చరీ మిక్స్డ్ విభాగంలో మరో స్వర్ణం సాధించింది. తెలంగాణకు చెందిన సికితారావు, మహారాష్టకు చెందిన రాజేష్ల ద్వయం ఫైనల్ పోటీలో దక్షిణ కొరియాను ఓడించి స్వర్ణ పథకం సాధించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ని ఫాలో

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: FM Rainbow 101.9.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: राइट, वेलकम बैक. आप सुन रहे हैं हेलो रेनबो और मैं हूँ आपके साथ आरजी रवली. तो हमने आपसे पूछा था कि ऐसी कोई प्लेस या जगह जो आप मिस करते हो, जिसे आप बहुत सालों हो गए जो आप गए नहीं हो. दैट कैन बी योर चाइल्डहुड होम या आपके स्कूल का कैंपस या कॉलेज या आपकी कोई होम टाउन में वो गली जो आप मिस करते हो. तो हमारे साथ कॉलर जुड़ चुके हैं, उनसे बात करते हैं. हेलो,
1: హలో నమస్కార్ రవళి జీ,
0: నమస్కార్ సార్.
1: నేను ఓలేటి ప్రభాకర్ అని మాట్లాడుతున్నాను అమ్మా.
0: సార్ చెప్పండి.
1: అయితే నేను మిస్ అయిపోయింది ఏంటంటే కేరళ, కొడైకెనాల్ కేరళ ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాను. అది డిసెంబర్లో అవుతున్నది అనమాట, డిసెంబర్లో ప్రోగ్రామ్ వేశా.
0: సార్ అడిగింది ఏంటంటే, మీరు విజిట్ అంటే మీ చిన్నప్పటి నుంచి మీ మీ లైఫ్లో ఆ ప్లేస్ ఇంపార్టెన్స్ ఉన్న ప్లేస్ మీరు వెళ్ళలేకపోయారు.
1: చిన్నప్పటి నుంచి అది నేను అనుకుంటూనే ఉన్నాను కేరళకి వెళ్దామని.
0: కేరళకు
1: హలో,
0: చెప్పండి సార్.
1: కేరళకి వెళ్దామని చూద్దామని చెప్పని అనుకున్నాను. ఆ
0: ఓకే
1: కోరిక తీరలేదు.
0: ఓకే. సో ఇప్పుడు
1: డిసెంబర్లో ప్రోగ్రామ్ వేసా.
0: వేశారా? ఓకే, నైస్
1: పక్కా ఫిక్స్డ్ అనమాట.
0: నైస్ నైస్. ఎంజాయ్ యువర్ ట్రిప్ సార్.
1: థ్యాంక్ యూ. ఓలేటి ప్రభాకర్, నమస్కారం రావళిజీ.
0: రైట్, వెల్, హమ్నే ఆప్సే పూచా హై వాట్ యా విచ్ ప్లేస్ जो आप मिस करते हो, ऐसी कोई जगह जो आप मिस करते हो और इतनी साल से आपका उस जगह पे वापस जाना नहीं हुआ है. यू डिडंट हैव दैट टाइम टू गो बैक इन टू दैट प्लेस अगेन. क्योंकि वो हो सकती है आपकी आपका स्कूल का कैंपस हो सकता है. इतने स्कूल से बाहर आने के बाद हम कॉलेज और फिर पढ़ाई एंड नौकरी, फिर उसके साथ हम बिजी हो जाते हैं. तो ऐसे में इतने साल गुजर जाता है कि वी माइट नॉट गेट टाइम टू रीविजिट दोज प्लेसेस. राइट, स्कूल हो सकता है, कॉलेज हो सकती है, या हम दोस्तों के साथ हमारा फेवरेट स्पॉट हो सकता है जो हम कॉलेज के दौरान स्कूल के दौरान मिला करते थे, बट वी आर नाउ उस जगह पे हमारा जाना नहीं हो रहा है. तो ऐसी कोई जगह है जो आप स्पेशल मेमोरी है उस जगह से आपकी जुड़ी हुई, तो आप हमें कॉल करके बता सकते हैं. स्टे ट्यून्ड टू FM रेनबो 101.9.

0: जाए या बनावट शायद बदल जाए, बट हमारे लिए वो जगह काफ़ी खास है। और इसीलिए कभी ना कभी शायद अगर हमारा मन भी कर सकता है दैट यू नो शायद इस जगह को हमें एक बार रिविजिट करना चाहिए जस्ट टू सी एटलीस्ट कि क्या चेंजेस आए हैं, क्या वो अभी भी वैसा ही है या कुछ बदलाव आए हैं इतने सालों में, राइट? क्योंकि कभी कभी हमें वहाँ की फूड भी उस जगह पे खींचे चले जाता है, या कोई अगर हमारा दोस्त वहाँ रहता है तो उसकी वजह से भी वो जगह जो है बहुत ही खास हो जाती है, राइट? आप सुन रहे हैं आकाशवाणी एफ एम रेनबो 101.9।
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: कभी तो हंसाए।
1: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
2: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
1: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
2: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
1: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
2: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
1: మీ అనుభూతిని
2: మీ మాటల్లో
1: మా శ్రోతలతో పంచుకోండి.
2: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
1: readwithrainbow2026@gmail.com కు పంపండి.
2: మీ రీడింగ్ జర్నీ
1: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
2: రెయిన్బోతో పంచుకోండి.
1: రీడ్ విత్ రెయిన్బో.
2: రీడ్ విత్ రెయిన్బో.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు. వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.

0: FM Rainbow 101.9.
1: హలో నమస్తే, బాగున్నారా? నేను మీ ఆర్జే లక్కీ, జస్ట్నే హైదరాబాద్ అంటూ మీ అందరి ముందుకే వచ్చేసాను. బోలడన్ని ముచ్చట్లు తీసుకొచ్చేసాను. ఎలా ఉన్నారు అందరూ? ఏంటి లక్కీ, వీకెండ్ మధ్యలో వచ్చింది అనుకుంటున్నారు కదా, సంథింగ్ స్పెషల్ అన్నమాట. అలా అప్పుడప్పుడు వస్తూ ఉంటాం. అయితే ఈరోజు జస్ట్నే హైదరాబాద్లో ఏం వంటలు పట్టుకొచ్చావు లక్కీ అంటారా? సరే, కానీ మీరు అందరూ భోజనాలు చేశారా? చేస్తూ ఉన్నారా? మరి ఇంకెందుకు? చేస్తూ ఉంటే కనుక మీ రేడియో ట్యూన్ చేయండి, ఎఫ్ఎం రెయిన్బో ట్యూన్ చేసి మరి నేను ఈరోజు చెప్పబోయే ముచ్చట్లు వినడానికి సిద్ధమైపోండి. అయితే ముందుగా నేను ఏం మాట్లాడాలనుకుంటున్నాను అంటే, మన ఇంట్లో ఎప్పుడైనా మీరు గమనించారా, అమ్మ కానీ నానమ్మ కానీ వంట చేస్తున్నప్పుడు జస్ట్ అంటే వాళ్ళు ఏది వండేదాన్ని ఇంగ్రీడియంట్స్ని ఉజ్జాయింపుగా అంటారు. అంటే వాళ్ళు ఒక కొలత అనేది లేకుండా వేస్తూ చక్కగా అది మళ్ళీ ఎక్కడ తేడా రాదా వంట ఉజ్జాయింపుగా వండేస్తూ ఉంటారు, సూపర్గా వండేస్తూ ఉంటారు. వాళ్ళకి అసలు కొలతలు లేకుండానే వంటలో అంత పెర్ఫెక్షన్ ఎలా వచ్చింది అని ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చిందా? నాకైతే అనిపిస్తుంది. అయితే ఎక్స్పీరియన్స్ కదా అని కూడా అనిపిస్తుంది. అయితే అమ్మమ్మ వంట చేస్తుంటే ఒక చేత్తో గిన్నెలో పప్పు తీసుకుంటారు, మరొక చేత్తో ఉప్పు వేస్తారు. కారం ఎంత వేయాలో మాత్రం గిన్నె వైపు చూసి వెంటనే డిసైడ్ చేసేస్తారు. ఇంత వేస్తే సరిపోతుంది అంటారు. కానీ మనం అదే వంట చేయాలంటే మాత్రం ఒక రెండు చెంచాలు అంటూ కొలతలు వెతుక్కుంటాం. మరి వాళ్ళకి ఆ కొలతల్ని ఎవరు నేర్పారు? ఏ పుస్తకంలో చదివారు? ఏ వీడియో చూశారు? అసలు కొలతలు లేకుండానే వాళ్ళ వంటల్లో అంత పెర్ఫెక్షన్ ఎలా వచ్చింది? ఈ విషయం గురించి మనం ఆలోచిస్తే మన పాత వంటింటి అనుభవం ఎంత గొప్పదో అర్థమవుతుంది కదా. దీని గురించి మాట్లాడతాను పాట తర్వాత. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. జస్నే హైదరాబాద్లో నేను మీ ఆర్జే లక్కీ. కొలతలు లేకుండానే మన అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళంత పర్ఫెక్షన్ ఎలా వచ్చింది వంటలు వాళ్ళకి అంటే, నిజానికి మన పెద్దవాళ్ల వంటలో చేతి కొలత కంటి చూపు కొలత అనేవి ఇష్టం వచ్చినట్లు పదార్థాలు వేయటం అనేది కాదు. వాళ్ళ చేతికి ప్రతి పదార్థం ఒక అలవాటుగా మారిపోయేది. ఒక గుప్పెడు బియ్యం ఎంత ఉంటుంది, ఒక చిటికెడు ఉప్పు ఎంత పడుతుంది, ఒక చెంచా నూనె ఎంత ఉంటుంది, వాళ్ళ చేతికి ఒక అంచనా ఉండేది. కూరగాయలు చూస్తే ఎంత కూర అవుతుంది, ఇంట్లో ఎంతమంది ఉన్నారో చూస్తే ఎంత బియ్యం కావాలి, ఇవన్నీ డిసైడ్ చేసేసేవాళ్ళండి. మనం ఇప్పుడు కొలతల కోసం చెంచాలు కప్పులు ఇవన్నీ వెతుకుతూ ఉంటాం. వాళ్లకు వాళ్ళ చేతులే కొలమానం. అది కేవలం ఉప్పు కారం విషయంలోనే కాదండి, వంటలో ప్రతి దశలో కూడా అనుభవం పనిచేసేది. పప్పు ఎంత ఉడికిందో చూసి గరిటెతో అంచనా వేయటం, అలాగే కూరకి నీళ్లు ఎంత కావాలో చూస్తూనే నిర్ణయించటం, మంటను ఎప్పుడు తగ్గించాలి ఎప్పుడు పెంచాలి అనేది వంటలోనే నేర్చుకోవటం, ఇవన్నీ రోజు వంట చేస్తూ వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళది. అందుకే అప్పట్లో రుచికి తగినంత ఉప్పు, అవసరమైనంత నీళ్లు, కొంచెం కారం, ఈ మాటలు చాలా న్యాచురల్గా వినిపించేవి. ఆ కొంచెం ఎంత అన్నది మనకు అర్థం కాకపోయినా వాళ్ళ చేతికి మాత్రం దాని కొలత మాత్రం బాగా తెలుసు. ఒకే వంటకాన్ని వాళ్ళు ఎన్నిసార్లు చేసినా ఖచ్చితంగా ఒక అంచనా, అదే టేస్ట్, అదే పరిమాణం, అన్నీ ఖచ్చితంగా ఉండేవి. బట్ ఇప్పుడు మనకి మాత్రం ప్రతిదీ కొలతలు కావాలి కదా. సో ఆ కొలతలు అనేవి కూడా మన పాత వంటింటి అనుభవాలు, వాళ్ళకి ఆ వంట చేయడం వల్ల వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇంకా దీని గురించి మాట్లాడతాను ఒక పాట తర్వాత. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument?
1: Really? Tell me.
0: That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
1: Wow, so it's like a cultural adda on radio.
0: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
2: Telanganam. Telangana's heartbeat on air.
3: వింటున్నారు జస్నే హైదరాబాద్ మీ ఆర్జే లక్కీతో. మన పెద్దవాళ్ళకి వంటల్లో అంత పెర్ఫెక్షన్ ఎలా వచ్చింది అనే దాని గురించి మాట్లాడుతున్నాను కదా. ఇప్పుడు కొంచెం అంటే సిట్యుయేషన్ మారింది. మనలో చాలామందికి కొత్త కొత్త వంటలు ట్రై చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉంది. అందుకే రెసిపీ వీడియోలు చూస్తున్నాము, అలాగే పదార్థాలని కొల్చివేస్తున్నాము. ఒక వంటకం మొదటిసారి చేసేటప్పుడు కొన్ని సజెషన్స్ పాటిస్తూ ఉంటాము. ఇది చాలా అంటే చాలా ఉపయోగం.

ఆరోగ్యకరమైన పద్ధతే. కానీ ఒకసారి ఆ వంటకం మనకు అలవాటైపోతే క్రమంగా మన చేతికి కూడా ఆ కొలత ఈజీగా తెలుస్తుంది. అంటే మొదటి చెంచా చెప్పిన కొలతని పాటించినా తర్వాత ఎక్స్పీరియన్స్ వల్ల మనకంటూ ఒక ప్రత్యేకమైన కొలతలు ఏర్పడతాయి. అందుకే మన అమ్మమ్మల వంటలో కనిపించిన ఆ పెర్ఫెక్షన్ వెనుక అసలు సీక్రెట్ ఏదైనా ఉంది అంటే అది ప్రత్యేకమైన కొలత పరికరం కాదు, ఏళ్ల తరబడి వంట చేస్తూ వచ్చిన వాళ్ల అనుభవం. అందుకే చేతి కొలత, కంటి చూపు కొలత అనేవి కేవలం పాతకాలపు మాటలు కావు. ఒక రెసిపీని మనం పదే పదే చేస్తూ దాని రుచి ఎలా ఉండాలో తెలుసుకుని పదార్థాల స్వభావాన్ని గమనిస్తూ వచ్చిన వంటింటి అనుభవానికి ఇచ్చే ఒక రూపం. మన పెద్దవాళ్లు రెసిపీని కంఠస్థం చేసుకోలేదు, వంట రుచిని మనసులో పెట్టుకున్నారు. అందుకే వాళ్ల చేతి నుంచి వచ్చిన వంటకి కొలతల కంటే ఆప్యాయత ఎక్కువగా ఉంటుంది. బహుశా అందుకే ఇప్పటికీ అమ్మ చేతి వంట అనే మాట వినగానే మనకు ఒక రుచి మాత్రమే కాదు ఒక జ్ఞాపకం కూడా గుర్తొస్తుంది. ఓకే, మరి నెక్స్ట్ సబ్జెక్ట్ ఏం మాట్లాడబోతున్నాను అంటే మార్నింగ్ టిఫిన్ అనేది ఖచ్చితంగా తినాలి అనే ఈ అలవాటు ఎప్పుడు మొదలైంది, అసలు ఎలా మొదలైంది? ఇప్పుడు చెప్తూ ఉంటారు కదా మీరు బ్రేక్ఫాస్ట్ని అస్సలు బ్రేక్ చేయకండి అని, కానీ ఈ అలవాటు ఎలా వచ్చింది మాట్లాడతాను పాట తర్వాత. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

వెల్కమ్ బ్యాక్ టు జస్నే హైదరాబాద్. నేను మీ ఆర్జే లక్కీ. మార్నింగ్ లేవగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది ఏంటి అంటే టీనా, కాఫీనా, లేక టిఫినా, ఏం చేయాలా అన్న ఆలోచన. ఇడ్లీ, దోశ, ఉప్మా, పూరి, పొంగలి, ఇలా ఒక్కో ఇంట్లో ఒక్కో రకమైన బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. అయితే మనం ప్రతిరోజు మార్నింగ్ టిఫిన్ తినడం ఎప్పటి నుంచి మొదలైంది? అసలు పాత రోజుల్లో కూడా ఇలాగే మార్నింగ్ స్పెషల్గా బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళ? మన రోజులో మార్నింగ్ తినే ఈ చిన్న భోజనం చాలా ముఖ్యమైనదిగా ఎందుకు మారింది? ఎప్పుడైనా అనిపించిందా మీకు? మన పాత జీవన విధానాన్ని చూస్తే అందరూ మార్నింగే ఒకే రకమైన టిఫిన్ చేసుకునేవాళ్ళు అని చెప్పలేం. ఇంట్లో ఉన్న ఆహారం, చేసే పని, ప్రాంతం, కుటుంబ అలవాట్లను బట్టి మార్నింగ్ పూట ఆహారం మారుతూ ఉండేది. కొంతమంది ఇళ్లలో ముందు రోజు మిగిలిన అన్నంతో ఏదైనా చేసుకునేవారట. మరికొన్ని చోట్ల గంజి, రాగిజావ, అటుకులు ఇలాంటి వాటిని సులభమైన ఆహారంగా తయారు చేసుకునేవాళ్ళు. పొలాల్లోకి పనులకి త్వరగా వెళ్లాలని కడుపు నిండేలా తిని వెళ్ళేవాళ్ళు. అంటే మార్నింగ్ తినడం అనేది కొత్త విషయం కాదు, కానీ ఈరోజు మనం చూసే ఇడ్లీ, దోశ, ఉప్మా ఇలాంటి ప్రత్యేకమైనటువంటి బ్రేక్ఫాస్ట్ పద్ధతి మాత్రం క్రమంగా మన లైఫ్ స్టైల్లోకి వచ్చేసింది. ఆ తర్వాత మన జీవన విధానంలో చాలా అంటే చాలా మార్పులు జరిగిపోయాయి. సిటీలు పెరిగాయి, పనికి వెళ్లే సమయం డిసైడ్ అయింది, పిల్లలకి స్కూల్ టైమ్స్ వచ్చాయి. మార్నింగ్ ఇంట్లో అందరూ తమ తమ పనులు పూర్తి చేసుకుని బయలుదేరే ముందు త్వరగా తినేటువంటి ఆహారం అనేది అవసరమైంది. దాంతో ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా, పొంగలి ఇలాంటివన్నీ ఇళ్లల్లోనే కాకుండా హోటళ్లలో కూడా కనిపించడం మొదలుపెట్టాయి. ఒకప్పుడు ఇలాంటి అలవాటు ఉన్న మార్నింగ్ భోజనం క్రమంగా బయట కూడా చాలా సులభంగా దొరుకుతుందన్నమాట. సో ఇలా నెమ్మది నెమ్మది నెమ్మదిగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది మన జీవిత అంటే మన లైఫ్ స్టైల్లో ఒక భాగం అయిపోయింది అన్నమాట. అయితే ఇంట్లో వాళ్ళందరూ కలిసి కూర్చుని తినడం మన జీవితంలో ఒక అందమైన అలవాటుగానే ఉంది. అందుకే బ్రేక్ఫాస్ట్ అనేది కేవలం మార్నింగ్ పూట తినేటువంటి భోజనం కాదు, మన రోజు మొదలయ్యే ఒక చిన్న ఆచారం కూడా. ఏమంటారు? ఎస్ అంటారు కదా. మరి మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. పాట తర్వాత మళ్ళీ మాట్లాడతాను. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

అనిపిస్తుంది? దీనికి మనం తినే విధానానికి ఒక సంబంధం ఉంది. భోజనం అంటే కేవలం నోట్లో పెట్టుకుని మింగేయడం కాదు, ఆహారాన్ని చూడటం, దాన్ని స్మెల్ చూడటం, చేత్తో తాకడం.

దాని వేడి తెలుసుకోవటం, ఆ తర్వాత టేస్ట్ చేయటం, ఇవన్నీ కలిపి మనకి భోజనం చేశాము అనే ఫీలింగ్ని ఇస్తాయి. చేత్తో తినేటప్పుడు ఆహారంలో మనకి ఒక రకమైనటువంటి అనుభూతి ఉంటుంది. ఎగ్జాంపుల్కి, అన్నం వేడిగా ఉందా, పప్పు ఎంత మెత్తగా ఉంది, కూరలో ఎంత తేమ ఉంది, అన్నంలో పప్పు ఎంత కలపాలి, ఇవన్నీ చేతి వేళ్లతోనే మనకు తెలుస్తాయి. అంతేకాదు, మనకు నచ్చినంత అన్నం తీసుకుని కావలసినంత పప్పు కూర కలుపుకుని ముద్ద చేసుకోవచ్చు. ఒక్కో ముద్దని మనకు నచ్చినట్టుగా తయారు చేసుకోవటం వల్ల మనకి భోజనం మీద కంట్రోల్ ఉంటుంది. ముఖ్యంగా మనకు చిన్నప్పటి నుంచి చేత్తో తినడం అలవాటైతే ఆ పద్ధతిలోనే మన మెదడుకి, మన జ్ఞాపకాలకి ఒక అనుబంధం ఏర్పడుతుంది. అందుకే అమ్మ చేతి వంట, ఇంట్లో అందరూ కలిసి తినే భోజనం, చేత్తో కలుపుకుని తినే అన్నం, ఇవన్నీ మనకి రుచితో పాటు ఒక భావనని గుర్తు చేస్తాయన్నమాట. సో ఇంకా మాట్లాడతాను ఇదే టాపిక్ మీద, వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు వింటున్నారు జస్ట్ నే హైదరాబాద్.

వింటున్నారు జష్నే హైదరాబాద్, మీ ఆర్జే లక్కీతో. చేత్తో తినడం వల్ల, స్పూన్తో తినడం వల్ల తినే పదార్థంలో ఏదైనా డిఫరెన్స్ ఉంటుందా, టేస్ట్లో కానీ వేరే ఇతరత్ర కానీ అనే దాని గురించి మాట్లాడుతున్నాను కదా. అయితే స్పూన్తో తినడం వల్ల ఒక సౌకర్యం ఉంటుంది. బయట తినేటప్పుడు, ఆఫీస్లో ఉన్నప్పుడు లేదా కొన్ని రకాల ఆహారాలు తినేటప్పుడు స్పూన్ చాలా సులభంగా ఉంటుంది. కానీ స్పూన్తో తినేటప్పుడు ఆహారాన్ని నేరుగా చేత్తో తాకే అవకాశం ఉండదు. దాంతో ఫుడ్ వేడిగా ఉందా, మెత్తగా ఉందా, గట్టిగా ఉందా, ఈ విషయాలు తినే ముందు తెలుసుకునే అవకాశం కొంత తగ్గుతుంది. అయితే చేత్తో తింటే ఆహారం శాస్త్రీయంగా మరింత రుచిగా మారిపోతుంది అని కూడా చెప్పలేం. రుచి ప్రధానంగా మన నాలుక, వాసన, ఆహార స్వభావం వీటి మీద ఆధారపడి ఉంటుంది. కానీ తినే విధానం మాత్రం మనకు కలిగే మొత్తం అనుభూతిని మార్చేస్తుంది. అందుకే ఒకే వంటకాన్ని రెండు విధాలుగా తిన్నప్పుడు మనకి తేడాగా అనిపిస్తుంది. అందుకే భోజనంలో రుచి మాత్రమే కాదు, దాన్ని ఎలా తింటున్నాం అన్నది కూడా కొంత ముఖ్యం. చేత్తో తినడం మనలో చాలామందికి ఇంటి భోజనం, చిన్ననాటి జ్ఞాపకాలు, ఆప్యాయత ఇవన్నీ గుర్తు చేస్తాయి. స్పూన్తో తినడం సౌకర్యాన్ని, శుభ్రతని, కొన్ని సందర్భాల్లో అవసరాన్ని గుర్తు చేస్తాయి. కాబట్టి ఎవరు చేత్తో తిన్నారు, ఎవరు స్పూన్తో తింటున్నారు అనే దానికంటే మనం తినే ఆహారాన్ని ఎంత శ్రద్ధగా, నెమ్మదిగా దాన్ని ఆస్వాదిస్తూ తిన్నాము అనేది ముఖ్యం. అయినా సరే మీకు ఒక చిన్న ప్రశ్న. వేడివేడి అన్నంలో పప్పు, నెయ్యి వేసుకుని చేత్తో కలుపుకుని తిన్న ముద్దకు ఉన్న రుచి స్పూన్తో తింటే ఎప్పుడైనా మీకు అలాగే అనిపించిందా? ఒక్కసారి ఆన్సర్ చేసుకోండి మీలో మీరే. ఓకేనా ఫ్రెండ్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను, పాట తర్వాత మళ్ళీ మాట్లాడతాను. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

జశ్నే హైదరాబాద్లో మన ఇంట వంట ప్రత్యేకతల గురించి, అంటే మనం చేత్తో తింటే ఆ రుచులకి తేడా ఏంటి, అలాగే అసలు ఇంత కొలత అంత కొలత అని మన పెద్దవాళ్ళు ఆ కొలతలతో ఎలా వంటలు చేస్తారు, ఈ టాపిక్స్ మీద మాట్లాడాను కదా. సో మరి ఈ అవర్లో ఆ టాపిక్కి సైన్ ఆఫ్ చేసే టైం అయిపోయింది. మరి నెక్స్ట్ డబుల్ కా మీఠాతో బోలెడన్ని ముచ్చట్లు సిద్ధంగా ఉన్నాయి మీతో మాట్లాడడానికి. అయితే అంతకన్నా ముందు మనం న్యూస్ హెడ్లైన్స్ విందాం. వార్తల తర్వాత డబుల్ కమీఠాలో మళ్ళీ మీతో బోలెడన్ని ముచ్చట్లు చెప్తాను. ఈరోజు మరి 20th ఎడిషన్ ఏషియన్ గేమ్స్ జపాన్లో జరుగుతున్నాయి కదా, ఆ అప్డేట్స్ కూడా మీకు ఎప్పటికప్పుడు నేను చెప్తూ ఉంటాను. మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా విందాం. మీరు మాత్రం ట్యూన్ చేసి ఉంచండి AIR FM Rainbow 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

జరుగుతున్న 20వ ఆసియా క్రీడల్లో భారత్ పతకాల వేట కొనసాగిస్తోంది. భారత్ 10 స్వర్ణాలు, 21 రజతాలు, 28 కాంస్య పతకాలతో మొత్తం 59 పతకాలు సాధించి పతకాల పట్టికలో 7వ స్థానంలో నిలిచింది. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంటూ సర్ ప్రక్రియ ముగిసిన 6 రాష్ట్రాల్లో ఫామ్ 6 నుండి అదనపు డిక్లరేషన్ను తొలగించింది. ఈ నిబంధన కేవలం సర్ సమయంలోనే వర్తిస్తుందని, ప్రస్తుతం సర్ కొనసాగుతున్న రాష్ట్రాల్లో మాత్రమే ఇది అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. పర్యాటక రంగం కేవలం వినోదానికే కాక ఆర్థిక వ్యవస్థకు, ఉపాధికి ప్రధాన స్తంభంగా మారిందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన కాన్క్లేవ్లో మాట్లాడిన ఆయన, గతేడాది 428 కోట్లకు పైగా దేశీయ పర్యాటకులు, 2 కోట్లకు పైగా విదేశీ పర్యాటకుల రాకతో ఈ రంగం 12.5% పైగా వృద్ది సాధించిందని తెలియజేశారు. ప్యాసింజర్ వాహనాల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త కేఫ్ నిబంధనలను విడుదల చేసింది. ఇవి 2027 ఏప్రిల్ 1వ తేదీ నుండి 2032 మార్చి 31వ తేదీ వరకు అమల్లో ఉంటాయి. ప్రతి ఏటా ఇంధన వినియోగ లక్ష్యాలను కఠినతరం చేస్తూ 5 ఏళ్లలో దాదాపు 16% పైగా ఇంధన సామర్థ్యాన్ని పెంచడం దీని ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి సుమారు 345.78 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. వీబీజీ రామ్జీ పథకంపై అధికారులు, సిబ్బంది, 12 వేలకు పైగా సర్పంచులతో రాష్ట పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామాల్లో ఉపాధి కల్పన, పనుల గుర్తింపు, పురోగతితో పాటు క్షేత్రస్థాయి సమస్యలపై మంత్రి ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని మాజీ మంత్రి హరీష్రావు ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో 1,67,000 ఉద్యోగాలు ఇచ్చామని, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం 3 ఏళ్లలో కేవలం 16,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని ఆయన విమర్శించారు. నవీకరించిన ఓటర్ల జాబితా ప్రజాస్వామ్యానికి ఆత్మ వంటిదని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో మాట్లాడిన ఆయన, అనర్హుల పేర్లు ఉంటే ఎన్నికల పవిత్రత దెబ్బతింటుందని చెప్పారు. మరణించిన వారి పేర్లు తొలగించి అర్హులకే చోటు కల్పించడంపై ప్రతిపక్షాలకు అభ్యంతరం ఉండకూడదని స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఉద్రేడ్ AIR News_HVDని ఫాలో అవ్వండి. AIR News హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే లక్కీ. డబుల్ కా మీఠాలో మరి ఈరోజు మనం ఇంపార్టెంట్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అది వచ్చి ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ డే, అంతర్జాతీయ అనువాద దినోత్సవం. ప్రపంచంలో చాలా భాషలు ఉన్నాయి. ఒక్కో భాషకి ఒక్కో సంస్కృతి, చరిత్ర, ఎమోషన్స్ ఉంటాయి. కానీ ఒక భాషలో ఉన్న మాట మరో భాష మాట్లాడే వాళ్ళకి ఎలా చేరుతుంది? ఇక్కడే ట్రాన్స్లేషన్ అనేది ఒక వారధిలా పనిచేస్తుంది. ప్రతి ఏడాది సెప్టెంబర్ 30న అంతర్జాతీయ అనువాద దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఒక భాషలోని పుస్తకాలు, కథలు, వార్తలు, ఆలోచనలు, విజ్ఞానం మరో భాషలోకి చేరడానికి అనువాదకులు చేసే కృషిని గుర్తు చేసుకునే రోజు ఈరోజు. మనకి తెలియని భాషలో రాసిన ఒక గొప్ప కథని మన భాషలో చదివి ఆస్వాదించగలుగుతున్నాము అంటే దాని వెనుక ఒక ట్రాన్స్లేటర్ శ్రమ ఉంటుంది.

అనువాదం అంటే కేవలం ఒక భాషలోని పదాల్ని మరో భాషలోకి మార్చడం కాదు. అసలు భావం, సందర్భం, సంస్కృతి, ఆ మాటలో ఉండేటువంటి అనుభూతి, ఇవన్నీ మరో భాషలో కూడా సహజంగా అనిపించడం. అందుకే మంచి ట్రాన్స్లేషన్ చదువుతున్నప్పుడు అది ట్రాన్స్లేషన్లా కాకుండా మన భాషలోనే రాసినట్టుగా అనిపిస్తుంది. సో ఇది అంటే మనం అనేక భాషల మధ్య వారధులుగా నిలుస్తున్న ట్రాన్స్లేటర్స్ కృషిని ఈరోజు గుర్తు చేసుకోవాలి. సో ఈరోజు ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ డేని మనం జరుపుకుంటున్నాం. ఈ డే జరుపుకోవడం వెనుక ముఖ్య ఉద్దేశం కూడా ఇదే అన్నమాట. సో మరి నెక్స్ట్ మాట్లాడతాను, బోలడానికి కబుర్లు తీసుకొచ్చాను ఈ అవర్లో కూడా మాట్లాడడానికి. వింటూనే ఉండండి AIR FM రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. డబుల్ కమీటాలో నేను మీ ఆర్జే లక్కీ. మన లైఫ్లో కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయి, మనసులో ఎంత బాధ ఉన్నా దాన్ని పూర్తిగా మాటల్లో చెప్పలేం. ఏం చేయాలో అర్థం కాదు, ఎవరితో చెప్పాలో తెలియదు. అలాంటి టైంలో మన పక్కన ఉన్నటువంటి వ్యక్తి పెద్ద పెద్ద సలహాలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. ఏం జరిగిందో చెప్పు, అన్నీ సర్దుకుంటాయిలే అని చెప్పాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. కేవలం నేనున్నాను అని ఒక మాట చెప్తే చాలు, మనసులో ఎక్కడో ఒక మూల చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మాటలో మన సమస్యకి ఒక పరిష్కారం లేకపోయినా మనం ఒంటరిగా లేము అనే ధైర్యాన్ని కలిగిస్తుంది. ఇది చాలా చిన్న మాటే, కానీ మనం కష్టంలో ఉన్నప్పుడు దాని అర్థం మాత్రం చాలా పెద్దగా మారిపోతుంది. మన బాధని వెంటనే తీసుకెళ్లలేకపోయినా మనతో పాటు ఆ బాధని మోసేందుకు ఎవరో ఒకళ్ళు ఉన్నారు అనే ఫీలింగ్ కలుగుతుంది. కొన్నిసార్లు మనకు కావాల్సింది సజెషన్స్ కాదు, మన మాట పూర్తిగా వినే ఒక మనిషి. మనం ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావు అని అడగకుండా పక్కన కూర్చునే వ్యక్తి, ఏమీ చెప్పకుండా ఒక ఫోన్ చేసి నేను ఉన్నాను అని గుర్తు చేసే స్నేహితుడు. ఇలాంటి చిన్న చిన్న విషయాలే కష్టమైన టైంలో మనసుకి చాలా అంటే చాలా బలాన్నిస్తాయి. నేను ఉన్నాను అనే ఒక్క మాట మనకి ఎంత ఓదార్పునిస్తుందో కదా. సో ఇలాంటి అంశాల గురించి మాట్లాడతాను ఈ అవర్లో, వింటూనే ఉండండి. ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే లక్కీ.

0: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మరి డబుల్ కమిటాలో నేను మాట్లాడుతూ ఉన్నాను, నేను ఉన్నాను అనే ఒక మాట ఎంతటి ఓదార్పునిస్తుందో అనే దాని గురించి మాట్లాడుతూ ఉన్నాను కదా. మన రిలేషన్స్లో మాటల సంఖ్య, అంటే ఎంత మాట్లాడాము అనే దానికంటే కూడా ఆ మాట వెనుక ఉన్నటువంటి భావం అనేది చాలా ఇంపార్టెంట్. రోజు గంటల తరబడి మాట్లాడే వాళ్ళకంటే అవసరమైన టైంలో ఒకే ఒక్కసారి ఫోన్ చేసి నీకేం జరిగినా నేను నీతోనే ఉన్నాను అని చెప్పే వ్యక్తి మనసులో ఎక్కువ కాలం గుర్తుండిపోవచ్చు. మనం కూడా ఎవరో ఒకరు ఇబ్బందిలో ఉన్నప్పుడు వెంటనే వాళ్ళ సమస్యని పరిష్కరించాలని తొందరపడకుండా ముందు వాళ్ళకి నేను అండగా ఉన్నాను అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి బాధకు వెంటనే సొల్యూషన్ అనేది దొరకదు కదా, కానీ ఆ పెయిన్ని ఒంటరిగా ఎదుర్కోకుండా చేయడం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. మనలో ప్రతి ఒక్కరికి లైఫ్లో ఏదో ఒకసారి నాకు ఎవరైనా తోడుగా ఉంటే బాగుండేది అనిపించిన సందర్భం ఉంటుంది. అలాంటి టైంలో మన దగ్గరికి వచ్చి నేనున్నాను, భయపడకు అని చెప్పిన ఒక మనిషి ఉంటే ఆ మాట మనం లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాం. అలాగే మన చుట్టూ ఇప్పుడు ఏదైనా కష్టంలో ఉన్న వ్యక్తి ఉంటే మనం చేయగలిగే పెద్ద హెల్ప్ కాకపోయినా ఒక ఫోన్ చేయొచ్చు, ఒకసారి పలకరించవచ్చు, కాసేపు వాళ్ళ మాట వినొచ్చు. కొన్నిసార్లు మనం ఇచ్చే అతిపెద్ద ఓదార్పు ఆ సమస్యని పరిష్కరించడం కాదు, నువ్వు ఒంటరిగా లేవు, నేనున్నాను అనేటువంటి భరోసా ఇవ్వడమే. నిజంగా అది వాళ్ళకి నమ్మకాన్ని కలిగిస్తుంది. సో ఇలాంటి చిన్న చిన్న అంశాల ద్వారా, జస్ట్ నేనున్నాను అనే ఒక మాట చెప్పడం ద్వారా కొండంత ధైర్యం దొరుకుతుంది. అంతేకాకుండా ఆ సమస్యని పరిష్కరించుకునే మార్గం కూడా వాళ్ళకి, అంటే ఆలోచన అనేది కలుగుతుంది. సో అలాంటి భరోసా అప్పుడప్పుడు మనం ఇద్దాం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ టాపిక్ ఏం మాట్లాడబోతున్నాను అంటే అప్పుడే చెప్పను, పాట తర్వాత వింటూనే ఉండండి. ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: when the drums beat at Bonalu, when the verses of Dasarathi echo. When the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telanganam. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
1: మీరు వింటున్నారు డబుల్ కా మీఠా, మీ ఆర్జే లక్కీతో. వీకెండ్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాము. అయితే మిగిలిన 5 రోజులు ఎలా గడుస్తున్నాయి? సోమవారం ఉదయం వచ్చిందంటే చాలామందికి అప్పుడే శనివారం గుర్తొస్తుంది. ఇంకా 4 రోజులు, ఇంకా 3 రోజులు అంటూ శుక్రవారం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మరి శుక్రవారం సాయంత్రం వచ్చేసరికి హమ్మయ్యా, ఇప్పుడు మన టైం మొదలైంది అనిపిస్తుంది. సరదాగా అనిపించినా ఒకసారి ఆలోచించండి, మనం వారంలో 5 రోజులు పని అయిపోవాలని ఎదురు చూస్తూ కేవలం 2 రోజుల కోసం మాత్రమే జీవిస్తున్నావా? రోజులు క్యాలెండర్లో మారిపోతున్నాయి, కానీ మన ఆ రోజుల్ని నిజంగా ఆస్వాదిస్తున్నామా అనేది కూడా డౌటే కదా. నిజానికి పని, బాధ్యతలు, ఇంటి పనులు ఇవన్నీ మన జీవితంలో తప్పనిసరివే. ప్రతిరోజు సెలవులా ఉండడం సాధ్యం కాదు కదా. కానీ పనిచేస్తున్న రోజుల్లో కూడా మనకు నచ్చిన చిన్న చిన్న విషయాలకి టైం స్పెండ్ చేయొచ్చు. మార్నింగ్ నచ్చిన పాట వినడం కావచ్చు, ఈవినింగ్ కాసేపు వాకింగ్కి వెళ్ళొచ్చు, ఫ్యామిలీతో కలిసి టీ తాగడం కావచ్చు, మనకిష్టమైన పుస్తకం 1-2 పేజీలను చదవచ్చు కదా. ఇవన్నీ పెద్ద పెద్ద చేంజెస్గా కనిపించకపోయినా రోజంతా కేవలం పని కోసమే గడపకుండా మన కోసం కూడా కొంత టైంని స్పెండ్ చేసినట్టు అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే, వీకెండ్ కోసం ఎక్కువగా ఎదురు చూస్తే ఆ 2 రోజులు కూడా త్వరగా అయిపోయాయే అనిపిస్తుంది. శనివారం పనులు, బయటకెళ్లడం, ఇంటి పనులు, ఆదివారం వచ్చేసరికి మళ్ళీ సోమవారం గురించి ఆలోచించడం మొదలు పెడతాం. అలా చూస్తే హాలిడే వచ్చినా కూడా పూర్తిగా రిలాక్స్ కాలేకపోతాం. అందుకే వారంలో ప్రతిరోజు కూడా కొంచెం కొంచెంగా మనకి నచ్చిన పనులు చేసుకోవటం వల్ల ఫ్రైడే కోసం మాత్రమే ఎదురు చూడాల్సిన అవసరం తగ్గుతుంది. ఈరోజు కూడా బాగానే గడిచింది కదా అనే ఫీలింగ్ ప్రతిరోజు రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏమంటారు ఫ్రెండ్స్? సో అందుకని వీకెండ్ కోసం ఎదురు చూడకుండా ప్రతిరోజు కూడా మనకి ఇష్టమైన పనులు చేస్తూ కొంచెం సమయాన్ని కేటాయిస్తూ ప్రతి డేను కూడా ఆస్వాదిస్తూ ఉందాం. ప్రస్తుతానికి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తాను, పాట తర్వాత మళ్ళీ మాట్లాడతాను. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి, అవునా?

మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: వెల్కమ్ బ్యాక్ టు డబుల్ కా మీఠా. నేను మీ ఆర్జే లక్కీ. మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే మనం చేసే ఫస్ట్ పని ఏంటి? కళ్ళు తెరిచామో లేదో ఫోన్ తీసుకుని మెసేజ్లు చూస్తామా, లేక ఇంకో 5 మినిట్స్ అంటూ దుప్పట్లోకి వెళ్ళిపోతామా? అసలు మన రోజు ఎలా మొదలవుతుందో ఆ రోజు మన ఆలోచనలు మన పనుల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే నమ్ముతారా? మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత మొదటి అరగంట మనం ఎలా గడుపుతున్నాము అనేది చిన్న విషయంగా అనిపించినా రోజంతా మన మూడ్, ఉత్సాహం, పనుల పద్ధతిపై కొంత ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే మార్నింగ్ మొదటి క్షణాలు మన రోజుకి ఒక చిన్న ప్రారంభం లాంటివి. లేచిన వెంటనే పరుగులు పెట్టకుండా కాసేపు ప్రశాంతంగా ఉండటం, నీళ్లు తాగడం, కిటికీ తెరిచి బయట వెలుతురు చూడటం, కాసేపు నడవటం లేదా తేలిగ్గా శరీరాన్ని కదిలించటం, ఇవన్నీ కూడా మార్నింగ్ని చక్కగా మొదలుపెట్టడానికి హెల్ప్ అవుతాయి. ముఖ్యంగా లేచిన వెంటనే ఫోన్లో వార్తలు, మెసేజ్లు, ఈ సోషల్ మీడియా చూడటం అలవాటైతే మనం రోజు మొదలయ్యే లోపల ఎన్నో విషయాలు మన తల్లోకి వచ్చేస్తాయి. అందుకే కనీసం మొదటి కొన్ని నిమిషాలు మన కోసం ఉంచుకుంటే ఎలా ఉంటుంది? ఆ రోజు చేయాల్సిన పనుల్ని గుర్తు చేసుకోవటం, ముఖ్యమైన పనిని ఏదో ఒకటి నిర్ణయించుకోవటం, ఇలాంటివి చేస్తే మన డేని కాస్త ఈజీగా, ప్రశాంతంగా గడపడానికి వీలవుతుంది. మన రోజులో మొదటి అరగంట ఎలా గడుపుతున్నామో ఒక్కసారి గమనించండి. లేచిన వెంటనే తొందరగా ఫోన్ ఆందోళనతో మొదలవుతోందా, లేక కాస్త నెమ్మదిగా మనకు మనమే సమయం ఇచ్చుకుంటూ మొదలవుతోందా? ఉదయం మొదటి అరగంట మొత్తం రోజుని నిర్ణయించదు, కానీ మన రోజుకి ఎలాంటి ప్రారంభం ఇస్తున్నామో మాత్రం మన చేతుల్లో ఉంటుంది. అందుకే రేపు ఉదయం కళ్ళు తెరిచిన వెంటనే ఫోన్ కోసం చెయ్యి చాపే ముందు కాసేపు ఆగండి. ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. కిటికీ బయటికి చూడండి. ఈ రోజుని మీరు ఎలా గడపబోతున్నారు అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే మరి మొదటి హాఫ్ అన్ అవర్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. మన గురించి మనం ఆలోచించుకునేది, మన డేని మనం ఎలా స్పెండ్ చేయాలనుకుంటున్నాం అనేది నిర్ణయించుకుంటేనే బెటర్. సో ఇదండి డబుల్ కా మీఠాలో నేను చెప్పిన ముచ్చట్లు. మరి నెక్స్ట్, ఈరోజు వెనస్డే కాబట్టి స్టార్టప్ ఇండియాలో ఒక మంచి అంశం గురించి మాట్లాడడానికి నేను రెడీగా ఉంటాను, బట్ న్యూస్ తర్వాత. మీరు మాత్రం వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
1: హలో లిసనర్స్, ఆర్ యూ సమ్వన్ హూ లవ్స్ గెటింగ్ లాస్ట్ ఇన్ ద పేజెస్ ఆఫ్ అ గుడ్ బుక్ and wishes others could experience the same joy that you found between those pages? Have you ever found yourself recommending a book to your friends just because you simply felt that this is a must read? What if we told you that you could now share that experience not just with one person but with thousands of listeners? If the thought of your voice bringing a story to life excites you, then this one is for you. FM Rainbow is thrilled to present Read with Rainbow, a brand new initiative that celebrates the joy of reading through the voices of young readers. If you're between 15 to 25 years of age and have a passion to share a good read with listeners across the airwaves, then share us your name and mobile number to our mailing address readwithrainbow2026@gmail.com. So dear listeners, what are you waiting for? Don't just read a great book, be the voice that shares it. Read with Rainbow, where every page finds a voice and every voice inspires a reader.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించి రాష్ట్ర కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన ఆర్చరీ క్రీడాకారిణి చికితాతో పాటు సాహిల్ జాదవ్లను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఒకే రోజు రెండు బంగారు పతకాలు గెలవడం గర్వకారణమని, చికితా విజయం ఇతర క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తినిస్తుందని కొనియాడారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ సమీక్షా సమావేశంలో మాట్లాడిన ఆయన, ఈ ప్రక్రియను మరింత వేగవంతం

ఖచ్చితంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. 2026 సంవత్సరం భారత నావికా దళానికి చారిత్రాత్మకమైనదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన కమాండర్స్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన మంత్రి, ఈ ఏడాది 18 యుద్ధ నౌకలను కమిషనింగ్ చేయనున్నట్లు వెల్లడిస్తూ రక్షణ రంగ స్వావలంబనంలో నావికాదళ ప్రయత్నాలను ప్రశంసించారు. దోహాలో జరిగిన సమావేశంలో ఖతర్తో ద్వైపాక్షిక ఆర్థిక బంధాన్ని బలోపేతం చేసుకోవాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. 2025-26 నమోదైన రికార్డు ఎఫ్డీఐలను

అర్హులకు ఎంతో స్ఫూర్తినిస్తుందని కొనియాడారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ సమీక్షా సమావేశంలో మాట్లాడిన ఆయన ఈ ప్రక్రియను మరింత వేగవంతంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. 2026 సంవత్సరం భారత నావికా దళానికి చారిత్రాత్మకమైనదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన కమాండర్స్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన మంత్రి ఈ ఏడాది 18 యుద్ద నౌకలను కమిషనింగ్ చేయనున్నట్లు వెల్లడిస్తూ రక్షణ రంగ స్వావలంబనంలో నావికాదళ ప్రయత్నాలను ప్రశంసించారు. దోహాలో జరిగిన సమావేశంలో ఖతర్తో ద్వైపాక్షిక ఆర్థిక బంధాన్ని బలోపేతం చేసుకోవాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. 2025-26లో నమోదైన రికార్డు ఎఫ్డీఐలను ప్రస్తావిస్తూ ఖతర్ మంత్రి అహ్మద్తో మౌలిక వసతులు, ఫార్మా తదితర రంగాల్లో పెట్టుబడుల అవకాశాలపై మంత్రి చర్చించారు. విధులను నిబంధతతో నిర్వర్తించడం ద్వారానే అత్యున్నత పరిపూర్ణత సాధించవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఒక సంస్కృత శ్లోకాన్ని పంచుకుంటూ, శ్రద్ద, అంకితభావం, నిజాయితీతో కూడిన చర్యల ద్వారా మాత్రమే ప్రతి ఒక్కరూ ఉన్నత స్థితిని పొందవచ్చని మోదీ తెలియజేశారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు, ఏటీసీలు యువత బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఐటీలను ఏటీసీలుగా మార్చడం ద్వారా సత్ఫలితాలు లభిస్తున్నాయని, ఇక్కడ శిక్షణ పొందిన వారికి ఎంఎస్ఎంఈలో ఉద్యోగాలు రావడం సంతోషకరమని పేర్కొంటూ త్వరలో మరిన్ని ఏటీసీలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సాగునీరు అందించకుండా రాజకీయాలు చేస్తుందని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు. రామగుండంలో మాట్లాడిన మంత్రి, సింగరేణిని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తూ, విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా మారిందని, ప్రభుత్వం తక్షణమే రైతుల సమస్యలు, సాగునీటిపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో వీసీఈ, ఎన్ఎస్ఎస్, ఐపీఎం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సంయుక్త ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం విజయవంతంగా జరిగింది. కళాశాల కార్యదర్శి పార్థసారథి, కోశాధికారి ఆనంద్, ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్వీ రమణ, హెచ్డీఎఫ్సీ చీఫ్ మేనేజర్ పాండురంగ విఠల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గువాహటి వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన శుభ్మన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నారు. తొలి మ్యాచ్ గెలిచిన భారత్ ఈ విజయంతో సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తుంది. నితీష్ రెడ్డి స్థానంలో వన్డే అరంగేటం చేస్తున్న ఆకిబ్ నబీ భారత జట్టులోకి వచ్చాడు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 5 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ರೇನ್ಬೋ 101.9.
1: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. స్టార్టప్ ఇండియాలో మనం ఈరోజు మాట్లాడుకునేటువంటి సబ్జెక్ట్ ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త వ్యాపారం. మనలో చాలా మందికి ఏదో ఒక కొత్త థాట్ వస్తూ ఉంటుంది. ఇంట్లో తయారు చేసిన ఒక మంచి ఫుడ్ని అందరికీ అందించాలి అనుకోవచ్చు. రైతులకు ఉపయోగపడే ఒక చిన్న యాప్ తయారు చేయాలనుకోవచ్చు. పిల్లలకు ఉపయోగపడే ఒక కొత్త విద్యా విధానాన్ని గురించి ఆలోచించవచ్చు. కానీ ఆలోచన వచ్చిన వెంటనే తర్వాత దీన్ని నిజంగా నేను వ్యాపారంగా మార్చగలనా, డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, మరి ఎవరిని సంప్రదించాలి, ఈ క్వశ్చన్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఇలాంటి కొత్త ఆలోచనలకు అండగా ఉండాలని మన ప్రభుత్వం కూడా స్టార్టప్ ఇండియా కార్యక్రమం ద్వారా కొత్తగా వ్యాపారాలు మొదలుపెట్టే వాళ్ల కోసం రకరకాల సహాయం, సమాచారం, అవకాశాలు అందించే ప్రయత్నం జరుగుతోంది. మరి ఒక ఆలోచనని వ్యాపారంగా మార్చే ప్రయాణం ఎలా ఉంటుంది మాట్లాడతాను పాట తర్వాత. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. స్టార్టప్ ఇండియాలో ఒక కొత్త ఆలోచనని ఒక కొత్త వ్యాపారంగా ఎలా మార్చుకోవాలి అనే దాని గురించి మాట్లాడుతూ ఉన్నాను. అయితే ఒక ఆలోచనని వ్యాపారంగా మార్చుకునే ప్రయాణం ఎలా ఉంటుంది? ముందుగా మరి ఆలోచన నిజంగా ప్రజలకు ఉపయోగపడుతుందా? దానికి మార్కెట్ ఉందా? దాన్ని తయారు చేయడానికి అసలు ఎంత ఖర్చు అవుతుంది? ఇలాంటి విషయాలను తెలుసుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న స్థాయిలో తయారు చేసి చూసి ప్రజలకి నచ్చుతుందో లేదో పరీక్షించాలి. స్టార్టప్ ఇండియాలోని సీడ్ ఫండ్ స్కీమ్ ఇలాంటి ప్రారంభ దశలో ఉన్న అర్హత కలిగిన స్టార్టప్లను ఆలోచనను పరీక్షించటం, నమూనాను తయారు చేయటం, ఉత్పత్తిని పరీక్షించటం, మార్కెట్లోకి తీసుకెళ్లటం ఇలాంటి పనులకి ఆర్థిక సహాయం అందించడానికి ఉద్దేశించిందన్నమాట. ఈ హెల్ప్ డైరెక్ట్గా అందివ్వబడదు, అర్హత ఉన్న స్టార్టప్లకు ఎంపికైన సంస్థల ద్వారానే అందిస్తారన్నమాట. సో ఇక్కడ ఇంకొక మరో ముఖ్య విషయం ఏంటంటే, వ్యాపారం మొదలుపెట్టిన వెంటనే డబ్బు మాత్రమే అవసరం కాదు, సరైన సలహా, అనుభవం, ఉన్నవాళ్ల మార్గదర్శనం, అంటే ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ల డైరెక్షన్లో మనం వెళ్ళాలి. మార్కెట్లోకి వెళ్లే అవకాశం కూడా చాలా అవసరం.

స్టార్టప్ ఇండియాలో ఎంఏఏఆర్జీ మార్గ్ అనే మార్గదర్శక వేదిక ఉంది. ఇందులో స్టార్టప్లకు వివిధ రంగాల్లో అనుభవం ఉన్న మార్గదర్శకులతో లింక్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అలాగే స్టార్టప్ ఇండియా ఇన్వెస్టర్ కాన్సెప్ట్ ద్వారా స్టార్టప్లు పెట్టుబడిదారులతో పరిచయం ఏర్పరచుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నారు. అంటే ఒక కొత్త వ్యాపారం మొదలుపెట్టిన వ్యక్తి నేనొక్కడినే అన్నీ చేసుకోవాలి అనే పరిస్థితి ఉండకుండా అవసరమైన చోట సరైన సమాచారం, సరైన డైరెక్షన్, పరిచయాలు పొందే అవకాశం ఉంటుంది. సో ఇదే అంశం గురించి మళ్ళీ మాట్లాడతాను. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే లక్కీ.

వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే లక్కీ. స్టార్టప్ ఇండియాలో ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త వ్యాపారం, ఈ అంశం గురించి మాట్లాడుతున్నాను కదా. మనం సాధారణంగా స్టార్టప్ అంటే పెద్ద పెద్ద సిటీ

0: లో పెద్ద పెద్ద ఆఫీసుల్లో మొదలయ్యే కొత్త కంపెనీలు అనుకుంటాం, కానీ మంచి ఆలోచన ఎక్కడి నుంచైనా రావచ్చు. ఒక చిన్న పట్టణంలో ఒక చిన్న యువకుడు కావచ్చు, ఒక మహిళ కావచ్చు, ఒక విద్యార్థి కావచ్చు, ఒక చిన్న వ్యాపారం చేస్తున్న వ్యక్తి కావచ్చు, ఆ ఆలోచన కొత్తదా, ప్రజలకు ఉపయోగపడుతుందా, దాన్ని పెద్ద స్థాయిలోకి తీసుకెళ్లే అవకాశం ఉన్నదా, ఇది చాలా ఇంపార్టెంట్. అందుకే స్టార్టప్ ఇండియా ద్వారా కేవలం డబ్బు సహాయం మాత్రమే కాకుండా దానికి మార్గదర్శనం, మార్కెట్ అవకాశాలు, పేటెంట్ రైట్స్ వంటి విషయంలో కూడా సహాయం, ప్రభుత్వ కొనుగోళ్లలో కొన్ని సులభమైన నిబంధనలు, ఇవన్నీ కూడా రకరకాల అవకాశాలున్నాయి. అయితే వీటికి ఒక్కో పథకానికి ఒక్కో అర్హత, నిబంధన అనేవి ఉంటాయి. ఖచ్చితంగా అవి తెలుసుకుని దాని ద్వారానే అప్లై చేయడం అనేది జరుగుతుంది. సో ఇంకా మాట్లాడతాను, పాట తర్వాత వింటూనే ఉండండి. ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
1: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
2: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
3: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
1: History,
2: art,
1: literature, tourism,
2: cinema,
1: culture, all woven together in one vibrant hour. Telangana,
2: the voice of our home state.

0: Rainbow 101.9.
1: जागते रहो जागते रहो,
2: सिर्फ जागते नहीं सजग रहो,
1: सिर्फ रातों में नहीं जिंदगी के हर मोड़ पर सजग रहना है,
2: अफवाहों से
1: धोखाधड़ी से
2: जागरूक होना है, अपने अधिकारों के प्रति
1: अपने जिम्मेदारियों के प्रति,
2: हर सही फैसले की शुरुआत होती है जागरूकता से, और जागरूकता की शुरुआत होती है सजग भारत से,
1: सजग भारत
2: जागरूक भारत
1: सशक्त भारत।
2: सुनिए सजग भारत
1: सोमवार सुबह 11:30 पर सिर्फ FM रेनबो 101.9 पर। सजग भारत,
2: जागरूक बनिए
1: सजग रहिए।
3: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. స్టార్టప్ ఇండియాలో మరి మాట్లాడుతున్నాను, ఏదైనా ఒక కొత్త ఆలోచన కొత్త వ్యాపారానికి ఎలా ఉపయోగపడుతుంది అనే అంశం గురించి. ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఒక కొత్త బిజినెస్కి బ్యాంకు రుణం అవసరమైనప్పుడు ఆ రుణానికి హామీ ఎలా ఉంటుంది అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ కదా మనకి. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ స్టార్టప్స్ ద్వారా అర్హత ఉన్న డిపిఐఐటి అంటే గుర్తింపు పొందిన స్టార్టప్లకు ఇచ్చే రుణాలకి కొన్ని పరిస్థితుల్లో ఎగ్జంప్షన్ ఇచ్చి హామీ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. దీనివల్ల అర్హత ఉన్న స్టార్టప్లకు హామీ లేకుండా రుణం పొందే అవకాశాలకి ఒక దారి అయితే కనపడుతుంది. ప్రస్తుతం ఈ పథకంలో ఒక్కో అర్హత ఉన్న రుణగ్రహీతకి కనీసంలో కనీసం 20 కోట్ల రూపాయల వరకు రుణానికి హామీ కవరేజ్ ఉండేలా నిబంధనలున్నాయి. అయితే లోన్ ఇవ్వాలా వద్దా అన్నది మీరు ఎక్కడైతే లోన్ తీసుకుంటున్నారో ఆ బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ పరిశీలించి అప్పుడు ఇవ్వడం అనేది జరుగుతుంది. దానిపైన ముఖ్యంగా ఆధారపడి ఉంటుంది. అందుకే మన దగ్గర ఒక చిన్న ఆలోచనని ఇది నాతో కాదులే అని పక్కన పెట్టేయకుండా ముందుగా దాని గురించి తెలుసుకోవడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో మళ్ళీ మాట్లాడతాను పాట తర్వాత, వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
1: జాగ్తే రహో జాగ్తే రహో,
2: సిర్ఫ్ జాగ్తే నహీ సజగ్ రహో,
1: सिर्फ रातों में नहीं जिंदगी के हर मोड़ पर सजग रहना है,
2: अफवाहों से
1: धोखाधड़ी से
2: जागरूक होना है, अपने अधिकारों के प्रति
1: अपने जिम्मेदारियों के प्रति,
2: हर सही फैसले की शुरुआत होती है जागरूकता से, और जागरूकता की शुरुआत होती है सजग भारत से,
1: सजग भारत
2: जागरूक भारत
1: सशक्त भारत।
2: सुनिए सजग भारत
1: सोमवार सुबह 11:30 पर सिर्फ FM रेनबो 101.9 पर। सजग भारत,
2: जागरूक बनिए
1: सजग रहिए।

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. స్టార్టప్ ఇండియాలో ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త వ్యాపారం అనే అంశం గురించి మాట్లాడుతున్నాను. అయితే మన దగ్గర ఉన్న ఒక చిన్న ఆలోచనని ఇది నాతో కాదులే అని పక్కన పెట్టేయకుండా ముందుగా దాని గురించి తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. స్టార్టప్ ఇండియా పోర్టల్లో స్టార్టప్ కోసం అనేక రకాల పథకాలు, మరి నిధులు వచ్చేటువంటి అవకాశాలు, అలాగే మార్గదర్శక కార్యక్రమాలు, మన ప్రభుత్వ పథకాల వివరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రతి పథకానికి అర్హతలు, అవసరమైనటువంటి ఏవైతే పేపర్స్ ఉంటాయో డాక్యుమెంట్స్ అవి, అంతేకాకుండా నిబంధనలు, ఇవన్నీ కూడా తప్పనిసరిగా తెలుసుకోవాలి. కాబట్టి ఏ పథకం మనకి

సరిపోతుందో అధికారిక స్టార్టప్ ఇండియా వెబ్సైట్లో వివరాలు చూసి తెలుసుకోవాలి. ఒక మంచి ఆలోచన అది చిన్నదిగానే కనిపిస్తుంది స్టార్టింగ్లో, కానీ దానికి ఒక సరైన దారి, సరైన కమ్యూనికేషన్, సరైన ప్రయత్నం ఇవన్నీ కలిసాయనుకోండి, అదే ఒక కొత్త వ్యాపారానికి మొదటి అడుగు కావచ్చు. కాబట్టి ఆ అడుగు వేసే ముందు డౌట్ పడకుండా మన మీద మనం ఖచ్చితంగా ఒక ఆలోచనతోటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు సాగితే ఒక మంచి ఎంటర్ప్రెన్యూర్గా ప్రతి ఒక్కళ్ళు, అంటే ఎవరైతే దీని మీద ఆసక్తి చూపిస్తారో వాళ్ళు ఎదిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఇది స్టార్టప్ ఇండియాలో ఈరోజు నేను మాట్లాడినటువంటి ముచ్చట. మరి నెక్స్ట్ ఏంటి అంటే సాంగ్ ప్లే చేస్తాను, ఆ తర్వాత తాజా ట్యూన్స్లో మనం, అంతకన్నా ముందు న్యూస్ హెడ్లైన్స్ మరి తెలుసుకున్న తర్వాత తాజా ట్యూన్స్లో లేటెస్ట్ పాపులర్ హిట్స్ ప్లే చేస్తాను. మీరు మాత్రం ట్యూన్ చేసి ఉంచండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 2027-28 మార్కెటింగ్ సంవత్సరానికి గాను క్వింటాల్ గోధుమల కనీస మద్దతు ధరను 25 రూపాయలు పెంచుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో క్వింటాల్ గోధుమల ధర 2610 రూపాయలకు చేరింది. ఎన్నికల్లో ఈవీఎంలను తొలగించి బ్యాలెట్ పేపర్లను ఉపయోగించాలని, సరి ప్రక్రియకు ముందున్న ఓటర్ల జాబితానే పరిగణలోకి తీసుకోవాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. ఈసీ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్టోబర్ 6వ తేదీన విపక్ష ఎంపీలు ఈసీ కార్యాలయం వరకు ర్యాలీ చేపడతారని తెలియజేశారు. కేంద్ర ఎన్నికల సంఘం కొత్త ఓటర్ల నమోదును సులభతరం చేసింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పూర్తైన రాష్ట్రాల్లో ఫామ్ 6 అదనపు డిక్లరేషన్ను తొలగించింది. ఈసీఐ నెట్ యాప్, సీఈఓ వెబ్సైట్ల నుంచి ఈ ఆప్షన్ తీసేశారు. దరఖాస్తుదారులు ఇకపై పూర్వపు ఓటర్ల జాబితా వివరాలను లింక్ చేయాల్సిన అవసరం లేదు. కరీంనగర్లో నూతన కలెక్టరేట్ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. కలెక్టరేట్లో పేదల సమస్యల పరిష్కార వేదికలుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి వచ్చే మంచి చెడులు ఉద్యోగుల పనితీరుపైనే ఆధారపడతాయని, ప్రజలకు కుటుంబ సభ్యుల్లా సేవ చేయాలని

సూచించారు. అభివృద్ధి విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 27వ స్నాతకోత్సవాన్ని అక్టోబర్ 7వ తేదీన జూబ్లీహిల్స్లో నిర్వహిస్తామని వీసీ ఘంటా చక్రపాణి తెలియజేశారు. గవర్నర్ శివప్రతాప్ శుక్ల హాజరై 36,000 మందికి పట్టాలు అందజేస్తారని వెల్లడించారు. సోమాలియా తీరంలో పలావు జెండతో వెళ్తున్న ఎంటీ హానర్ 25 అనే ఇంధన ట్యాంకర్ను సముద్రపు దొంగలు హైజాక్ చేసి దాడి చేశారు. ఈ దాడుల్లో ఒక భారతీయుడు, ముగ్గురు పాకిస్తానీలు, ఒక మయన్మార్ వాసితో కలిపి మొత్తం 5 నావికులు మృతి చెందారు. ఆసియా క్రీడల్లో భారత్ అథ్లెట్లు ఘన విజయం సాధించారు. పురుషుల కాంపౌండ్ ఆర్చరీ టీం విభాగంలో కుషాల్, సాహిల్, గణేష్ మణిరత్నం త్రయం ఫైనల్లో చైనాపై 238-237 తేడాతో గెలిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ ఒక్కరోజే కాంపౌండ్ ఆర్చరీలో 3, షూటింగ్లో 1 చొప్పున మొత్తం 4 స్వర్ణ పతకాలు రావడంతో ఆసియా క్రీడల్లో భారత్కు ఇది మరుపురాని గోల్డెన్ డేగా నిలిచింది. వెస్టిండీస్తో గువాహటి వేదికగా జరుగుతున్న 2వ వన్డేలో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కడపటి వార్తలు అందే సమయానికి 37 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ ద్వారా బౌలర్ ఔకిబ్ నబీ వన్డే జట్లోకి అరంగేట్రం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పీడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: రెయిన్బో 101.9.
1: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మరి తాజా ట్యూన్స్లో లేటెస్ట్ పాపులర్ హిట్ సాంగ్స్ నేను ప్లే చేయబోతున్నాను. ముందుగా చెన్నై లవ్ స్టోరీ నుంచి వదలనే, మరి ఈ పాటకి అనంత శ్రీరామ్ గారు లిరిక్స్ అందిస్తే జావేద్ అలీ పాడారు, మణిశర్మ గారు మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఈ బ్యూటిఫుల్ ట్రాక్ విని వచ్చేసేయండి. స్టే ట్యూన్డ్.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నెంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.

0: when the drums beat at Bonalu, when the verses of Dasarathi echo. When the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telangana, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telangana, where Telangana lives on radio.
1: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మరి తాజా ట్యూన్స్లో నెక్స్ట్ నేను ప్లే చేయబోతున్న పాట మనశంకర్ వరప్రసాద్ గారు మూవీ నుంచి హుక్ స్టెప్. భీమ్స్ పాడి, భీమ్స్ లిరిక్స్ అందించి, భీమ్స్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం. స్టే ట్యూన్డ్.

తాజా ట్యూన్స్ లో మరి నెక్స్ట్ నేను ప్లే చేయబోతున్న పాట డ్యూడ్ నుంచి బూమ్ బూమ్ అని వచ్చేస్తుంది. సాయి అభయంకర్ దీప్తి సురేష్ పాడిన ఈ పాటకి సేనాపతి భరద్వాజ్ పాత్రుడు లిరిక్స్ అందించారు, సాయి అభయంకర్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. స్టే ట్యూన్ టు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు
2: హలో హలో. అప్పుడే ఎంత ఫాస్ట్ గా, ఇంకా 5:36 అయింది, ఇంకా ఇంకా కనీసం ఇంకొక 5 నిమిషాలు ఉంది కదా. చూడండి మరి ఫ్రెండ్స్, తను ఆల్రెడీ మన సాహితీ చందన మైక్ లాక్కునేందుకు రెడీగా ఉంది స్టూడియోలో.
1: ఎందుకంటే ఈరోజు మంచి మంచి ముచ్చట్లు ఉన్నాయి నా దగ్గర, అసలు ఆపుకోలేకపోతున్నా, చెప్పకుండా ఉండలేకపోతున్నా.
2: కొంచెం ఏమైనా క్లూ ఇస్తావా?
1: అంటే యాక్చువల్లీ మన ఆడవాళ్ళందరికీ ఇష్టమైన షాప్.

0: గురించి ఒక మంచి బిగ్ అప్డేట్ ఉందన్నమాట 6 o'clock.
1: ఓ అప్పో వెరీ ఇంట్రెస్టింగ్.
0: చాలా
1: ఇంకా
0: అంటే ఇప్పుడు అన్ని ఫెస్టివల్స్ కదా, అప్పుడు మనం చాలా రకాల ఫ్యాబ్రిక్స్, చాలా రకాల జ్యువెలరీ, అంటే డిఫరెంట్ టైప్స్గా మనం వేసుకోవాలనుకుంటాము ఈ అకేషన్కి. ఇప్పుడు నవరాత్రులు వస్తున్నాయి, నవరాత్రికి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి కలర్ శారీ, బ్యాంగిల్స్ అలా వేసుకోవాలనుకుంటాం కదా, అవన్నీ దొరికే.
1: నువ్వు చెప్పేస్తుంటే ఊహించేసుకుంటున్నావు, తెలిసిపోతుంది. సో ఇదే సస్పెన్స్ మెయింటైన్ చెయ్యి. బట్ బయట ఎలా ఉంది వెదర్, అది ఎట్లా ఉంది అంటే, నేను ఎప్పుడు వెళ్ళే టైంకి అంటే ఈ సీజన్లో ఖచ్చితంగా నేను వచ్చేటప్పుడు ఎలా ఉన్నా నేను వెళ్ళేటప్పుడు వర్షంలో వెళ్తూ ఉంటాను అన్నమాట.
0: అసలు బాబు ఇది ఎండాకాలమా వర్షాకాలమా అర్థం కాని కాలం లాగా ఉంది.
1: ఎస్, చాలా ఉక్కపోతగా ఉంటుంది కదా. సో దీనికి కారణం కూడా మనమే అని నేను అంటాను కదా, విపరీతమైన పొల్యూషన్. సో కొంచెం ఏదైనా మనం పొల్యూషన్ తగ్గించేందుకు మనవంత బాధ్యతగా ఉంటే బెటర్గా అనిపిస్తుంది. సో మరి సాహితి రెడీగా ఉంది, సాహితీ చందన రెడీగా ఉంది, ఆర్జే చందన, ఆర్జే సాహితి, నేను రెండు పేర్లతో పిలుస్తుంటాను నిన్ను. మరి చందన రెడీగా ఉంది ఈరోజు 6 నుంచి, తను మరి 9:30 వరకు మీతో చక్కగా బోలడని ముచ్చట్లు పంచుతుంది. వింటూనే ఉండండి AIR FM రెయిన్బో 101.

8:00 టైం 5:40 అయిపోతుంది. మరి ఇంకా నేను సైన్ ఆఫ్ చేసే టైం అయిపోయింది. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక షోలో మిమ్మల్ని కలుస్తాను. బట్ వెళ్లే ముందు నేను చెప్పేది ఏంటి అంటే, ఇప్పటివరకు ఇందాక కూడా మాట్లాడాను, మనం ఎవరికైనా ఒక చిన్న హెల్ప్ చేయగలిగాము అంటే, అదే మనకు కావాల్సిన వాళ్ళు, స్నేహితులు, ఆత్మీయులు ఎవరికైనా, వాళ్ళు ఒక సమస్యలో ఉన్నప్పుడు జస్ట్ నేనున్నాను అని ఒక మాట, నిజంగా అలా చెప్పడం వల్ల వాళ్ళ సమస్య సాల్వ్ కాకపోయినా కూడా నేనున్నాను అనే మాట వాళ్ళకి చాలా భరోసానిస్తుంది, లైఫ్ మీద ఒక కొత్త ఆశల్ని కలిగిస్తుంది. నిజంగానే వాళ్ళ సమస్యని వాళ్ళు, దాన్ని సమస్య నుంచి బయటపడేటువంటి అవకాశం కూడా ఉంటుంది, ఆలోచన కూడా మారుతుంది. కాబట్టి ఈ మాత్రం చిన్న చిన్న హెల్ప్ చేయడంలో తప్పు లేదని నాకు అనిపిస్తుంది. సో వీలున్నంత మటుకు ఈ అవకాశం వాళ్ళకి ఇవ్వండి. నెక్స్ట్

వీక్ మళ్ళీ మంచి టాపిక్స్తో మళ్ళీ కలుస్తాను. మీరు మాత్రం నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, వింటూనే ఉండండి. ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

ఇప్పుడు ఇది మన చట్టం కార్యక్రమంలో భాగంగా హౌసింగ్ సొసైటీస్ అంశంపై ప్రముఖ న్యాయవాది వై బాబ్జీ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన హౌజింగ్ సొసైటీస్. ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది వై బాబ్జీ గారు మన స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం అండి బాబ్జీ గారు.
1: నమస్కారం రమేష్ గారు.
0: పెరుగుతున్న నగరీకరణలో ఇళ్ల సమూహాలు కానీ, అపార్ట్మెంట్స్ కానీ, గేటెడ్ కమ్యూనిటీస్ కానీ, విల్లాస్ కానీ, ఇలా చాలా రకాలుగా చూస్తుంటాం. వీళ్ళందరి సామాన్యమైన లేదంటే వీళ్ళందరికీ కావలసిన సదుపాయాలని ఏర్పాటు చేసుకొని ఒక సొసైటీని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ హౌజింగ్ సొసైటీసు ఎలా ఏర్పరచుకోవాలి,

0: వీటి వల్ల వచ్చే లాభాలు ఏమిటి?
1: నివాస సంక్షేమ సంఘాలు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ అని అంటారు. జనరల్గా లేఅవుట్ చేసినటువంటి ఒక కాలనీ కానీ, లేకపోతే అపార్ట్మెంట్లో కానీ, లేదంటే ఇంకెక్కడైనా గేటెడ్ కమ్యూనిటీలో కానీ, లేకపోతే విల్లా ఓనర్స్ అని కానీ, ఇవి రకరకాలుగా మనుషులు ఎక్కడెక్కడైతే నివసిస్తారో, ఎటువంటి కైండ్స్ ఆఫ్ బిల్డింగ్ ఉంటుందో దాని ప్రకారం అక్కడ ఒక ఆర్గనైజ్డ్ ఎంటైటీ ఒకటి ఉండాలి. దాన్నే ఏమంటారంటే రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్, అంటే సంక్షేమ సంఘం, నివాసితుల సంక్షేమ సంఘం. ఈ సంఘం ఎందుకు ఉండాలి అంటే, ఇట్స్ ఏ డెమోక్రటిక్ బాడీ. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి ఏం చేస్తారంటే, ఒక సంఘాన్ని, సంఘంలో ఉన్నటువంటి కార్యవర్గాన్ని ఎన్నుకొని, మీరు మమ్మల్ని గైడ్ చేయండి, మేము అన్నీ అందరం అన్నీ చేసుకోలేం కాబట్టి మా తరపున మీరు రిప్రజెంటేటివ్స్గా మీరు ఇవన్నీ చేసి పెట్టండి, మెయింటెనెన్స్ కానీ సంక్షేమం కానీ చేసి పెట్టండి అంటారు. జనరల్గా ఎన్ని రకాలు ఉంటాయంటే, మనకు రెసిడెన్షియల్ కాలనీలో అయితే రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్, అది ఒక చట్టం కింద రిజిస్టర్ చేస్తారు. ఎందుకంటే రిజిస్టర్డ్ బాడీస్ ఇవన్నీ, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ అని అంటారు, బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ అంటారు, రకరకాల నామన్క్లేచర్ ఉంటుంది, స్ట్రక్చర్ కూడా ఉంటుంది.
0: ఏ చట్టం కింద ఈ అసోసియేషన్ రిజిస్టర్ చేయాలంటారు?
1: రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్కి, అపార్ట్మెంట్ ఓనర్స్ అసోసియేషన్కి, తర్వాత కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీస్కి ముఖ్యంగా మూడు ఉంటాయి. మొదటిది రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ అనాదిగా సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 ప్రకారం చేసేవాళ్ళు. తర్వాత కొంతకాలానికి అదేమైందంటే, ఆంధ్రప్రదేశ్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1350 ఫస్లీ అంటే ఈక్వలెంట్ టు 1940-41 ఫినాన్షియల్ ఇయర్. సో ఫస్లీ ఈజ్ అది పర్షియన్ ఇయర్ అనమాట. దాని తర్వాత సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 2001 తెలంగాణ ఏరియా. తర్వాత ఇంకొకటి, అవి మూడు ఒక్కోవకు చెందినవైతే, అపార్ట్మెంట్ ఓనర్స్ అసోసియేషన్ యాక్ట్ అనేది 1987, ఇది ఒకటి. తర్వాత కోఆపరేటివ్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్, అది కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ 1995. ఈ మూడు చట్టాల్లో చేస్తారు. తేడా అంటూ ఏమీ లేదు. ముఖ్యంగా లేఅవుట్ ఉన్నటువంటి కాలనీస్కి, ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నో లేకపోతే మధ్యలో మధ్యలో అపార్ట్మెంట్స్ ఉన్నో, వాటికి జనరల్గా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ అంటారు. అపార్ట్మెంట్స్ కనుక ఉంటే వాటిలో అపార్ట్మెంట్ ఓనర్స్ అసోసియేషన్ అంటారు. ఈ రెండిట్లో కూడా ఒకవేళ ఇవి పెద్దవైతే గనక, ఇంకొక ఫార్మాట్ ఏంటంటే కోఆపరేటివ్ సొసైటీస్, మ్యూచువలీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్. అది స్ట్రక్చరు కొద్దిగా మార్పు ఉంటుంది అనమాట. అక్కడ కొంచెం ఈజీగా ఉంటుంది, ఇక్కడ కొంచెం
0: ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మోర్ స్ట్రింజెంట్ రూల్స్ ఉంటాయి.
1: ఇక్కడ ఏంటంటే, మీకు కోఆపరేటివ్ సొసైటీలో దీనిలో కాంట్రిబ్యూషన్స్ ఉంటుంది, పెయిడప్ క్యాపిటల్ ఉంటుంది, వీళ్ళు దీని మీద వాళ్ళకి ఎంత అమౌంట్ ఉందో దాని మీద 8 times కోఆపరేటివ్ బ్యాంకులు లోన్ తీసుకొని వీటిని మళ్ళీ అక్కడ ఏమైనా కామన్ ఫెసిలిటీస్ కావాలంటే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. జనరల్గా బిల్డర్స్ ఏం చేస్తారంటే, ఒక కాలనీనో, ఒక అపార్ట్మెంటో, ఒక గేటెడ్ కమ్యూనిటీ విల్లానో కట్టిన తర్వాత ఏం చేస్తారంటే, ఆయన హీ విల్ రేజ్ సమ్ ఫండ్ ఒక చోట బ్యాంకులో పెట్టి, ఒక 7 ప్రమోటర్ని తయారు చేసి వాళ్ళ చేత ఒక రిజిస్ట్రేషన్ చేయించి, వాట్ ఎవర్ ఈస్ ద ఫామ్ ఏదో ఒకటి చేయించిన తర్వాత ఈ డబ్బులు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి, ఈ లోపల వాళ్ళకి అలవాటు చేస్తారు, వాటర్కి ఇంత రిక్వైర్మెంట్ ఉంటుంది, దీనికి ఇంత ఖర్చు అవుతుంది, సెక్యూరిటీకి ఇంత రిక్వైర్మెంట్ ఉంది, ఇంత ఖర్చు అవుతుంది, ఇది పార్కు, ఇది క్లబ్ హౌసు, ఇది ఇది రోడ్డు, ఇది సెక్యూరిటీ సర్వలెన్స్, ఇది ఎలక్ట్రిసిటీ, ఇది డ్రైనేజ్, దీని కెపాసిటీ, ఇది ఇవన్నీ కూడా ఆయన అలవాటు చేసి కొన్నాళ్ళు. తర్వాత ఆయన ఎగ్జిట్ అయ్యేటప్పుడు, అంటే వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోతారనమాట. ఇది ప్రొసీజర్.
0: బాబ్జీ గారు, మామూలుగా అపార్ట్మెంట్లలో కానీ మీరు అన్నట్టు కమ్యూనిటీ అంటే కాలనీలో ఉన్న వాళ్ళందరూ ఒక సొసైటీ కింద ఫామ్ అయిన తర్వాత ప్రతి నెల స్థిరంగా ఒక మెయింటెనెన్స్ అంటూ నిర్ధారింపబడుతుంది. ఆ మెయింటెనెన్స్, ఈ మేనేజ్మెంటు ఎలా చేయాలి, ఎలా చేస్తే సరైన పద్ధతిలో ఉంటుంది, ఒకవేళ అందులో ఏమైనా తేడాలు వస్తే ఎలా ప్రశ్నించాలి, ఎవరిని ప్రశ్నించాలి?
1: అసోసియేషన్ అనగానే, సొసైటీ అనగానే రిప్రజెంటేటివ్స్ ఉంటారు, కార్యవర్గ సభ్యులు ఉంటారు, కార్యనిర్వాహకులు ఉంటారు, కార్యవర్గ సభ్యులు ఉంటారు, మినిమం 7 ఉంటారు. అంటే 5 ఆఫీస్ బేరర్స్ ఉంటారు అందులో, ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ,
0: ట్రెజరర్.
1: ఈ వీళ్ళు 5 కార్యనిర్వాహకులు, కార్యవర్గ సభ్యులు ఇంకొక 2 తీసుకుంటారు. వీళ్ళు కాకుండా ఒక 4 కోఆప్ట్ చేసుకోవచ్చు కార్యవర్గ సభ్యులుగా, మొత్తం 11, ఒక ఆడ్ నెంబరే ఉంటుంది ఎప్పుడు. వీళ్ళకి బైలాస్ ప్రకారం, అంటే రిజిస్టర్డ్ బైలాస్ అంటారు వాటిని, మీరు ఏ చట్టం కింద రిజిస్టర్ చేసినా వాటిని, ఆ బైలాస్ని రిజిస్టర్డ్

0: బైలాస్ అంటారు. ఈ బైలాస్ ఏంటంటే ఇవి చట్టంలో నుంచి ఒరిజినల్ చట్టంలో నుంచి బయటికి తీసుకురాగినటువంటి ఒక సబ్ లా. ప్రెసిడెంట్ రోల్ ఏంటి, రెస్పాన్సిబిలిటీ ఏంటి, పవర్ ఏంటి, వైస్ ప్రెసిడెంట్ ఏంటి, సెక్రటరీ ఏం చేయాలి, జాయింట్ సెక్రటరీ ఏం చేయాలి, ట్రెజరర్ ఏం చేయాలి, మెంబర్స్ ఏం చేయాలి, ఇది ఒక పార్శ్వం వీళ్ళు ఏం చేయాలనేది. ఇంకొకటి అక్కడ ఏ మేరకు అవసరం వస్తుంది, ఏం ఖర్చులు ఉంటాయి, దాన్ని డివైడ్ చేసి మెంబర్స్ అందరి దగ్గర కూడా ఓనర్స్ అయితే ఓనర్స్, ఒకవేళ టెనెంట్స్ కానీ ఉంటే టెనెంట్స్ పే చేస్తారు, లేకపోతే ఓనర్ పే చేస్తాడు, ఆ అరేంజ్మెంట్ చేసుకుని బైలాస్ ప్రకారం వీటన్నిటి కూడా చట్టం. బైలా అంటే కాన్స్టిట్యూషన్. ఈ కాన్స్టిట్యూషన్ ఎలా రాసుకుంటారు అంటే ఒక మోడల్ బైలా ఉంటుంది, ఆ చట్టం కింద దాన్ని తీసుకొచ్చి వీళ్ళకి కన్వీనియంట్గా దీన్ని ఒక ఏజీఎంలో పెట్టుకొని దీన్ని అడాప్ట్ చేసుకుంటారు. అది వాళ్ళకి అప్పటి నుంచి వాళ్ళకు ఒక చట్టం అవుతుంది, దాని ప్రకారం వెళ్తారు. ఒకవేళ దీనిలో ఉన్న బైలాస్ ఏమైనా అసలు చట్టానికి, లా ఆఫ్ ద ల్యాండ్కి అతిక్రమించి ఉంటే ఇవి చెల్లవు, వాటికి అనుగుణంగానే వీటిని అమెండ్ కూడా చేసుకుంటూ ఉండాలి. సో ఈ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఇవి రెండు ముఖ్యమైనవి. సంక్షేమంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి, కావాల్సిన ఫెసిలిటీస్ కావాలి. ఆ ఫెసిలిటీస్ని క్రియేట్ చేయడానికి, వాటిని ఫర్దర్ మెయింటైన్ చేయడానికి కావాల్సినటువంటి డబ్బుని డివైడ్ చేసి ఈ సంవత్సరం ఇంత, ఈ సంవత్సరం ఇంత, ఈ నెల ఇంత పీరియాడికల్గా పెంచుకోవడం. సపోజ్ నీళ్లు కొనుక్కోవాల్సి వచ్చింది అనుకోండి, మామూలుగా వసూలు చేసేటువంటి మంత్లీ మెయింటెనెన్స్ కంటే కాస్త ఎక్కువ కొనాల్సి వస్తుంది ట్యాంకర్లు కొంటే. కొత్తగా బోర్ వేశారనుకోండి, పాత బోర్ ఫెయిల్ అయిపోయి దాన్ని అందరూ ఈక్వల్గా పంచుకోవాల్సి వస్తుంది. లిఫ్ట్ రిపేర్ వచ్చిందనుకోండి, లేకపోతే ట్రాన్స్ఫార్మర్ అడిషనల్ లోడ్ కావాల్సి వచ్చింది. ఈ ఫెసిలిటీస్ అన్నింటినీ మెయింటైన్ చేయడానికి వసూలు చేసి కొంత ఎక్స్ట్రాగా కార్పస్ ఫండ్లో పెట్టుకుంటారు, వీటిని వాడుతూ ఉంటారు. ఇది వసూలు చేసే బాధ్యత. ఇది
1: అడ్వకేట్ గారు డబ్బుల విషయానికి వచ్చేసరికల్లా అందరూ తమ వంతుగా తాము కాంట్రిబ్యూట్ చేస్తుంటారు కాబట్టి ఈ డబ్బు ఎలా ఖర్చు అయింది, ఎందుకు ఖర్చు అయింది అనేది పీరియాడికల్గా ఆడిట్ చేయాల్సిన అవసరం ఉంటుందా?
0: ఖచ్చితంగా. వీళ్ళు ఎలక్ట్ అయినటువంటి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, కార్యనిర్వాహకులు వీళ్ళు, ఈ బాడీ టోటల్ బాడీ. సంవత్సరానికో రెండు సంవత్సరాలకో వాళ్ళకు ఉన్నటువంటి బైలాస్ ప్రకారం వాళ్ళు మారుతుండాలి. ఎలక్షన్ ఇన్ ద సెన్స్ ఖచ్చితంగా ఓటింగే వేయాల్సిన అవసరం లేదు. యునానిమస్ ఎలక్షన్ కూడా ఎలక్షనే, ఓటింగ్ వేసేది కూడా ఎలక్షనే, చేతులు లేపేది కూడా ఎలక్షనే, వాయిస్ రేస్ చేసేది కూడా ఎలక్షనే. ఇలాగే ఎలక్ట్ అయిన వాళ్ళు సంవత్సరం ఒక రెండు సంవత్సరాలకి చేంజ్ అవుతూ ఉండాలి. దట్ ఈస్ నెంబర్ వన్. రెండోది ఏంటంటే పీరియాడికల్గా సంవత్సరానికి ఒకసారి ఏజీఎం పెట్టాలి, అవసరం అనుకుంటే ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలి. 45 రోజులకి మించకుండా ఒక్కొక్క చట్టంలో ఒక్కో రకంగా ఉంటుంది. కొన్ని ఏమో ప్రతి నెల ఎగ్జిక్యూటివ్ కమిటీ మీట్ అంటారు, కొంతమంది ఏమో 45 రోజులకో లేకపోతే 3 నెలలకు మించకుండా చేసుకోవాలి, కలవాలన్నటువంటి దానిలో ఉంటుంది కాబట్టి బైలాస్లో ఆ రకంగా కలవాలి. ఈ మినిట్స్ అన్ని మీటింగ్ జరిగినప్పుడు మినిట్స్ రాయాలి. పారదర్శకత ఉండాలంటే అకౌంట్స్ సరిగా రాయాలా. అకౌంటబిలిటీ అంటే ప్రతి నెల ఎంత వచ్చింది, ఎంత ఖర్చు పెట్టాం, ఎంత మిగిలింది, ఇది చెప్పాలా. ఇది బాధ్యత ట్రెజరర్ది, సెక్రటరీది. అండ్ సెక్రటరీ బాధ్యత ఏంటంటే కరస్పాండెన్స్ అంతా సెక్రటరీది. ప్రెసిడెంట్ బాధ్యత ఏంటంటే ప్రెసిడెంట్ మొత్తం మీద అజమాయిషి, ఒక గౌరవపదమైనటువంటి పదవిలో ఉంటారు, ఒక పెద్ద మనిషి అయింటారు జనరల్గా. ఆయన తర్వాత ఆయన లేనప్పుడు వైస్ ప్రెసిడెంట్ మిగతా మీటింగ్లు అవి నిర్వహిస్తూ వస్తారు. ఇవి పీరియాడికల్గా చేంజ్ కావాలా. ప్రతిసారి ఏజీఎం జరిగినప్పుడు, ఏజీఎం జరిగిన 10-15 రోజుల లోపల ఎవరి దగ్గర అయితే రిజిస్టర్ చేశామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిటర్న్స్ ఫైల్ చేయాలి. రిటర్న్స్ ఇన్ ద సెన్స్ ఒక రిపోర్ట్ ఫైల్ చేయాలి. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది ఏంటో ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలా. జిఎస్టీ చెప్పాను కదా, జిఎస్టీ కట్టేటుకుంటే సర్వీసెస్కి జిఎస్టీ కట్టాలా. ఎవరితోనైనా సర్వీస్ ప్రొవైడర్స్తో సపోజ్ సెక్యూరిటీ ఉందనుకోండి, లేకపోతే సర్వలెన్స్ కెమెరాస్ ఉన్నాయనుకోండి, వాటిని ఏం చేస్తారు, సెక్యూరిటీ సర్వీసెస్ అవుట్సోర్స్ చేస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి ఎంఓయూలు, అగ్రిమెంట్లు, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్, వాటిని రెన్యువల్ చేసుకోవాలి, వాటిని ప్రాపర్గా మెయింటైన్ చేయాలి, ఈ లిటిగేషన్స్ రాకుండా చేసుకోవాలి, సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి, ఆ ప్రకారం చేసుకుంటూ పోవాలి.
1: అంటే మొత్తం మీద సంక్షేమంగా సుఖంగా ఉండడానికి ఈ అసోసియేషన్ ఒక పెద్ద మనిషి పాత్ర వహిస్తుంది. పెద్ద పెద్ద కాలనీలలో అసోసియేషన్గా ఫామ్ అయినప్పుడు ఎవరైనా కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నా కానీ, అక్కడ ఏదైనా అక్రమ నిర్మాణం జరుగుతున్నా కానీ, ఈ అసోసియేషన్ సభ్యులుగా వీరు వాళ్ళని ప్రతిఘటించి లేదంటే కంప్లైంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందా?
0: ఖచ్చితంగా ఉంటుంది. బాధ్యత సంక్షేమం గురించి పట్టించుకునేటువంటి సంక్షేమ సంఘమే రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషనే, అది ఖచ్చితంగా వీళ్ళ డ్యూటీ. వీళ్ళు ఎవరికి చెప్పాలి, ఆ నిర్మాణాన్ని చేపడుతున్న వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళు వినకపోతే మున్సిపాలిటీ అథారిటీస్, లేకపోతే ఇప్పుడు మనకు పోలీస్ కానీ హైడ్రా కానీ వాళ్ళకి కనుక ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు వచ్చి జీపీఎస్తో చెక్ చేస్తారు. జీపీఎస్తోనో డ్రోన్స్తో చెక్ చేసి ఎంతవరకు అతిక్రమణ పర్మిషన్ ఎంతవరకు ఉందో అది చూసి దాని ప్రకారం వాళ్ళని నిలువరిస్తారు. సొసైటీకి ఉన్నటువంటి అధికారం ఏంటంటే ఇట్ కెన్ సూ అండ్ కెన్ బి సూడ్. అంటే అసోసియేషను, వెల్ఫేర్ అసోసియేషను, కోఆపరేటివ్ సొసైటీను, అపార్ట్మెంట్

0: ఫార్మర్స్ అసోసియేషను కేసులు పెట్టచ్చు వేరే వాళ్ళ మీద, కేసులు పెట్టించుకునేటువంటి బాధ్యత కూడా ఉంది.
1: కేసులు అన్నారు కాబట్టి గుర్తొచ్చింది అడ్వకేట్ గారు, ఈ అసోసియేషన్ సభ్యులుగా ఉండి అంటే ఆఫీస్ బేరర్స్గా ఉండి వారి విధి నిర్వహణలో జాప్యం చేయడమో లోపం చేయడమో లేదంటే నిర్లక్ష్యం చేయడమో లాంటివి గమనించినట్లయితే వారిపైన ఏ రకమైన చర్యలు తీసుకోవచ్చు, ఎలా ఎవరిని అప్రోచ్ కావాల్సి ఉంటుంది?
0: బైలాస్ ప్రకారమే మిస్అప్రోప్రియేషన్, ఎంబెజిల్మెంట్ అంటే డబ్బులు అపహరణ, ఆస్తులు దుర్వినియోగము, అధికార దుర్వినియోగము, ఇటువంటివన్నీ ప్రతిదానికి కూడా బైలాస్లో ఏం చేస్తే ఏం జరగాలి, ఫస్ట్ స్టెప్ ఏంటంటే వ్రాతపూర్వకంగానో లేకపోతే మీటింగ్లోనో ఎవరో ఒకరు వచ్చి చెప్తారు. చెప్పిన తర్వాత దాని మీద తర్జన భర్జనలు అయిన తర్వాత మినిట్స్ రికార్డ్ చేస్తారు, అది చాలా కంపల్సరీ. ఏం జరిగింది, ఏరింది, అతనికి నోటీస్ ఇచ్చి సంజాయిషి అడుగుతారు. అది అయిన తర్వాత కట్టవలసి వస్తే తిరిగి కట్టాలి, తప్పుకోవాలి, లేదు అంటే పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే ఇది మిస్అప్రోప్రియేషన్, పబ్లిక్ మనీ మిస్అప్రోప్రియేషన్ అంటే దుర్వినియోగం కిందకు వస్తుంది కాబట్టి క్రిమినల్ కేసులు కూడా పెడతారు.
1: దీంతోపాటు కోర్టుకు కూడా వెళ్ళే అవకాశం ఉందంటారా?
0: కోర్టు కూడా ఉంది. క్రిమినల్ కేసులు అంటే ఒకవేళ పోలీసు వాళ్ళు కేసు తీసుకోలేదనుకోండి, అప్పుడు కోర్టుకు వెళ్ళి కోర్టులో కేసులు వేయచ్చు. ఇక్కడ ఏ సొసైటీకి వెళ్ళినా సంక్షేమ సంఘాలకు సంబంధించినటువంటి కేసులన్నీ లోయర్ కోర్ట్స్లో కాకుండా ఒక డిస్ట్రిక్ట్ కోర్టులోనే వేయాలి. ఇంకేదన్నా గనకైతే హైకోర్టుకి వెళ్ళి డైరెక్షన్స్ తీసుకురావాలి, కానీ అంతకంటే కింద కోర్టులు లేదు. ఒకవేళ కోఆపరేటివ్ సొసైటీనే అజమాయిషీ చేస్తుంది అనుకోండి, అప్పుడు కోఆపరేటివ్ రిజిస్ట్రార్ కొంచెం ఆ స్టాట్యుటరీ పవర్స్ ఉంటాయి, ఆయన దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే ఆయన పైన లెవెల్ ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్ పైన డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళాలి. అంటే ఏ చట్టం కింద అయితే మనం సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటామో ఆ సంఘంలోనే కంప్లైంట్ ఎవరు పెట్టాలి, రిడ్రెసల్ మెకానిజం ఎలా ఉంటుంది, దాని మీద అపెలేట్ అథారిటీ ఎవరు అనేది దానిలో ప్రతి చట్టంలోను ప్రతి బైలాస్లోనూ ఇన్బిల్ట్ అది ఖచ్చితంగా ఉంటుంది.
1: కాబట్టి ప్రతి పౌరుడు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నాకెందుకులే అనుకోకుండా బాధ్యతాయుతంగా తగిన కంప్లైంట్ రేజ్ చేయడము, అడగందే అమ్మాయి నాన్నం పెట్టదంటారు, ఆ విధంగా ఖచ్చితంగా మనకు రావాల్సిన హక్కుని, మనకు జరుగుతున్న నష్టాన్ని ప్రశ్నించాలి, అడగాలి, సరైన సమాధానం పొందాలంటారు. చాలా మంచి విషయాలు తెలియజేశారు బాబుజీ గారు. నమస్కారం.
0: నమస్కారం.
2: ఇది మన చట్టం.

ఇప్పటి వరకు ఇది మన చట్టం కార్యక్రమంలో భాగంగా హౌసింగ్ సొసైటీస్ అంశంపై ప్రముఖ న్యాయవాది వై బాబ్జీ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: FM Rainbow 101.9, musically yours.
1: ఎస్ హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్, యాక్చువల్లీ ఈరోజు మన జెన్జీ షో ఉండాలి, కానీ మనందరి కోసం ఒక మంచి ప్రోగ్రామ్ తీసుకొచ్చాను అనమాట. మంచి, అందరం చాలా ఇంట్రెస్టింగ్గా ఫీల్ అయ్యే ప్రోగ్రామ్ అనమాట. ఇప్పుడు మంచి సర్ప్రైజ్ మీ అందరికీ. ఏంటంటే, అసలు మనం ఆడవాళ్ళం హైదరాబాద్లో ఏ

ఏదన్నా ఒక చిన్న చేనేత చీరలు కానీ లేకపోతే ఎలాంటి హ్యాండిక్రాఫ్ట్స్ అలాంటివి తీసుకోవాలంటే ఏం ఆలోచిస్తాం, ఎక్కడికి వెళ్తాం? మ్యాక్సిమం శిల్పారామంకి కదా. సో అలా ఇప్పుడు నవరాత్రులు వస్తున్నాయి, ప్లస్ ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క కలర్ శారీ, వాటి మీదకి జ్యువెలరీ, కొంచెం కొంచెం మన ట్రెడిషనల్ శారీస్ని, మన చేనేత కళాకారులని మనం ఎంతో ప్రోత్సహిస్తాం కదా.

0: ట్రెడిషనల్ శారీస్ని మన చేనేత కళాకారులని మనం ఎంతో ప్రోత్సహిస్తాం కదా, అలాగే ఇక్కడ మాదాపూర్ శిల్పారామంలో సెప్టెంబర్ 24th నుంచి అక్టోబర్ 4th వరకు జరుగుతున్నటువంటి ఒక మంచి ఫెస్టివల్ అన్నమాట, ఏంటి, గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 అనమాట. గుజరాత్ స్టేట్ నుంచి చాలా ఫేమస్ హ్యాండీక్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ ఉందన్నమాట. సో దాంట్లో మనకి చాలా మంచి మంచి మంచి డ్రెస్సెస్, శారీస్, అక్కడి ఉన్నటువంటి ఉత్పత్తులు కూడా ఉన్నాయి. సో అక్కడి నుంచి ఎంత బాగా జరుగుతుందో లైవ్ రిపోర్టింగ్ మన ఆర్జే రానా ఇస్తున్నాడు అనమాట. ఒక్కసారి కనెక్ట్ చేస్తాను. హలో రానా.
1: హలో సాహితి. హాయ్ హాయ్
0: హాయ్. ఎలా జరుగుతుంది గుజరాత్ ఉత్సవ్, హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026?
1: గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 చాలా గ్రాండ్ గా జరుగుతుంది. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చిన సందర్శకులు ఇక్కడ అందరు కూడా పోటీ పడుతున్నారు అనమాట డ్రెస్సెస్ తీసుకోవడానికి. సో ప్రస్తుతం మనం ఒక స్టాల్ లో ఉన్నాం, అండ్ స్టాల్ లో మనతో పాటు మాట్లాడానికి ఆ స్టాల్ ఓనర్ కూడా మనతో పాటు ఉన్నారు. హీస్ ఫ్రమ్ గుజరాత్. సో మాట్లాడదాం.
2: నమస్తే, మేరా నామ లక్ష్మణ్ వాధ్వాని హై, మే అహ్మదాబాద్ సే గుజరాత్ సే హూ, ఔర్ మేరే పాస్ జో హై వో ఖాదీ కాటన్ కా షార్ట్ టాప్ హై, కుర్తీ హై, ప్యాంట్ హై, త్రీ పీస్ సెట్ హై, ఔర్ మే నేచురల్ ఫ్యాబ్రిక్ మే సే యే సబ్ చీజ్ బనాతా హూ, ఔర్ ఇస్మే హ్యాండ్ వర్క్ ఆతా హై, ఎంబ్రాయిడరీ ఆతా హై, ఔర్ ఉస్మే లైనింగ్ కే సాత్ మే బనాతా హూ. తో యే ఏక్దమ్ బడియా పీస్ హై, ఔర్ నేచురల్ ఫ్యాబ్రిక్ ఆయేగా, తో ఇస్మే ఆప్కో మతలబ్ వేర్ కర్నే మే ఏక్దమ్ కంఫర్టేబుల్ ఫీల్ హోగా, ఔర్ యే హమారి గుజరాత్ కి ట్రెడిషనల్ ఐటమ్ హై.
1: ఔర్ యే సర్ జో హై నా యే ఆప్కే జో ప్రోడక్ట్ హై ఖాదీ కా, సో ఇదర్ హమారే హైదరాబాద్ మే మిలేగా, ఔర్ యే గుజరాత్ సే ఆప్ స్పెషల్లీ లేకే ఆయే హో, సో ఇదర్ కా ఔర్ ఇదర్ హమారే పాస్ హైదరాబాద్ మే మిలే, సో ఉస్కే క్యా డిఫరెన్స్ హై?
2: ఉస్మే యే డిఫరెన్స్ హై కి ఆప్కే పాస్ జో హై నా వో యాని హ్యాండ్లూమ్ నహీ హై, వో మచీనరీ ఐటమ్ హై, ఔర్ హమారే పాస్ జో హై వో హ్యాండ్లూమ్ ఐటమ్ హై, ఔర్ యే యాని హమారి హ్యాండ్ వీవింగ్ కి జో మచీనే హోతీ హై ఉస్పే యే క్లోత్ బన్తా హై, ఔర్ ప్యూర్ కాటన్ మే సే బన్తా హై, ఇస్మే ఆర్టిఫిషియల్ సింథెటిక్ కోయి భీ మటీరియల్ యూజ్ నహీ కియా హువా హై, ఇస్కే అందర్ జో రేషమ్ కా ధాగా జో వర్క్ కర్తే హై వో భీ రేషమ్ కే ధాగే సే వర్క్ కర్తే హై, జిస్సే కలర్ ఫేడ్ నహీ హోతా, 100% గ్యారంటీ ఆతీ హై, ఔర్ పెహన్నే మే భీ ఏక్దమ్ మతలబ్ బాడీ కో భీ ఏక్దమ్ సోఫిస్టికేట్ లగ్తా హై, అచ్చా లగ్తా హై వేర్ కర్నే కే బాద్ భీ, యానీ ఆప్ పార్టీ మే భీ వేర్ కర్ సక్తే హో, కహీ మందిర్ మే జాఓ వహాన్ పే భీ వేర్ కర్ సక్తే హో, రెగ్యులర్ ఆప్ ఆఫీస్ వర్క్ కర్తే హో వహాన్ పే భీ వేర్ కర్ సక్తే హో, ऐसी ऐसी हमारे पास आइटम है.
1: इसका प्राइस रेंज क्या है सर? क्या
2: मेरा 650 से स्टार्ट होता है और 2050 तक खत्म हो जाता है. बस हमारा एकदम रीजनेबल रेंज में आता है, हमारा खुद का प्रोडक्शन है इसलिए हम यहाँ पे रेंज में बेच सकते हैं.
1: अगर आपका प्रेजेंट तो गुजरात मेला में है, इसके बाद में ये मेला खत्म होने के बाद और ये प्रोडक्ट हमारे को ना बोलते कैसे
2: वो आप मुझसे परचेस कर सकते हो होलसेल में. हाँ वो अगर समझो मेरा नंबर भी है, मैं नंबर भी आपको प्रोवाइड कर सकता हूँ, आप मेरे नंबर पे यानी व्हाट्सएप करोगे तो आपको मैं व्हाट्सएप पे 3 या 4 पीस कम से कम वो मैं वहाँ से, हाँ वहाँ से आपको मैं कुरियर कर सकता हूँ, लेकिन कुरियर चार्जेस अलग रहता है हमारा.
1: థ్యాంక్ యూ. సాహితీ గారు, సో ఇక్కడ స్పెషల్లీ గుజరాత్ నుంచి హ్యాండ్ మేడ్ ఖాదీ క్లాత్ ఇక్కడ సెల్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ రేంజ్ 652 అంటే ఆల్మోస్ట్ అందరే నా కోసం అనుకుని నేను
0: ఇంకా ఎక్స్ప్లోర్ చేయరానా, అక్కడ ఉంటాయేమో స్టాల్స్ చూద్దాం, మన వాళ్ళందరికీ చెప్దాము. అదన్నమాట సంగతి. ఈ రీసెంట్ టైమ్స్లో మనకి తెలుసు ఖాదీ కాటన్ ఎంత ఫేమస్ అయిందో, సో అక్కడ ఆ స్టాల్లో కూడా ఖాదీ కాటన్ అనేది చాలా చాలా అథెంటిక్గా వాళ్ళు రెడీ చేసి తీసుకొస్తున్నారట మన కోసం. షార్ట్ టాప్స్, లాంగ్ కుర్తీస్, శారీస్, బాటమ్ వేర్ అన్నీ ఉన్నాయంట. అబ్బా అసలు వింటుంటేనే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా, చాలా నాకైతే చాలా చాలా ఎగ్జైటెడ్గా ఉంది. ఇంకా నిజంగా అక్కడ ఉన్న వాళ్ళు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారో షాపింగ్ని. అంటే మనకు హైదరాబాద్లో కూడా దొరుకుతుంది, వాళ్ళు అన్నట్టుగా నిజంగా అది హ్యాండ్ మేడా మిషన్ మేడా అనేది మనకు ఎంతో కొంత డౌట్ ఉంటుంది. కానీ ఇక్కడ శిల్పారామం వాళ్ళు కండక్ట్ చేయడం కానీ వాళ్ళు తీసుకోవడం కానీ కూడా చాలా అథెంటిక్గా ఉంటుందని నేను విన్నాను. సో తప్పకుండా ఇంకా అక్కడ జరుగుతున్న విశేషాలు తెలుసుకుందాం. చిన్న పాట విందాం, వింటూనే ఉండండి FM రెయిన్బో 101.9 MHz. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: यहाँ पे आते हो पटोला स्पेशली पटोला साड़ी हमारा जो है वो परचेस करने के लिए।
1: टाइमिंग क्या रहता सर ये स्टॉल्स ओपनिंग के और
0: ये सुबह 10:30 बजे से शुरू होके रात को 8 बजे तक यहाँ पे रहता है सर। इस बार ये 5 दिन का जो मेला लगा है तो 5 दिन में करीब 1.5 करोड़ से ज्यादा का सेल हमारे आर्टिजनों ने किया है।
1: कंग्रेचुलेशन।
0: तो लास्ट ईयर से जो है ये डबल है
1: हाँ।
0: तो आर्टिजन भी बहुत खुश है और इसके लिए जो ये सिल्क रामम जो प्लेस जो हमने हमारा ये सिलेक्शन किया हुआ है तो सिल्क रामम के ये जो भी ऑर्गेनाइजर मैनेजमेंट है पूरा उसका भी हम धन्यवाद करते हैं कि जो हमारे गुजरात के जो कलाकार जो है शिल्पकार उसको जो यहाँ पे वो मार्केटिंग प्लेटफॉर्म के लिए ये जगह मुहैया करता है और बहुत अच्छी तरह सपोर्ट भी करते हैं। और शिल्प सही में देखा जाए तो शिल्पकारों के लिए जो मार्केटिंग प्लेटफॉर्म के लिए सही जो जगह जो है तो वो शिल्प रामम है हैदराबाद।
1: थैंक यू सर। थैंक यू। चलिए मुझे और स्टोर्स बताइए आप।
0: यस सर।
1: विनर का साहित्य गारो
2: इधर
1: तो ऑलमोस्ट ये सारे 100 स्टॉल्स उन्नाई एंड इपुट जस्ट 5 डेज अंडे 10 डेज उंटुंदी काबट्टि జస్ట్ 5 డేస్ లో 1 crore పైన సేల్స్ అయిపోయినాయి అంట సేల్స్
2: అనే
1: లాస్ట్ డబుల్ ఉంది అండ్ చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పేసి చెప్తాను.
2: మన హైదరాబాదియన్స్ దేనికి తగ్గేదేలే అని అంటున్నారు కదా.
1: Yes.
2: Yes.
1: స్టాల్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తాను.
2: యా యా షూర్. సో అదన్నమాట సంగతి మన లేడీస్ కి చాలా ఇష్టమైన అజ్రక్ పింట్ శారీస్ మిరర్ వర్క్ శారీస్ అండ్ బిగిడ్ వర్క్ శారీస్ ఇట్లా అట్లాంటి అన్నీ కూడా అక్కడ ఉన్నాయంట. అండ్ మోస్ట్లీ మనం ఈ మధ్య కాలంలో బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు అంటే ఇది అజ్రక్ ప్రింట్ శారీస్ కదా. సో అవి కూడా ఉన్నాయంట. ఎంత బాగా మన హైదరాబాదియన్స్ని అందరూ మెచ్చుకుంటుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆ వర్డ్ వినగానే. హైదరాబాదియన్స్ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు అని అనగానే నిజంగా కదా చేనేత కళాకారుని బ్రతికించాల్సిన బాధ్యత మన మీద ఎంతగానో ఉంటుందండి. అట్లాగే ఈసారి స్పెషల్ అట్రాక్షన్ ఏంటట అంటే ఎవరైతే ఆ నేసిన శిల్పకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే స్టాల్స్ పెట్టారట. అక్కడ వాళ్ళే స్టాల్స్ పెట్టి వాళ్ళే అమ్ముతున్నారు. అంటే ఎవరికైతే ఆ వాల్యూ తెలుసో వాళ్ళు అమ్మేదాన్ని బట్టి 10 రూపాయలు ఎక్కువ తక్కువ అయినా సరే వాళ్ళు మనల్ని కస్టమర్కి మనం చేరువ అవ్వాలి అనే దాంతో తక్కువే చేస్తారు అని నాకు అనిపిస్తుంది. ఏమంటారు? ఇయర్స్ ఇంకా అప్డేట్స్ వింటూనే ఉందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
3: ఒక మంచి పుస్తకం మనకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది.
4: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది.
3: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
4: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
3: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
4: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
3: మీ అనుభూతిని
4: మీ మాటల్లో
3: మా శ్రోతలతో పంచుకోండి.
4: మీ పేరు మొబైల్ నంబర్ వివరాలను
3: readwithrainbow2026@gmail.com కు పంపండి.
4: మీ రీడింగ్ జర్నీ
3: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
4: రెయిన్బోతో పంచుకోండి.
3: రీడ్ విత్ రెయిన్బో.
4: రీడ్ విత్ రెయిన్బో.

0: FM Rainbow 101.9.
1: ఎస్ వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్, మాదాపూర్లో జరుగుతున్న, మాదాపూర్ శిల్పారామంలో జరుగుతున్న గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ గురించి మనం చాలా ముచ్చట్లు తెలుసుకుంటున్నాం. మన రానా అద్భుతంగా ప్రతి ఒక్క ఆర్గనైజర్తో, స్టాల్ ఓనర్స్తో మాట్లాడిస్తున్నాడు కదా. సో చాలా నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే వాళ్ళ గురించి తెలుసుకోవడం, వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి మంచి ఇబ్బందుల నుంచి ఒక మంచి సేల్ని మనకు అందించడం జరిగింది శిల్పారామం ఆర్గనైజర్స్ కాబట్టి. సో వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాము. సో ఓవర్ టు రానా. రానా, ఎస్ చెప్పు.
2: హాయ్ చందన. సో ఇప్పుడు నేను గుజరాత్ యొక్క బ్రాండ్, గుజరాత్ యొక్క ఐడెంటికల్ అయిన పటోలా శారీస్ గురించి శారీస్ వీవర్ తో ఉన్నా అనమాట. ఈ శారీ యొక్క స్పెషాలిటీ ఏందబ్బా అని చెప్పి నేను గూగుల్ చేస్తే, ఒక్క శారీ వీవ్ చేయడానికి, అంటే ఒక్క శారీ తయారు చేయడానికి 7 మంత్స్ పడుతుందంట.

0: గాడ్ మాట్లాడి తొందరగా.
1: సార్ ప్రణామ్ జీ, మేరా నమ హరేష్ పరమార్ హై. హమ్ గుజరాత్ కే ఇండెక్స్ కి తరఫ్ సే ఆయే హై ఔర్ హమ్ జో ప్రోడక్ట్ బనాతే హై వో పటోలా సారీ హై జో ఉన్కా హమారా గుజరాత్ మే జబ్ రాజవంశ థా రాజా సాహీ తబ్ సే హమారా పటోలా కా ఇతిహాస్ జుడా హువా హై. హమారా గుజరాత్ కా జో ఫేమస్ పటోలా హై జో పాటన్ పటోలా బోల్తే హై వో కై సారే వ్యూవర్స్ హమారే డిస్ట్రిక్ట్ మే భీ మిల్ రహే సురేంద్రనగర్ మే రాజకోట్ మే జైసే पटोला साड़ी में हम तीन चार वैरायटी बनाते हैं जिसमें सिंगल इकट होता है, डबल इकट होता है. जो साड़ी बनने के लिए कई साड़ी ऐसी होती है जो 10-15 दिन में बनता है. जो डबल इकट साड़ी होती है वो बनने के लिए मिनिमम 2 मंथ लगता है, जिसमें पूरा परिवार एक साथ मिलके जो काम करे तो वो साड़ी बनने में कम से कम 2 महीना लगता है. और ये साड़ी की स्टार्टिंग प्राइस 80-90 हजार से लेके 2-3 लाख तक का रहता है.
2: अब साड़ी 80-90 थाउजेंड से लेकर 2 लाख से लग.
0: यस यस यस.
1: हमारे पास जो साड़ी जो है वो 12,000 से लेके 2,20,000 3 लाख तक की साड़ी जो है. अभी हम
2: मतलब ये साड़ी को उतना प्राइस क्यों है सर?
1: वो साड़ी में जो लेबर कॉस्ट होता है वो ज्यादा रहता है. अभी आप देखो डबल इकट का जो साड़ी होता है वो बनने में 2 मंथ लगता है. पूरे परिवार मिलकर अगर बनाए साड़ी तो ये 2 मंथ लगता है. इसी की वजह से वो साड़ी लेबर चार्ज ज्यादा कॉस्टिक की वजह से. और उसमें दोनों साइड वर्क और वेब में दोनों साइड से व्यू होता है. और उनमें जो कलर होता है वो स्पेशल कलर होता है.
2: कैसा सर वो स्पेशल कलर? मतलब कैसा
1: स्पेशल कलर? उनके लिए मास्टर व्यूवर्स होना जरूरी है. जो मास्टर व्यूवर होता है वही डबल इकट्ठा साड़ी का डाइंग कर सकता है. ठीक है. अभी हमारे पास जो हम हैदराबाद के सीतारामम में आए हैं इंडक्शन की तरफ से, तो हमारा इतना क्राउड हुआ है यहाँ की आप बात ही पूछो.
0: ఎస్ రానా, ఇంకా విశేషాలు మనం తెలుసుకుందాం. 6:30 కి మనకి
1: శిల్పారామం 31 జిస్మే ఇతనా క్రౌడ్ హే. మేరే పాస్ 12 లాఖ్ కే తక్ కి సారీ హే. జో అభి మేరా ఇతనా కి పర్ మంత్ పర్ డే మేరా 1 లాఖ్ కే ఉపర్ కా సేల్ హువా హే. ఇతనా క్రౌడ్ హే కే దోపహర్ కో ఖానే కా భీ నసీబ్ మే నహీ హోతా. ఇస్లియే హమ్ శుక్రియా అదా కర్ రహే హే పూరే హైదరాబాద్ కా కే ఆప్ లోగో నే హమ్కో ఇతనా साथ सहकार दिया और हमारा सेल हुआ. के बात ही पूछो. लेकिन हमारा कुछ लैंग्वेज प्रॉब्लम की वजह से थोड़ा प्रॉब्लम रहता
2: है.
1: सारे कस्टमर तो हिंदी समझ नहीं आता, तेलुगु समझ नहीं आता. लेकिन हम शुक्रिया अदा करते पूरे हैदराबाद और
0: यस थैंक यू राणा. థ్యాంక్ యూ. ఎస్, మనం అప్డేట్స్ తెలుసుకున్నాం కదా. మరికొద్ది క్షణాల్లో మనకి లైవ్ అప్డేట్స్ ఉంటాయి జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ 20th గేమ్స్ గురించి, 2026 గురించి. ఎస్, స్టే ట్యూన్డ్.

0: ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్, మనం మాట్లాడుతున్నాం మాధాపూర్ శిల్పారామంలో జరుగుతున్న గుజరాత్ హ్యాండిక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 గురించి. సో మరికొన్ని అప్డేట్స్తో మన రానా లైన్లో ఉన్నాడు, మాట్లాడేసిద్దాం. ఎస్ రానా.
1: హాయ్ చందన. ఇప్పుడు ప్రెసెంట్ మనం ట్రెడిషనల్ బీడ్ వర్క్ లో ఉన్నాం అనమాట. ఇక్కడ కంప్లీట్ గా లేడీస్ కి సంబంధించిన ఐటమ్స్ అన్ని ఉన్నాయన్నమాట. ఉమెన్ కి సంబంధించి చెవులకు పెట్టి అవన్నీ ఇన్ని వెరైటీస్ కూడా ఉంటాయి అమ్మాయిలకి అని చెప్పేసి అనిపించింది నాకు.
0: ఓకే, మరి తెలుసుకోవాలి కదా బాబు అప్పుడప్పుడు, అందుకే ఇలాంటి ఉత్సవాలు ఇవన్నీ పెట్టేది.
1: మేడం అప్పనాం.
2: नमस्ते, मेरा नाम नेहजबीन पटेल है. मैं गुजरात सूरत से आई हुई हूँ और मेरा पूरा ट्रेडिशनल बीज वर्क का काम है. और मेरे साथ सेल्फ हेल्प ग्रुप मैंने बनाया हुआ है, उसमें 10 लेडीज है. और वैसे 10 और सेल्फ हेल्प ग्रुप है जिसमें हम VO यानी विलेज ऑर्गेनाइजेशन कहते हैं उसे, तो 100 लेडीज ये सब काम करती है हमारे साथ.
3: ऑल ओवर 100.
2: और वो सारे बहने यही काम करके उनका घर गुजरान चलाती है.
1: तो क्या क्या वेराइटीज मिलेंगे मैडम आपके पास?
2: मेरे पास छोटे से लेके बड़ी सारी चीजें हैं. छोटे छोटे बच्चों के लिए स्मॉल इयर रिंग्स वगैरह 50 रुपीज है, 150 है, 200, 250 अलग अलग वेराइटी है. नेक सेट है, नेकलेस वगैरह वो 1250 है, 1550 है, ऐसा अलग अलग रेट में सारा.
1: ये पूरे हैंडमेड है? फिर
2: पूरा हैंडमेड है, वॉशेबल है. और होम डेकोरेटिव में दरवाजे पे लगाने वाले जो दिवाली त्योहार वगैरह में लगाते हैं, बीड वर्क के तोरण है पूरा, वो वॉशेबल आता है, लाइफ टाइम गारंटी रहती है उसकी.
1: अच्छा. कुछ आप वो करेंगे मतलब जैसा हमारे ये डिजाइन में होना है उसको पैसा करके देंगे क्या?
2: कस्टमर करवाते हैं तो उनको जो रेट जो नाप होता है उनका साइज के हिसाब से बनाकर हम भेज देते हैं, बाई कुरियर कर देते हैं फिर उन्हें.
1: कैसा लग रहा है मैम, आप 5 डेज हुए आप हैदराबाद में आके, हैदराबाद लोग का प्यार कैसा है और आपके पास जो बिजनेस कैसा चल रहा है आपका?
2: बिजनेस बहुत बढ़िया है. मैं यहाँ 3-4 साल से आ रही हूँ और मेरी पब्लिक बहुत अच्छी है, रिस्पॉन्स बहुत अच्छा मिल रहा है. 5 डेज में मिनिमम तो 1-1.5 लाख का पूरा सेल हो चुका है और आगे 5 डेज है, उसमें 2-3 लाख का और कर देना है.
1: ठीक है, थैंक यू.
2: हाँ, और शिल्पराम जो ये हार्ट है उसमें मैंने यहाँ के सर है उन्होंने ऑर्डर दिया था, तो 27,000 की एक अम्ब्रेला 12x12 की अम्ब्रेला बना कर दिया है, पूरा हैंडमेड है, उसमें बीड वर्क हैंडवर्क सब आ चुका है. वैसा गिफ्ट है वो यहाँ पर.
1: थैंक यू मैडम. సో ఇక్కడ 50 రూపీస్ స్టార్ట్ చేసుకుని ఉమెన్ కి సంబంధించిన ఇయర్ రింగ్స్ తో పాటు కంప్లీట్ గా నెక్లెస్ సెట్ అండ్ హోమ్ డెకర్స్ కి సంబంధించి అవన్నీ కూడా హ్యాండ్ మేడ్ తో జరిగిన ముత్యాలు అంటాం కదా, సో సేమ్ అలా ముత్యాల లెక్కనే కలర్ కలర్ వెరైటీస్ ఉన్నాయి అనమాట. అవన్నీ ఇక్కడ సేల్ అవుతున్నాయి అనమాట.
0: ఓకే, ఇంకా మళ్ళీ తెలుసుకుందాం. ఓకే, ఎస్, మనందరికీ తెలుసు ఆడవాళ్ళకి రంగురంగుల బీడ్స్ అంటే ఎంత ఇష్టమో, ఈ మధ్యలో ఎంత ఫ్యాషన్ అవుతున్నాయో అవి మనందరికీ తెలుసు. సో అక్కడ అంట బీడ్స్ ఇయర్ రింగ్స్ ప్లస్ మన గుమ్మానికి కట్టుకునే తోరణాలు, నిజంగా దీపావళికి మనం అందరము చాలా బాగా డెకరేట్ చేస్తాం కదా ఇల్లు, అలాంటి వాటిని కూడా వాళ్ళు చేత్తోనే తయారు చేస్తున్నారట. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే ఒక అతను ఆర్గనైజర్ గొడుగు ఆర్డర్ చేశాడంట, 7,000 రూపీస్ పెట్టి ఆర్డర్ చేశారంట విత్ ఆల్ బీడ్స్. ఆహా, ఇమాజిన్ ఎంత బాగుంటుందో కదా అది. పాసిబుల్ అయితే నేను కూడా వెళ్ళి అలాంటివి ఏదైనా కొనుక్కొని వస్తాను. సో మనం అందరం ఇంకా వీకెండ్ కూడా వస్తుంది కాబట్టి, సో వీకెండ్ని బాగా ప్లాన్ చేసుకోండి. సో ఒక చిన్న సాంగ్ వినేసేద్దాం, దాని తర్వాత మళ్ళీ లైవ్ అప్డేట్స్ విందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: ఎస్ వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్, రెయిన్బో తో మీ జీవితం రంగులమయం. ఎస్, మనం వింటున్నాము మాదాపూర్ శిల్పారామంలో జరుగుతున్నటువంటి గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 గురించి లైవ్ అప్డేట్స్. మన రానా ఇస్తున్నాడు. ఎస్ రానా.
1: యా చందన, ఇప్పుడు మనతో పాటు ఎవరున్నారంటే మాట్లాడడానికి, చిన్నప్పుడు మనం టీవీలలో పపేట్ షో చూస్తుండే, పైన చేతులతోని ఇట్లా ఆడిస్తారు కదా బొమ్మలని కింద, ముకుందా ముకుందా సాంగ్ లో కూడా ఒకనొక సీన్ లో వస్తుంది ఆ పపేట్
0: షో.
1: మనతో పాటు ఆ పపేట్స్ తయారు చేసే ఆర్టిస్ట్ ఉన్నారు, లక్కీ గారు. నమస్కార్.
2: నమస్కార్ మేడం.
1: యా సో బోలియే సార్, ఆప్ కేసా బనాతే ఇస్కు ఔర్ ఇన్కా నామ్ క్యా హై, మతలబ్ మై పపెట్ బోల్ కే ఇంగ్లీష్ మే బోలా ఆప్ హిందీ మే బోలే ఇస్కు, క్యా బోల్ రహే?
2: యే రాజస్థానీ పపెట్.

0: किस्सों पहले जमाने में राजा रामाजा राजा के हिसाब से हम अमर करते थे, अलग अलग नाम है, राजा मान सिंह राठौर, अमर सिंह राठौर, चित्तौड़ के राजा, ये सब राजे पे अपना बना हुआ है। पहले बहुत चलता था, अच्छी थोड़ा कम चलता है।
1: अच्छा,
0: इसके हिसाब से हमारे क्या गुजरात में सरकार है सपोर्ट देती है अपने को, उसमें क्या हम बेटी बचाओ गार्डन, बेटी पढ़ाओ, उसमें हम तो सरकार वहाँ पे देती है। मतलब अब
2: ये देखने वाले खमो है बोल के आप गवर्नमेंट के जो स्कीम है उसके ऊपर नचा रहे
0: करा रहे तो क्या वो बेटी पढ़ाओ बेटी बचाओ, अपने छोटे कमरे में होता है ना सिस्टम, हमारी बेटी हुई वो भेदभाव करते हैं तो उनको समझाते हैं।
2: और आपके पास क्या क्या सर ये पपेट के साथ और क्या क्या आइटम्स है, मतलब इधर देखने को डेकोरेशन के बहुत जा रहे हैं और क्या क्या है?
0: टाइटन कच्ची रोटी है जो हम खुद डांस करते हैं, फिर और फिल्म खुद बना के सेल करते हैं, फिर टाइटन पपेट डेकोरेशन वेराइटी पूरा हम करते हैं, पूरा डेकोरेशन ये हमारा क्या हुआ है, अम्ब्रेला गेट डेकोरेशन हम क्या हुआ है, और पंजाबी डॉल हम खुद बजाते, लकड़ी का आता है हम खुद बनाते हैं खुद आर्टिस्ट है।
2: क्या प्राइस से स्टार्टिंग है सर आपके पास जो डेकोरेटिव मिनिमम आइटम है वो क्या प्राइस है?
0: जो राइट टाइम कपड़े थे वो उनका रेंज है 750 के।
1: ओके, हाँ
0: डेकोरेशन में रहते अम्ब्रेला है 450 वन पीस, उसके बाद राजस्थानी हॉर्स है 350, एंगेज 250।
2: तो कैसा लग रहा सर आपको हैदराबाद में आके, हमारे हैदराबाद लोग का प्यार कैसा है?
0: बहुत अच्छा है, बहुत अच्छा है, हमको आते आते यहाँ पे कम से कम 6-7 साल हो गए।
2: क्या
0: अरे अच्छा होगा जब भी आते हैं ना,
2: हाँ
0: ना, इससे कौन है, आपसे यहाँ की पब्लिक भी अच्छी है, देखो सपोर्ट भी करती है, इज्जत भी करती है, तो मिलने के लिए आते और क्या,
2: तो हम करके दे रहे हैं क्या
0: के दे रहे
2: हैं। आप अभी आपके गुजराती लैंग्वेज में ये रेडियो जो भी गुजराती लोग सुन रहे उनको बुलाइए कि खाओ इधर आओ अपने आप बोलिए गुजरात गुजरात में बोलो।
0: हेलो बोलिए अपना जी कृष्णा, आओ शिव गिरामा तमे आओ उद्घाटन अपना मेलो लागिलो छे
2: શિલ્પા રામ
0: મેળો લાગેલો છે, તમે કૃપા કરીને આવો ખરીદી કરો ઓ મળવા આવો, આપના ગુજરાતી તરફથી આવેલા છે જય શ્રી કૃષ્ણ, આરામથી તમે મળવા આવો, ડેકોરેશન વેરાયટી પટોલા સારી એંડીગળા વસ્તુ સબ આપના ગુજરાતી ચણિયા ચોરી બધું જ મળે છે, તમે એકવાર મળવા આવો ખરીદી કરવા આવો, જય શ્રી કૃષ્ણ,
2: જય શ્રી કૃષ્ણ સર, જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ સર। విన్నావు కదా చందన, సో ఇక్కడ మనకి గుర్రాలు అంటే అప్పుడు చూసాం పపెట్ షోలో ఆ బొమ్మలు రాణి బొమ్మ కావచ్చు, రాజా బొమ్మ, మన భక్తుల బొమ్మ, దాంతోపాటు గుర్రాలు అన్ని కూడా ఆల్మోస్ట్ అన్ని కూడా ఇక్కడ దొరుకుతున్నాయి అన్నమాట.
3: ఎస్ ఎస్ ఎస్, చాలా చాలా బాగా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు రానా, అసలు నిజంగా మా ఆడవాళ్ళందరికీ ఇప్పుడు పండగే పండగ, అసలు చాలా చాలా అక్కడ ఉన్న ప్రతి స్టాల్ కూడా అంటే మగవాళ్ళకి ఆఫ్కోర్స్ అంటే మరి మగవాళ్ళు సంపాదించేది ఎంతో కొంత ఆడవాళ్ళని పోషించడానికి, ఆడవాళ్ళకి హెల్ప్ చేయడానికి, ఆడవాళ్ళ చిన్న చిన్న సరదాలు తీర్చడానికి కదా. సో థ్యాంక్ యూ సో మచ్, అసలు మొత్తానికి 1 hour ఎలా గడిచిందో కూడా అర్థం కాలే, షాపింగ్స్ గురించి కదా ఇంకొంచెం ఎక్కువ అయినా మేము వినేవాళ్ళం, కాకపోతే మళ్ళీ మనకు వేరే వేరే షోస్ అన్ని ఉన్నాయి కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అదండి, మాదాపూర్ శిల్పారామంలో జరుగుతున్న గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 చెప్పాం కదా, అక్కడ ఎన్ని స్టాల్స్ ఉన్నాయో, ప్రతి సిటీలో ఉన్న ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలి అని అనుకుంటున్నారు. ఇమాజిన్ ఒక్క డేలో ఒక్క స్టాల్లో 100,000+ సేల్స్ అవుతున్నాయి అని అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఎంత మంచి కలెక్షన్ ఉండకపోతే, ఎంత మంచి చేనేతకారులు దాన్ని చెయ్యకపోతే అంత మంచి రెస్పాన్స్ వస్తుంది వాళ్ళకు కూడా. సో ఇంకెందుకు లేట్, మీరు కూడా వెళ్ళి ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి కావాల్సిన ఈ పండగకి హ్యాపీగా ఒక మంచి కళాకారుల కుటుంబానికి మనం సహాయం చేసి వాళ్ళ ఫెస్టివల్ని కూడా మనం లైటన్ అప్ చేయాలి, అంత బాగా వాళ్ళు కూడా ఫెస్టివల్ జరుపుకోవాలి అనే మనసుతోటి మీరు కూడా వెళ్ళి విజిట్ చేసి హ్యాపీగా షాపింగ్ చేసుకొని వచ్చేయండి. ఎస్.

0: ಮ್ಯೂಸಿಕಲಿ ಯೋರ್ಸ್.
1: ಎಸ್, ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್. ಮೇರು ಇಂಟರ್ನಲ್ ಎಫ್ಎಂ ರೈನ್ಬೋ ಆನ್ 1.9 ಮೆಗಾಹೆರ್ಟ್ಜ್. అందరం ఎంతగానో ఎదురు చూసే అనువంత టైం వచ్చేసింది. సో సమయం 7 గంటలు దాటి 3 నిమిషాలు కూడా దాటిపోయింది. సో అనువంత వినేసిద్దాం, దాని తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

ಹಲೋ ಡಿಯರ್ ಲಿಸನರ್ಸ್, వెల్కమ్ టు మన ఇవాల్టి ఎపిసోడ్ ఆఫ్ అనువంత. నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు, ఫస్ట్ స్టడీస్ కంప్లీట్ అవ్వాలి, జాబ్ వచ్చాక చేసుకుంటాలే. నాకు అరేంజ్ మ్యారేజ్ వద్దు, నేను లవ్ మ్యారేజే చేసుకుంటా. నాకు ఎన్ఆర్ఐ సంబంధం వద్దు నాన్న. అమ్మ, ఏజ్ అయిపోతుందని పెళ్లి చేసేయడం ఏంటి? ఇలా పెళ్ళంటే చుట్టూ మనకి ఎన్నో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, రీజన్స్ వినిపిస్తూనే ఉంటాయి. కానీ ఈ మధ్య ఈ రీజన్స్ లిస్ట్లోకి ఇంకో కొత్త కాన్వర్సేషన్ కూడా యాడ్ అయింది. అదేంటో పదండి వినేద్దాం మన ఇవాల్టి ఎపిసోడ్లో. క్రిషన్ లావణ్య చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్, సేమ్ కాలనీ, సేమ్ స్కూల్, సేమ్ కాలేజ్, చైల్డ్హుడ్ నుంచి ఒకరికొకరు బాగా తెలుసు. వాళ్ళిద్దరూ ఎలా ఉండేవాళ్ళంటే, వాళ్ళ పేరెంట్సే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుంది అని అనుకునేవాళ్ళు. బట్ వాళ్ళిద్దరూ ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి ఆ టాపిక్ని డాట్ చేసేవాళ్ళు. అలా ఇయర్స్ గడిచిపోయినా కూడా వాళ్ళ ఫ్యామిలీస్కి మాత్రం హోప్ ఇంకా ఉండే. ఫైనలీ ఒకరోజు క్రిషన్ లావణ్య అందరూ వినాలనుకుంటున్న మాటని వాళ్ళిద్దరు పేరెంట్స్కి చెప్పారు, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని. ఇంకేంటి, ఆ మాట విన్న ఇద్దరు ఫ్యామిలీస్కి ఆల్మోస్ట్ ఒక పండగలా అనిపించింది. బట్ వెయిట్, దట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఇంకా మీరు పెళ్ళెప్పుడు చేసుకుంటారు అనే క్వశ్చన్కి ఆన్సర్ దొరికిన ఆ ఇంట్లో ఇప్పుడు ఒక కొత్త క్వశ్చన్ పుట్టింది. అమ్మా, నాన్న, ఆంటీ, అంకుల్, ఒక్కసారి మేము చెప్పేది పూర్తిగా వినండి. నేను లావణ్య మా పెళ్ళికి సంబంధించి ఇంకొక డిసిషన్ కూడా తీసుకున్నాం. చెప్పు బాబు, ఎందుకింత ఫార్మల్గా మాట్లాడుతున్నావు? మీకేం కావాలో నాతో చెప్పండి. అంకుల్, అది ఫ్రీగా చెప్పు బాబు. డెస్టినేషన్ వెడ్డింగ్ కావాలా? చెప్పు, నేను చూసుకుంటా కదా. బీచ్ దగ్గర కావాలా, హిల్ స్టేషన్ కావాలా, ఎక్కడైనా ఓకే. అయ్యో అంకుల్, అదేం కాదు. మరేంటో చెప్పురా, ఎందుకలా మా అందరిని సస్పెన్స్లో పెట్టి బావగారిని టెన్షన్ పెడుతున్నావు? నానా, అది చెప్పురా. లావణ్య, నువ్వైనా ఏంటో చెప్పమ్మా. అంకుల్, అది మేము. లావణ్య ఆగు, నేను చెప్తా. అది ఏంటంటే నాన్న, మేము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాం. అంతే, ఆ ఒక్క మాటతో అట్మాస్ఫియర్ మొత్తం మారిపోయింది. కొన్ని సెకండ్స్ ముందు వరకు కూడా ఎంతో హ్యాపీగా ఉన్న ఆ రెండు ఫ్యామిలీస్ ఇప్పుడు ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోయారు. ఎందుకు బాబు, మేమందరం పెళ్లి ఒప్పుకుంటున్నాం కదా. అమ్మా, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నామమ్మా. అసలు ఏం మాట్లాడుతున్నారు లావణ్య మీరు? ముహూర్తం, తాళి, పూజలు అవేవీ లేకుండా అసలు అది పెళ్ళెలా అవుతుంది? అమ్మా, నువ్వు నోరు మూసుకో లావణ్య. అసలు పెళ్ళంటే ఎన్నుంటాయి తెలుసా? ఆంటీ, ఇది మేమిద్దరం కలిసి తీసుకున్న డిసిషన్ ఆంటీ. అయినా దీంట్లో తప్పేముంది? క్రిష్, ఆంటీతో అలానా మాట్లాడేది? దేవుడా, అసలేంటి మాకీ కర్మ? ఇన్ని రోజులేమో పెళ్లి చేసుకోండి అంటే వినిపించుకోలేదు, ఇప్పుడు ఫైనలీ పెళ్లికి ఓకే అన్నారు అని సంతోషంగా ఉంటే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామంటున్నారు? అమ్మా, పెళ్లి కోసం అన్ని లక్షలు లక్షలు స్పెండ్ చేయడం ఎందుకమ్మా? అదే మనీ ఫ్యూచర్ కోసం సేవ్ చేసుకోవచ్చు కదా. అవునా ఆంటీ, పెళ్ళంటే మేమిద్దరం కలిసి లైఫ్ స్టార్ట్ చేయడం కదా. దానికి మేము మీరు ఉంటే సరిపోతుంది కదా ఆంటీ. మనం మనమే చిన్నగా మంచిగా గ్రాండ్గా చేసుకుందాం. లావణ్య, మీ దృష్టిలో గ్రాండ్గా చేసుకోవడం అంటే ఏంటో మాకు తెలీదు, కానీ మా దృష్టిలో మాత్రం గ్రాండ్గా చేసుకోవడం అంటే మన అనే వాళ్ళందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం. నాన్న, ఇప్పుడు మీరు పెళ్ళికి ఒక 500 మందిని పిలుస్తారు, అందులో మాకు మహా అంటే

50 మంది సరిగ్గా తెలుసుంటారంతే. మరి వాళ్ళ కోసం ఇప్పుడు అంత ఖర్చు పెట్టడం అవసరమా నాన్న? క్రిష్, నీకు వాళ్ళు తెలియకపోవచ్చు, కానీ వాళ్ళందరికీ నువ్వు తెలుసు. కరెక్ట్ చెప్పారండి. క్రిష్, నీ స్కూల్ అడ్మిషన్ కోసం మీ నాన్నతో తిరిగిన అంకుల్ ఎవరో నీకు తెలియకపోవచ్చు, కానీ మాకు తెలుసు. నీ ఫస్ట్ బర్త్డేకి గోల్డ్ చైన్ ఇచ్చిన పిన్ని ఎవరో నీకు గుర్తుండకపోవచ్చు, కానీ మాకు గుర్తుంది. నీ జాబ్ కోసం హెల్ప్ చేసిన మీ నాన్న ఫ్రెండ్ ఎవరో నీకు తెలియకపోవచ్చు, కానీ మాకు తెలుసు. మన లైఫ్లో కొన్ని రిలేషన్షిప్స్ మనకి డైరెక్ట్గా కనిపించవురా, బట్ దట్ డజన్ మీన్ దే ఆర్ నాట్ ఇంపార్టెంట్. పెళ్ళి అంటే లైఫ్లో ఒక కొత్త చాలా ఇంపార్టెంట్ చాప్టర్కి స్టార్టింగ్ పాయింట్. ఆ రోజు మన వాళ్ళందరినీ కలిసి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని వాళ్ళందరినీ మనసుపూర్తిగా రిసీవ్ చేసుకోవడమేరా నిజమైన సెలబ్రేషన్? అవును బాబు, మీ అమ్మ చెప్తుంది కరెక్ట్. అయినా ఇప్పుడు మేము ఎంతోమంది పెళ్ళికి వెళ్ళాం, ఇప్పుడు మీ పెళ్ళికి వాళ్ళందరినీ పిలవకపోతే వాళ్ళేమనుకుంటారు? ప్లీజ్ మళ్ళీ ఒకసారి ఆలోచించండి. మీరు ఆగండి సంధ్య గారు, వాళ్ళని అంత ఎందుకు అడుగుతున్నారు మీరు? అవన్నీ కాదు క్రిష్, రిజిస్టర్డ్ మ్యారేజ్ అనేది డబ్బులు లేనోళ్ళు లేదా ఇంట్లో ఒప్పుకోకపోతే చేసుకునే వాళ్ళ పెళ్ళి. అది మీకు అన్నీ ఉండి చేసుకోవడం మేక్స్ నో సెన్స్. పెళ్లి కోసం సేవింగ్స్ స్పెండ్ చేయడం కన్నా ఆ మనీతో నెక్స్ట్ 10 ఇయర్స్ కంఫర్టబుల్గా ఉండాలనుకుంటున్నాం నాన్న. మీరు పెళ్లిని ఒక ఎక్స్పెన్స్ లాగా చూస్తున్నారు, కానీ మాకు అదొక చాలా పెద్ద ఒకేషన్. నువ్వు మాకొక్కగానొక కొడుకువి, లావణ్య కూడా వాళ్ళకొక్కతే కూతురు. పిల్లల పెళ్ళి మంచిగా గ్రాండ్గా చేయడమే పేరెంట్స్ది డ్రీమ్. రేపు ఎవరైనా అడిగితే మాకు తల కొట్టేసినట్టు అవ్వదు? అసలు మీరు మా ఫీలింగ్స్ గురించి, మా పరువు గురించి కొంచెమైనా ఆలోచిస్తున్నారా? అంకుల్, మీరు మా రీజన్స్ని కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. డియర్ లిసనర్స్, ఒకరికి పెళ్ళంటే ఇంట్లో జరిగే పండగ. వాళ్ళకి పెళ్ళంటే అందరినీ పిలిచి కలిసి ఒకరోజు పండగలాగా సెలబ్రేట్ చేసుకునే ఒక ఒకేషన్. ఇంకొకరికి పెళ్ళంటే ఆ రోజు తర్వాత ఇద్దరు కలిసి స్టార్ట్ చేయబోయే లైఫ్. దానికోసం టైం, మనీ, ప్లాన్స్ అన్నీ కేర్ఫుల్గా చూస్ చేసుకోవాలని వాళ్ళకు అనిపిస్తుంది. ఒకరు మన వాళ్ళందరూ ఉండాలి అని కోరుకుంటారు, ఇంకొకరు మన కోసం కూడా మనం ఆలోచించాలి కదా అని అడుగుతున్నారు. ఇద్దరి ఆలోచనలు తప్పు కాదు. ఇది డబ్బు గురించో లేదా ట్రెడిషన్ గురించో మాత్రమే కాదు, ఇది ఒక పెళ్ళికి ఎవరు ఏ మీనింగ్ ఇస్తున్నారు అనే డిఫరెన్స్ గురించి. ఇది మన ఇవాల్టి ఎపిసోడ్ ఆఫ్ అనువంత. మళ్ళీ కలుద్దాం. నమస్కారం.

0: ఎస్ మనం ఉన్నాము. హలో రెయిన్బోలో. సో ఈరోజు టాపిక్ చెప్పే ముందు ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను నేను. ఏంటంటే, ఒకరోజు చాలా ఇయర్స్ బ్యాక్ నేను ఒకరోజు బస్సులో ట్రావెల్ చేస్తుంటే ఒక ఆవిడతో మాట్లాడాను అనమాట. నార్మల్ కన్వర్జేషన్, అప్పటి వరకు తను ఎవరో తెలీదు, ఏంటో తెలియదు. నా వర్క్ చేసుకొని నేను వస్తున్నాను. వస్తుంటే తనతో ఎందుకో మాట్లాడాల్సిన సందర్భం వచ్చిందో రాలేదో తెలియదు, కానీ మాటలు మాత్రం కలిశాయి. కలిసిన తర్వాత కట్ చేస్తే నెక్స్ట్ డే తను నాకు జాబ్ ఆఫర్ ఇచ్చింది. ఆ జాబ్ని నేను చేశాను కూడా చాలాసార్లు. ఆ జాబ్ తర్వాత కూడా కంటిన్యూ చేశాను. తను ఎక్కడికి వెళ్తే మ్యాక్సిమం నన్ను అక్కడికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించింది. తని భాగ్యలక్ష్మి మ్యామ్ అనమాట. సో ఈ స్టోరీ ద్వారా తనకి నేను థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నాను. ఎందుకంటే వెరీ ర్యాండమ్ థింగ్ ఆ రోజు నాకు జరిగింది, కానీ ఆ డే ఆ ర్యాండమ్ థింగ్, ఆ ర్యాండమ్ కన్వర్జేషన్ నా లైఫ్ని ఇంకో టర్న్ తీసుకునేలాగా చేసిందనమాట. సో అలాగే ఈరోజు మన టాపిక్ ఏంటంటే, అలాగా మీకు ఎప్పుడైనా ఏదైనా ర్యాండమ్గా జరిగిన కన్వర్జేషన్తో మీ లైఫ్ చేంజ్ అయ్యే డెసిషన్ ఏదైనా మారిందా, లేకపోతే మీకు ఏదైనా కొత్త టర్న్ వచ్చిందా, లేకపోతే కొత్త డెసిషన్ తీసుకున్నారా, అలా ఏం జరిగిందో నాతో షేర్ చేసుకోండి. మీరు నాకు కాల్ చేయాల్సినటువంటి నెంబర్స్ 0402323003030, 0402323484821, 0402970471. ఎస్, కాలర్ లైన్లో ఉన్నారో మాట్లాడేసేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: శ్రీనివాసరావు మలక్పేట అమ్మ గారు.
0: శ్రీనివాసరావు గారు, గుడ్ ఈవినింగ్.
1: గుడ్ ఈవినింగ్ అమ్మా.
0: ఎస్,
1: ఎలా ఉన్నారు?
0: ఫైన్, బాగున్నాను. మీరు బాగున్నారా?
1: బాగున్నానమ్మా. మీరు బాగుండాలని కోరుకుంటున్నాము.
0: ఎస్, విన్నారా టాపిక్?
1: విండేదమ్మా.
0: అంటే యాదృష్టికంగా అనుకోకుండా ఎప్పుడైనా మీరు ఎవరితోనైనా తెలియని వాళ్ళతో మాట్లాడి నెక్స్ట్ డే నుంచి వాళ్ళ దగ్గర నుంచి మన లైఫ్ టర్న్ అయిపోయే డెసిషన్ ఏమన్నా వచ్చిందా, లేకపోతే ఏదన్నా ఒక మిరాకిల్ జరిగిందా, అసలు తెలియకుండా మాట్లాడిన వ్యక్తులతోటి, వ్యక్తుల వల్ల. ఎస్, చెప్పండి.
1: నేను రెగ్యులర్ గా మా దగ్గర పార్క్ ఉంది, ఆ పార్క్ లోకి వెళ్తూ ఉండేవాడిని, వెళ్తూ ఉన్నాను కూడా. సో దాదాపుగా నాకు మా బాబు ఉన్నప్పుడు ఏమైపోయిందంటే, వాడికి పెళ్లి చేయాలి కదా కంపల్సరీగా, అంటే ఎవరన్నా అమ్మాయిలు కంపల్సరీగా వస్తుంటే వాళ్ళతో ఒక దినం రెండు దినాలు చూసి మూడో దినం నాలుగో దినం వాళ్ళతో స్నేహం చేసేసుకొని వాళ్ళని అడిగేవాళ్ళని అనమాట, మీకు ఎవరన్నా ఉన్నారా, అమ్మాయిలు ఎవరైనా ఉన్నారా, ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, మా బాగున్నాడు, మీకు తెలిసిన వాళ్ళు, మీకు లేకపోతే మీకు తెలిసిన వాళ్ళకన్నా చెప్పండి అని చెప్పి అట్లా నేను ఫ్రెండ్షిప్ చేసుకుంటూ చేసుకుంటూ బాగా వాళ్ళతో కలిసిపోయాము. ఇప్పుడు కూడా ఆ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది. దాదాపుగా ఒక 10 ఏళ్ళకి వెళ్ళి ఆ ఫ్రెండ్షిప్ నడుస్తుందమ్మా. ఇప్పుడు దాదాపుగా నాకు మేము లొకాలిటీలో మలక్పేటలో ఉండబట్టే 65 ఏళ్ళు అయిపోయింది. సో కంపల్సరీగా మా పార్క్ వచ్చి 1998-99 లో అట్లా వచ్చింది. చిత్రా రామచంద్రన్ గారు జిహెచ్ఎంసీ కమిషనర్ ఉన్నప్పుడు ఆవిడ ఇనాగరేటెడ్ ది పార్క్. అప్పటి నుంచి కూడా రెగ్యులర్ గా నేను వెళ్తుంటాను అనమాట. మా దగ్గర నుంచి ఒక 400 మీటర్స్ ఏ ఉంటుంది. సో డెఫినెట్ గా పార్క్ వెళ్తుంటాను కాబట్టి అమ్మాయిలు ఎవరన్నా వచ్చిన వాళ్ళు ఉన్నప్పుడు కంపల్సరీగా 1-3 డేస్ చూడాలి, వాళ్ళతో స్నేహం చేసేసుకొని వాళ్ళని అడగాలి, లేకపోతే ఆ ఫ్రెండ్షిప్ కంటిన్యూ ఇప్పటిదాకా అవుకుంటూ వచ్చింది అనమాట. అట్లాగా డెఫినెట్ గా కంటిన్యూ అయిపోతూనే ఉంది. ఇంకా ఈవెన్ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండింది అంటే ఉంది, ఆవిడ కూడా ఒక కొడుకున్నాడు, ఆయన అమెరికా నుంచి వచ్చేసాడు, అబ్బాయికి పెళ్లి చేద్దాం చూద్దాం అంటే ఒక 3-4 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. రీసెంట్ గా మొన్ననే అమ్మాయి దొరికింది వాళ్ళకు, వాళ్ళ ఇంటి వెనకనే అక్కడ సాకేత్ దగ్గర ఉంటుంది. ఆవిడ కూడా మొన్న చెప్పేసింది, ఆవిడ అంకుల్ ఉంటారు కాబట్టి అంకుల్ మా బాబు కూడా దొరికిపోయింది అని చెప్పి చెప్పారు, అమ్మాయి ఫోటో చూపించారు చేశారు. సో అట్లాగా మా ఫ్రెండ్షిప్ కంపల్సరీగా బాగా ఎత్తున్న ఫ్రెండ్షిప్. నేను కంపల్సరీగా ఫ్రెండ్షిప్ చేస్తే కంపల్సరీగా వాళ్ళతో మాట్లాడకుండా ఉండలేదు అనమాట.
0: ఓకే అండి, థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. ఎస్, మనం చెప్పాను కదా, మనం అనుకోకుండా చేసే కన్వర్జేషన్స్ ఒక్కొక్కసారి మన లైఫ్లో ఎంత పెద్ద టర్న్స్ అవుతాయని మనం ఎప్పుడు ఊహించలేము. కాబట్టి కొత్త వాళ్ళతో ఎప్పుడు కూడా ఒక్కసారి మెల్లగా మాట్లాడడానికి ట్రై చేస్తే నిజంగా బాగుంటుంది అనిపిస్తుంది. అంటే కొత్త

వాళ్ళు కదా, వీళ్లకు పరిచయం లేదు కదా మనకి అని అనుకుని చాలా మంది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటారు ఒక్కోసారి, కోపంలోనో చిరాకులోనో. కానీ అలా కాకుండా ఒక్కోసారి మనం నిజంగా, మన దేవుడే కొన్నిసార్లు మన దగ్గరికి అలాంటి వాళ్ళని పంపిస్తాడేమో అనిపించే అంతలాగా ఉంటుంది. సో బీ కేర్ఫుల్, మంచిగా మాట్లాడదాం, మంచిగానే ఉందాం అన్నమాట. ఎస్, సాంగ్ వచ్చేస్తుంది, వినేసండి, దాని తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. హలో రెయిన్బో విత్ మీ ఆర్జే చంద్ర, రెయిన్బో తో మీ జీవితం రంగులమయం.

0: 9.
1: ఎస్ వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. హలో రెయిన్బో, విత్ మీ అజయ్ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్, నేను చెప్పాను ఒక ర్యాండమ్ కన్వర్జేషన్ అనేది నా లైఫ్ టర్నింగ్ పాయింట్ అయింది. ఐ మీన్ ఎవరో తెలియని వ్యక్తులతో పరిచయం అయ్యి వాళ్ళతో మాట్లాడిన ఆ 5 నిమిషాలు నా జీవితాన్నే మార్చేసే 5 నిమిషాలుగా మారాయన్నమాట. అలా మీ లైఫ్లో ఏదైనా జరిగిందా? జరిగితే నాకు కాల్ చేసి చెప్పండి. మీరు కాల్ చేయాల్సినటువంటి నెంబర్స్ 0402323 0030, 0402323 4821, 0402970415. కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: గుడ్ ఈవినింగ్ మేడం గారు, పేరు రమేష్ కుమార్.
1: ఎస్ చెప్పండి.
2: అయితే అమ్మ, మేము బాంబే పోతున్నాం అమ్మ, 2 ఫ్యామిలీస్.
1: ఓకే.
2: పోయిన తర్వాత ట్రైన్ లో వాళ్ళు కలిసారు అన్నమాట. ట్రైన్ లో కలిసిన తర్వాత వాళ్ళు ఎక్కడో పోయారు, వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. దాని తర్వాత ఒక 6 మంత్స్ తర్వాత మీరు ఎక్కడ ఉంటారు, మేము ఎక్కడ అనుకోలేదు అనమాట. ఇంటి వెంటనే ఉంటారు అనమాట. వెంటనే ఉంటారు, కానీ అంత పరిచయం లేదు. ఆ ట్రైన్ లో కలిసారు, దాని తర్వాత ఇంట్లో ప్రశ్న జరిగింది.
1: సూపర్ ట్విస్ట్ ఇది.
2: మాట్లాడకుండా కూర్చున్నాం అంతే, అట్లా అయిందన్నమాట.
1: ఇంటి వెనకే ఉన్నప్పుడు మీరు అప్పటి వరకు ఎందుకు వెళ్ళలేదు వాళ్ళని?
2: అది అర్థం కాదు, అదే నాకు అర్థం కాలేదు. ఇంటి ఎందుకంటే జస్ట్ ఒక 40-50 ఇంటి అంటే
1: ఫార్టీ ఫిఫ్టీ హౌస్
2: బ్యాక్ సైడ్ అనమాట. అది అంత ఎందుకో మరి అట్లా అంటే, దాని తర్వాత మీరు ఎక్కడ ఉంటారు, మీరు ఎక్కడ ఉంటే దాని తర్వాత తెలుసుకుని, అరే మీరు అక్కడ ఒకటే సందులో ఉంటాం కదా అని అప్పుడు తెలిసింది అనమాట.
1: దాని
2: తర్వాత ఫ్రెండ్షిప్ చాలా పెరిగిపోయింది అనమాట.
1: నైస్. సో చెప్పాను కదా, చాలా మన ర్యాండమ్ కన్వర్జేషన్స్ కానీ అసలు లైఫ్లో కొన్ని కొన్నిసార్లు ఎంత సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది అంటే, ఇంత మ్యాజిక్ చూడండి. వాళ్ళు కలిశారు కానీ వాళ్ళకి ఇంటి వెనకాలే అని తెలియదు, ఐ మీన్ దగ్గరలో అని చెప్పేసి తెలియదు. సో నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
3: గుడ్ ఈవినింగ్ ఉండా రమణ, ఉండాతో మాట్లాడాలని.
1: ఏ శ్రవణయ్య గారు, గుడ్ ఈవినింగ్.
3: గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. ఎప్పుడు లేట్ లేట్ గా వస్తాండవు
1: చెప్పండి.
3: నేను మా ఇద్దరు మిత్రులం కలిసి ముగ్గురిని ఢిల్లీ పోతున్నాం. కాశీ, ఆగ్రా అక్కడ చూసుకోవాలని పోయినాం. పోయేటప్పుడు మాకేం చేశారంటే, ఒకవేళ నెల్లూరు జిల్లా సమితి ప్రెసిడెంట్ పొదిలి సమితి ప్రెసిడెంట్ దర్శి ఎమ్మెల్యే రావిపాటి మానందా వాళ్ళ ఇద్దరు కలిసారు చూడు, అక్కడ కలిసారు. మాకు అక్కడ హిందీ సరిగా రాదు నాకు కూడా. అక్కడ కొంచెం వాళ్ళతో కొంచెం బాగా నాకు హెల్ప్ఫుల్ గా ఉన్నారు, బాగా స్నేహితంగా హెల్ప్ఫుల్ గా. నాకు ఏదైనా అవసరం ఉంటే కూడా హిందీలో మాట్లాడడం చేయడము ఆ విధంగా అన్ని చేస్తా వచ్చినారు. తర్వాత నాకు మళ్ళీ కూడా ఫోన్లు చేస్తా వచ్చినారు, నేను కూడా మాట్లాడుతాను. ఈ మధ్యలో బంద్ అయిపోయింది అమ్మా, ఈ మధ్యలో కరోనా నుంచి కంప్లీట్ గా వాళ్ళ మాటలు నా మాటలు బంద్ అయిపోయినాయి. మళ్ళా మరి ఎక్కడ ఉండారో ఏం తెలియదు. ఏది ఉన్నాయి నాకు, ఏది ఉన్నాయి నాకు, ఎప్పుడు ఇది మాట ఇది 66. అప్పుడు నువ్వు కూడా వచ్చినావు కదా బొంబాయికి, ఢిల్లీకి.
1: ఓకే, థ్యాంక్ యూ రమణయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్.
3: నువ్వు పుట్టుదలే.
1: ఓకే, థ్యాంక్ యూ. సో అదన్నమాట సంగతి. అలా చాలా వరకు నేను చెప్తున్నాను కదా, అట్లా మనం ఎప్పుడు కలిసే వాళ్ళకంటే ర్యాండమ్గా కలిసిన వాళ్ళు చాలా సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది ఒక్కొక్కసారి మనకి అది. ఎస్ వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. హలో రెయిన్బో, విత్ మీ అజయ్ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
4: హే, Did you hear what's happening in Hyderabad this weekend?
5: No, tell me. I don't want to miss out.
4: Then tune in to Vibrant Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
5: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
4: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pulse of the Twin Cities.
6: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 a.m.

స్టూడియో క్లాక్లో సమయం 7:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో జపాన్లో జరుగుతున్నటువంటి 20వ ఆసియా క్రీడలో 2026 ప్రత్యక్ష ప్రసారం వింటారు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా

కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9.
1: ఎస్ వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. హలో రెయిన్బో, విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్, ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము ఏదైనా ర్యాండమ్ ఇన్ వ్యక్తి కన్వర్జేషన్ వల్ల మీ లైఫ్ మారిపోయిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా, లేకపోతే ఒక మంచి లైఫ్ టర్నింగ్ అయిన విషయం ఏమేదైనా ఉందా అని మాట్లాడుకుంటున్నాం. మీరు నాకు కాల్ చేయాల్సినటువంటి నెంబర్స్ 0402323300, 0402323481, 0402970475. సో కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: గుడ్ ఈవినింగ్ చందన గారు.
1: ఎస్ చెప్పండి.
2: నరసింహారెడ్డి మేడం, ప్రేమావతి పేట నుండి.
1: ఎస్ సార్ చెప్పండి.
2: వండరని ఇందా కాదు కానీ ఒక ఏమైంది మేడం, పోయిన ఒక సంవత్సరం కింద అనుకుంటా నేను ఫోన్ చేసి మాట్లాడుతున్నాను. మీ ఆర్జేలు మాట్లాడతారు కదా మేడం, అయితే నన్ను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాను అంటే ప్రేమావతి పేట నుండి. ప్రేమావతి పేట ఎక్కడ ఉంటారు మీదేం క్వశ్చన్ ఇస్తుంది, ఎక్కడ ఉంటారు అని చెప్పి కొద్దిగా నేను కన్ఫ్యూజ్ అయినా కొద్దిగా. అంటే ఇక్కడ ఇక్కడ చర్చ్ ఉంది కదా, ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ ఉంది కదా అంటే అవును ఉన్నది. ఇంకా మీరు ఎక్కడ ఉంటారని అప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఇక్కడ ఉంటారా అయిందని చెప్పింది. అయితే ఆమె చెప్పింది ఇక్కడ ఉంది కదా, ఒక షాప్ ఉంది చూడండి, షాప్ ఉంది, ఓకే, ఐదుగ గల్లీలో ఉంటారు. కరెక్టే కానీ మేడం, మీరు గుర్తుపట్ట, మీరు వాళ్ళ పెద్దోళ్ళ పేరు చెప్తే గుర్తుపడతారంటే వాళ్ళ మామయ్య పేరు, వాళ్ళ భర్త పేరు చెప్పింది మన ఆర్జేనా. అప్పుడు నేను ఒక గుర్తుపట్టిన మేడం, నేను మామయ్య మీ భర్త తెలుసు, నాకు పరిచయం ఉన్నది అని చెప్పేసిన మేడం. ఆ రోజు కొద్దిగా ఏంటంటే నాకు వండర్ కూడా కొద్దిగా సంతోషం కూడా అనిపించింది మేడం.
1: ఇక్కడ
2: ఆడితే మన పక్కన ఉంది, మనకు తెలియదే తేడా అని చెప్పేసి. అయితే అప్పుడు ఆమెకు మళ్ళీ నేను టీ ఆఫర్ చేసిన అన్నమాట. అయితే వస్తా అని చెప్పి ఆమెకు టైం ఉండవచ్చు ఉండకపోవచ్చు, మొత్తానికి అయితే ఒకసారి చెప్పిన ఇక్కడ నుంచి వెళ్తారు కాదు మేడం, ఒకసారి వచ్చి కలవండి అని చెప్పిన అనమాట.
1: ఎందుకంటే
2: సంతోషం కూడా ఎక్కడ వండర్ కూడా అనిపించింది, ఇక్కడే ఉంది ఎన్ని రోజులు తెలియదు అని చెప్పి.
1: ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అదన్నమాట సంగీతి చెప్పాము, చాలామంది మనకి పక్కనే ఉంటారు కానీ కలుసుకోవడానికి చాలా ఇయర్స్ కూడా టైం పట్టిన రోజులు ఉంటాయి. సో నెక్స్ట్ కాల్. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
3: సుగంధ పరిమళాలను అందించే ఓ చందన, మీకు సంధ్యా వందనం.
1: చెప్పండి మీ పేరు.
3: మురళి అండి.
1: మురళి గారు ఎక్కడి నుంచి?
3: సికింద్రాబాద్ నుంచి అండి.
1: ఓకే చెప్పండి, విన్నారా టాపిక్?
3: విన్నాను విన్నాను.
1: చెప్పండి.
3: యాక్చువల్గా నేను నా ఫ్రెండ్ అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాను.
1: ఓకే
3: అనుకునేసి ప్రిపేర్ అయినాము. అయిన తర్వాత ఏంటంటే తీరా వెళ్ళే రోజుకి నేను రానని వేస్తుండేవాడు, ఇద్దరమే కదా, నేనేమో ఫుల్ ప్రిపేర్ అయిపోయినా ఆ దేవస్థానం చూసిన అక్కడ వెళ్ళిన గోదావరి సాగరం గీత అన్నట్టు నాకు ఫుల్ మూడ్ ఉండే. తను రాకపోతే నేను కూడా క్యాన్సిల్ ఎందుకు అవ్వాలి అని చెప్పేసి నేను ఏం చేసిన, సింగిల్ గా వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత ఏంటంటే యాక్చువల్ గా నేను విజయవాడలో దిగేసిన తర్వాత అక్కడ నుంచి కనెక్టింగ్ మళ్ళా వేరేది పాలకొల్లు తీసుకున్నాను బస్. యాక్చువల్ గా నాకు అంతర్వేది అనేది ఎటువైపు తెలియదు. ఇంకోటి ఏంటంటే అప్పట్లో ఈ మొబైల్ జిపిఎస్ లాంటి
1: లేవు కదా,
3: అయితే ఎవరినైనా అడుక్కొని వెళ్ళాల్సిందే. యాక్చువల్ గా ఏంటంటే నేను బస్ లో కూర్చున్నప్పుడు రాజమండ్రి దాటిన తర్వాత ఒకరిని అడిగిన పక్క కూర్చొని, నేను అంతర్వేదికి వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలి చెప్పండి అంటే ఇట్లా పాలకులలో మీరు దిగండి, పంచరామాలు ఉంటాయి అక్కడ, పంచరామాల్లో రెండు ఉంటాయి, వాటి దర్శనం చేసేసుకుని మీరు నర్సాపూర్కి వెళ్ళేసి ఆ రేవు దాటేసి అంతర్వేది వెళ్ళాలి అని చెప్పేసి ఒక ఆయన
1: చెప్తుంటే
3: నా పక్కనే కూర్చునే ఒక అతను, నేను సరే నేను వస్తాను, నేను కూడా వస్తాను, నేను కూడా అంతర్వేదికి వెళ్ళాలి అని చెప్పేసి అన్నాడు తను. అంతే సరే అని చెప్పేసి ఇద్దరు వెళ్ళాము. వెళ్ళిన తర్వాత నాకు అక్కడ అకామిడేషన్ గానీ అన్ని గానీ ఏం చేసింది అంటే యాజ్ ఏ బ్రదర్ లాగా తనకు అక్కడ పాలకుల్లో ఆయన ఏంటంటే రాజమండ్రిలో యూనియన్ బ్యాంక్

0: లో మేనేజర్ అంట.
1: ఓకే.
0: ఆయన నాకేం చేశాడంటే తన ఫ్రెండ్ దగ్గర వెహికల్ తీసుకున్నాడు, పాలకొల్లులో నాకు దర్శనం చేయించాడు, నర్సాపూర్కి వెళ్ళిన తర్వాత రేవు దాటిచ్చేసాడు, అంతర్వేదికి వెళ్ళిన తర్వాత నాకు లంచ్ గిట ప్రొవైడ్ చేశాడు, మేము తినేసి అన్ని మాట్లాడుకున్న తర్వాత మీరు ఎక్కడ ఉంటారంటే దిల్సుఖ్నగర్ అన్నాడు. దిల్సుఖ్నగర్ లో ఎక్కడ అని చెప్పేసిన తర్వాత లేదు లేదు నేను దిల్సుఖ్నగర్ లో ఈ మధ్య వచ్చాను, నేను మీ సికింద్రాబాద్ లోనే ఉండేవాడిని అన్నాడు. సికింద్రాబాద్ లో ఎక్కడ ఉన్నారు మీరు అని చెప్పేసి అంటే అట్లా అట్లా మాట్లాడుకున్న తర్వాత ఏ స్కూల్ అని అడిగిండాన్ని, అంటే నేను సెవెంత్ అడ్వాంటేజ్ హై స్కూల్ అంటే అది నేను కూడా అదే స్కూల్ రా బాబు, నీవేంటి అని చెప్పేసి అడిగితే నాకన్నా సీనియర్ తను. అంటే ఇంకా ఆ రిలేషన్ ఎట్లయిపోయిందంటే మీరు బిలీవ్ చేయరు, అప్పటి ఇప్పటికి కూడా అంటే ఇంచుమించు అది అయ్యి ఒక 23 or 24 hours అవుతుంది, ఇప్పటికి కూడా ఒక ఇయర్లీ 2 or 3 times అట్లా ఫోన్ చేసి మాట్లాడుకుంటాం ఆ విధంగా. అంటే నాకు జాబ్ లాంటివి కాకుండా ఒక ఫ్రెండ్ ఒక చైల్డ్హుడ్ లో మేము చదువుకున్న ఒక స్కూల్లో ఒక చెట్టు కింద చదువుకున్న వాళ్ళం అని చెప్పేసి అది ఒక ఫీలింగ్ అది చాలా బాగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఒక అన్నోన్ పర్సన్ అన్నోన్ ప్లేస్ లో మనకు ఆ విధంగా ట్రీట్ గానీ ఇవ్వడము, ఆ విధంగా మనల్ని జాగ్రత్త
1: చూసుకోవడం
0: అది నేను పొందాను నేను
1: అంతంతో అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అలా అనమాట, వెరీ ర్యాండమ్ థింగ్స్, వెరీ ర్యాండమ్ మనుషులు మన లైఫ్లోకి చాలా చాలా తీసుకొస్తారు, అవి మనము లైఫ్ లాంగ్ మర్చిపోకుండా ఉండగలుగుతాము. దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ ర్యాండమ్ థింగ్స్. సో ఎప్పుడూ మనము బాధపడుతూ ఉండొద్దు, ఒక్కసారి దేవుడి పైన నమ్మకం వేసి లేదా మన అనుకున్న వాళ్ళ నమ్మకంతో మనం ముందుకెళ్ళడం వల్ల ఖచ్చితంగా మన లైఫ్ టర్న్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. హలో రెయిన్బో, విత్ మీ ఆర్జే చందన, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

ఎస్ వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. హలో రెయిన్బో, విత్ మీ ఆర్జే చంద్ర. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మనకి ఒక మెసేజ్ వచ్చింది, సో చదివేద్దాం. నా దృష్టిలో జీవితంలో వచ్చే ప్రతి మార్పుని మనం టర్నింగ్ పాయింట్ అని చెప్పలేం. కొన్నిసార్లు మనం తీసుకున్న నిర్ణయాల వల్ల, వాటి ఫలితాల వల్ల మన జీవితంలో మార్పులు వస్తాయి. కానీ నిజంగా మన జీవితాన్ని మార్చే ఒక ముఖ్యమైన సందర్భం లేదా ఒక చిన్న మాట, ఒక చిన్న కన్వర్జేషన్ కూడా మనకు తెలియకుండానే టర్నింగ్ పాయింట్ అవుతుందని నేను అనుకుంటాను. నా జీవితంలో కూడా ఇలాంటి ఒక ఉదాహరణ ఉంది. ఒక సమయంలో ఒక ముఖ్యమైన పరీక్ష రాయాలని అనుకున్నాను. అది నాకు మంచి ఆప్షన్ అనిపించింది, కానీ అదే సమయంలో అది నాకు సరైన ఆప్షన్ కాదేమో అని కూడా అనిపించింది. ఎందుకంటే నేను కొంచెం మల్టీటాస్కింగ్ చేసే వ్యక్తిని. ఒకే విషయంపై పూర్తిగా ఫోకస్ పెట్టి దానికి కావాల్సినంత డెడికేషన్ ఇవ్వడం నాకు కొంచెం కష్టంగా ఉండేది. అయినా నేను ప్రయత్నించాను, దాదాపు 2 అటెంప్ట్స్ ఇచ్చాను, కానీ క్వాలిఫై కాలేకపోయాను. ఆ రిజల్ట్ నాకు చాలా బాధ కలిగించింది. అయితే ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ కూడా నా జీవితంలో ఒక లెసన్ అయింది. అందుకే నా అభిప్రాయం ఏంటంటే, జీవితం మనం అనుకున్నట్లుగా ఎప్పుడూ జరగదు. గుడ్ బ్యాడ్ అని వెంటనే నిర్ణయించలేం. కొన్ని విషయాలు ఆ సమయంలో మనకు బ్యాడ్గా అనిపించినా తర్వాత అవే మనకు ఒక మంచి దారిని చూపించవచ్చు. మనకు మనం నమ్మకం పెట్టుకుని మనకు సరిపోయే విధంగా ముందుకు వెళుతూ ఉండాలి. మనం చేయాల్సింది మన వంతు ప్రయత్నం చేయడం. ఆ తర్వాత ఏదైనా అద్భుతం జరగాల్సి ఉంటే అది సరైన సమయంలో తప్పకుండా జరుగుతుంది. అందుకే జీవితంలో కొన్ని టర్నింగ్ పాయింట్స్ మనల్ని వెతుక్కుంటూ రావాల్సిన అవసరం లేదు. మనం ఊహించని సమయంలో

0: ఊహించని ఒక కన్వర్జేషన్, ఒక మాట, ఒక సంఘటన కూడా మన జీవితాన్ని మార్చే టర్నింగ్ పాయింట్ కావచ్చు. ఇదే నా అభిప్రాయం. థ్యాంక్ యూ ఆర్జే శివ పుట్ట ఘట్కేసర్ హైదరాబాద్ అంట. ఎస్ థ్యాంక్ యూ ఆర్జే శివ గారు. ఎస్ ఏదో ఒక చిన్న పాయింట్ మన జీవితంలో టర్నింగ్ పాయింట్గా మారవచ్చు, కన్వర్జేషన్ కూడా మారవచ్చు. కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: వెరీ గుడ్ ఈవినింగ్ అమ్మా చందన గారు, నేను ఓలేటి ప్రభాకర్ రావుని.
0: ఎస్ చెప్పండి.
1: బెంగళూరు నుంచే మాట్లాడుతున్నాను.
0: ఎస్ ఎస్ చెప్పండి.
1: మాకు టర్నింగ్ పాయింట్ లైఫ్ లో అంటే మర్చిపోలేని సంఘటన అమ్మా.
0: ఎస్ చెప్పండి.
1: ఏమిటంటే నేను మామూలుగా హైదరాబాద్ లో ప్రైవేట్ లో ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు నాకు 19 ఇయర్స్ జాబ్ చేస్తున్నాను. చేస్తున్నప్పుడు ఒక ఋషి పొంగవుడు వచ్చినట్టుగా జియా ఉల్హక్ గారు అని చెప్పని ముస్లిం అయినా కూడా ఇంతవరకు నేను మర్చిపోలేను ఆయన్ని. ఆయన వచ్చి ఎందుకు మరి ఆయనకి థాట్ దట్టిందో, నేను ఆ టైంకి ఆయన్ని కలవడం ఏమిటో అర్థం కాలేదు నాకు ఇప్పటికి కూడాను. అన్నాడు, ప్రభాకర్ గారు దగ్గర ఇంటర్వ్యూ ఉంది గవర్నమెంట్ జాబు, వెళ్ళండి అన్నాడు. నాకెవడు ఇస్తాడులే, ఉత్తర దక్షిణాలు కావాలి కదా అనుకున్నాను. లేదు మీరు వెళ్ళండి అన్నాడు. ఫస్ట్ ఇంటర్వ్యూ వెళ్ళాను, ఫెయిల్ అయిపోయాను. తర్వాత ఆయనకు వచ్చి మళ్ళీ చెప్పాను ఇలాగ అయిందండి అన్న. సరే రేపు ఇంకో దగ్గర ఉంది వెళ్ళు, ఇమీడియట్ గా వెళ్ళు అన్నాడు. అని నా బస్ ఛార్జీలకు ఉన్నాయా లేవు అని చెప్పి నా జేబులో ఒక 50 రూపాయలు, అప్పుడు 50 రూపాయలు అంటే 500తో సమానం ఇచ్చాడు. ఇది 1980s బాట అనమాట. మీరు వెళ్ళండి అంటే వెళ్ళాను, సక్సెస్ అయింది. మళ్ళీ ఆయన ఈవినింగ్ వచ్చి చెప్పాను సక్సెస్ అయింది సార్ అని చెప్పని. మహానుభావుడు అమ్మా, కనీసం నా దగ్గర టీ కూడా తాగలేదు తర్వాత, నాకు జాబ్ వచ్చిన తర్వాత. ఋషి పొంగోడు వచ్చినట్టు కనిపించింది. మళ్ళీ నాకు అంతర్ధానం అయిపోయాడు ఆయన, మళ్ళీ ఎక్కడ నాకు కనిపించలేదు అసలు. ఎంత వెతికి ఎంత చూసినా కూడా నాకు కనిపించలేదు, నా లైఫే టర్న్ అయిపోయింది అనమాట. గవర్నమెంట్ జాబ్ అంటే మామూలు మాట కాదు కదా. ఆయన పుణ్యాన్ని ఇప్పుడు ఇంత పెన్షన్ కూడా తీసుకుంటున్నాం, పిల్ల పాపలతో మనవలతో హాయిగా ఉంటున్నాను. అది అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. కళలో కూడా ఊహించలేదు. నమస్కారం.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో అదనమాట సంగతి. చాలా మూమెంట్స్ మనకి అప్పటికి హ్యాపీనెస్ ఇవ్వచ్చు, తర్వాత బాధ కలిగించవచ్చు. కానీ కొన్ని మూమెంట్స్ ఎలా ఉంటాయంటే వాటి వల్ల జీవితమే మారిపోతుంది. చెప్పాను కదా, నా లైఫ్లో ఒక ముఖ్యమైన టర్నింగ్ పాయింట్ ఒక చిన్న బస్ కన్వర్జేషన్ వల్ల జరిగింది. అది అప్పటి నుంచి ఇక్కడ దాకా నా ప్రయాణం కొనసాగుతుంది. సో అలా చాలా ఉంటాయి, చాలా చాలా మనకి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. హెల్లో రెయిన్బో విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2027-28 సంవత్సరానికి గాను గోధుమల కనీస మద్దతు ధరను క్వింటాల్కు 25 రూపాయలు పెంచి 2610 రూపాయలకు పెంచినట్లు, అలాగే మరికొన్ని పంటలకు కూడా ఎంఎస్పీని పెంచినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. కరీంనగర్ సమీకృత జిల్లా అధికారుల సముదాయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సుమారు 1100 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్లలో 340 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. వీటిలో నేతన్న బజార్, పాఠశాలలు, రాజరాజేశ్వర ఆలయ అభివృద్ది, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాలు, గోదాములు, పోలీస్ స్టేషన్లతో పాటు ఇందిరా మహిళాశక్తి భవన్ ప్రారంభోత్సవం ఉన్నాయి. రొమ్ము క్యాన్సర్ అవగాహన నెల సందర్భంగా లోక్ భవన్ ఈ రాత్రి గులాబీ రంగు వెలుగులతో మెరిసిపోయింది. వ్యాధిని ముందస్తుగా గుర్తించడం, సమయానికి నిర్ధారణ చేయడం, రొమ్ము ఆరోగ్య ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర బృందం ద్వారా రాష్ట్రంలో పంట నష్టాన్ని అంచనా వేయించి బాధిత రైతులకు ప్రభుత్వం తక్షణమే పరిహారం అందించాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. 2023 ఎన్నికల్లో 420కి పైగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిలో ఒకదాన్ని కూడా పూర్తిగా అమలు చేయలేదని ఆరోపించారు. ఎల్టీ హెచ్టీ విద్యుత్ కనెక్షన్లకు యూనిఫామ్ సర్వీస్ లైన్ ఛార్జీలతో వినియోగదారులకు ఖర్చుపై ముందుగానే స్పష్టత లభిస్తుందని టీజీఎస్పీడీసీఎల్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం శారదీయ దుర్గాపూజకు 5 రోజుల సెలవులను ప్రకటించింది. అలాగే పూజా మండపాల కేటాయింపు నిధులను 5 కోట్లకు పెంచుతూ భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు హోంమంత్రి సలాహుద్దీన్ అహ్మద్ వెల్లడించారు. సింగరేణి ఆధ్వర్యంలోని జైపూర్ విద్యుత్ విషయంలో రాజస్థాన్తో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్రావు లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ నిర్వహణలో విఫలమైందని మండిపడ్డారు. గౌహతి వేదికగా టీమిండియాతో జరుగుతున్న 2వ వన్డేలో వెస్టిండీస్ భారీ స్కోర్ సాధించింది. 3 బ్యాటర్లు సెంచరీలతో విరుచుకుపడడంతో వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 4

5 పరుగులు చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఇద్దరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం.

ఎస్ వెల్కమ్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ తెలంగాణ విత్ మీ ఆర్జే చందన రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్ మన తెలంగాణ గొప్పతనం గురించి మాట్లాడుకోకపోతే ఎట్లా, మన తెలంగాణ గొప్పతనం గురించి మనమే చెప్పుకోకపోతే ఎట్లా కదా. సో అలాంటి మన తెలంగాణ ముచ్చట్లతో మాట్లాడుకునే మన షోనే తెలంగాణం. సో మంచి మంచి ముచ్చట్లు ప్రతి వీక్ మనం చెప్పుకుంటున్నాం, ప్రతిరోజు మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. సో అలాగే ఈరోజు కూడా ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. సో స్టే ట్యూన్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ తెలంగాణం విత్ మీ ఆర్జే చంద్ర, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్

0: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్.

0: ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
1: సూపర్ అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
0: Yes, don't miss it.
2: Stay tuned,
3: stay bright.
2: Vibrant Hyderabad
3: on FM Rainbow 101.9.

ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.8 MHz తెలంగాణ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. తెలంగాణలో చాలా ప్లేసెస్ ఉన్నాయి, టెంపుల్స్, అడవులు, నదులు, సరస్సులు, అలా చాలా ఉన్నాయి కదా. ఒక మంచి సరస్సు గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను. చాలామందికి తెలియదు అనుకుంటున్నాను, మేబీ తెలంగాణలో ఒక మంచి సరస్సు ఉంది, దాని పేరే పాకాల సరస్సు. పేరు వినగానే ఒక మంచి ప్రశాంతమైన లేక్ గుర్తొస్తుంది కదా, కానీ దాని వెనకాల ఒక హిస్టరీయే ఉంది. అది తెలిస్తే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది మీకు. వరంగల్కి ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట. అడవులు, కొండల మధ్య ఈ సరస్సు ఉంటుంది. క్రీస్తు శకం 1213లో కాకతీయ రాజు గణపతి దేవుడి కాలంలో దీన్ని నిర్మించారన్నమాట. ముఖ్యంగా అప్పట్లో వ్యవసాయానికి నీరు అందించడమే దీని ప్రధాన ఉద్దేశంగా ఉండేది. అంటే ఇప్పుడు మనం వాటర్ కన్వర్సేషన్ గురించి, కన్జర్వేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, కానీ 100 ఏళ్ల క్రితమే మన కాకతీయులు దాని గురించి ఆలోచించారన్నమాట. ఒకసారి పాకాల సరస్సు గురించి వింటే ఇది కేవలం ఒక లేక్ మాత్రమే కాదు, కాకతీయుల ముందు చూపుకు ఒక ఎగ్జాంపుల్గా అనిపిస్తుంది. ఎస్, ఏమంటారు? ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.8 MHz తెలంగాణ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు.

పిలవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ తెలంగాణ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్, మనం పాకాల సరస్సు గురించి మాట్లాడుకుంటున్నాము. పాకాల సరస్సు చుట్టూ ఉన్న ప్రకృతి గురించి చెప్పాలంటే అసలు ఒక్కసారి అక్కడికి వెళ్తే సిటీ లైఫ్ మొత్తం మర్చిపోయేలా ఉంటుంది. ఈ సరస్సు చుట్టూనే పాకాల వన్యప్రాణి అభయారణ్యం ఉందట. దాదాపు 839 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ అడవి నార్మల్గా ఇక్కడ చాలా డిఫరెంట్ జంతువులు కూడా మనకి కనిపిస్తాయంట. చిట్టల జింకలు, నీలగాయలు, అడవి పందులు, చిరుతలు, ఎలుగుబంట్లు, లంగూర్లు లాంటి ఎన్నో రకాల జంతువులు కనిపిస్తాయి. వివిధ రకాల పక్షులు కూడా ఇక్కడ కనిపిస్తాయట. ముఖ్యంగా నవంబర్ నుంచి మార్చ్ మధ్య వలస పక్షులు వచ్చే అవకాశం కూడా ఉందట అనమాట. అంటే ఒకవైపు సరస్సు, మరోవైపు అడవి, చుట్టూ ఇంత వైల్డ్ లైఫ్. మన తెలంగాణలో ఇలాంటి న్యాచురల్ బ్యూటీ ఉందంటే నిజంగా మనం తెలుసుకోవాల్సిన ప్లేసే కదా. ఎస్, నాకైతే చాలా అనిపించింది. చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాను నేను, అంతగా గుర్తులేని టైంలో మళ్ళీ వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎస్, మీరేమంటారు? ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ తెలంగాణ విత్ మీ ఆర్జే చంద్ర. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్, తెలంగాణ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్, ఒక్కసారి ఉంచుకోండి. మార్నింగే పాకాల సరస్సు దగ్గర కూర్చున్నాం. చుట్టూ పెద్దగా ట్రాఫిక్ సౌండ్స్ లేవు, సిటీ క్రష్ లేదు, మీన్ రష్, అది అలా రష్లో మనం క్రష్ అయిపోతూ ఉంటాం కదా, అది లేదనమాట. నీళ్ళ మీద నుంచి వచ్చే చల్లని గాలి, పక్కనే పచ్చని అడవి, మధ్యలో పక్షుల శబ్దాలు, ఎంత పీస్ఫుల్గా ఉంటుందో కదా. అందుకే పాకాల సరస్సు నేచర్ లవర్స్కి, బర్డ్ వాచర్స్కి మంచి అట్రాక్షన్గా ఉందన్నమాట. వరంగల్కి దగ్గరగా ఉండటంతో వీకెండ్ గేట్వేలా కూడా వెళ్ళొచ్చు. మనం హాలిడే అనగానే వెంటనే వేరే స్టేట్కి ట్రిప్కి ప్లాన్ చేస్తాం కదా, కానీ మన తెలంగాణలోనే ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయని చాలామందికి తెలియదు. పాకాల లాంటి ప్రదేశాలు మనకి ఒక విషయం గుర్తు చేస్తాయి, కొన్నిసార్లు కొత్తదనం కోసం చాలా దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు, మన చుట్టుపక్కలే మనకి తెలియని అందమైన ప్రపంచం ఉంటుంది. అదే ఇలాంటి హిడెన్ జెమ్స్ అన్నమాట. ఏమంటారు? ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్, తెలంగాణ విత్ మీ ఆది చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: Hyderabad's heartbeat, Secunderabad's vibe. FM Rainbow brings it alive. That's right. Vibrant Hyderabad is your infotainment gateway to everything happening around town. Music, culture, sports and surprises, all packed in one vibrant show. So, whether you are chilling at Tank Bund or shopping at Charminar, stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.
2: Yes, welcome back. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ రిమ్ జిమ్ హైదరాబాద్ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్, హైదరాబాద్లో ఈ మధ్య ఒక ఇంట్రెస్టింగ్ సర్వే జరిగింది, ఒక అప్డేట్ కూడా వచ్చింది. ఏంటంటే, మనం ఎండ ఎక్కువ అయితే ఏం చేస్తాం, ఫ్యాన్ స్పీడ్ పెంచుతాం, కూలర్ పెడతాము, ఏసీ ఆన్ చేస్తాం కదా. ఇదే సిచ్యువేషన్ ఇప్పుడు పవర్ డిమాండ్ మీద కూడా కనిపిస్తుందట. మంగళవారం మధ్యాహ్నం టీజీఎస్ పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ డిమాండ్ ఏకంగా 12,044 మెగావాట్లకు చేరిందట. ఇది ఆ సంస్థ చరిత్రలోనే అత్యధిక డిమాండ్ అని అధికారులు తెలిపారన్నమాట. అంటే బయట టెంపరేచర్ పెరుగుతుంటే మన ఇంట్లో ఏసీ కూలర్ యూసేజ్ పెరుగుతుంది, దాంతో పవర్ డిమాండ్ కూడా పెరుగుతుంది. మనం మాత్రం ఒకటే కోరుకుంటున్నాం, కరెంటు పోకూడదు, ఫ్యాన్ ఆగకూడదు, ఏసీ మాత్రం అస్సలు ఆగకూడదు. ఇంతకీ మీ ఇంట్లో సమ్మర్ వచ్చిందంటే ఎక్కువగా కరెంటు కన్జ్యూమ్ చేసేది ఎవరు, ఏసీయా, కూలరా, లేక మీ ఫోన్ ఛార్జరా? అంటే ఇది సమ్మర్ కాదనుకోండి, బట్ సమ్మర్ లాగా ఉంది కదా, మనకి ఎండలు అలా కొడుతున్నాయి కాబట్టి అలా చెప్తున్నాను అనమాట. ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ రిమ్ జిమ్ హైదరాబాద్ విత్ మీ ఆర్జ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
3: సీతాకోక చిలకమ్మాడు శృంగారాల శుభదినం.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.8 MHz, రిమ్ జిమ్ హైదరాబాద్ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్ సార్, మన షోకి బై బై చెప్పాల్సిన టైం వచ్చేసింది. సో ఈరోజు మనందరికీ ఒక ఇష్టమైన షాపింగ్ ప్లేస్ మంచిగా శిల్పారామంలో గుజరాత్ హ్యాండీ క్రాఫ్ట్ ఉత్సవ్ 2026 గురించి మంచిగా లైవ్ అప్డేట్స్ తెలుసుకున్నాము. అలాగే దాని

తర్వాత కాలర్షోలో మంచిగా ఏంటి ఒక ర్యాండమ్ స్ట్రేంజర్ నుంచి మారిన మన లైఫ్ గురించి మాట్లాడుకున్నాము. అండ్ దెన్ తెలంగాణలో మంచిగా పాకాల సరస్సు గురించి తెలుసుకున్నాము. అండ్ రిమ్జిమ్ హైదరాబాద్లో మన పవర్ గురించి, పవర్ కట్ గురించి, మన బాధలు ఎంత పవర్ కన్జ్యూమ్ అవుతుంది అనేది తెలుసుకున్నాము. అసలు నాకు ఏమనిపించింది అంటే, ఒక డేలో ఎన్ని ఎన్ని చూస్తాం కదా మనము, హ్యాపీనెస్, సాడ్, కోపము అన్నీ చూస్తాము. అలాగే ప్రతి విషయాన్ని మనం చాలా ఎక్కువ రియాక్ట్ అవుతాం కదా కొన్ని కొన్నిసార్లు. అలా అవ్వకుండా ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దర్ లైఫ్ అని అనుకోవడం వల్ల చాలాసార్లు అక్కడికక్కడ మన డే మంచిగా మారుతుందేమో అనిపిస్తుంది. నిజంగా ఇంకొకటి విన్నాను, వీకెండ్ కోసం ఆలోచించి ఆలోచించి బాధపడడం కంటే వీక్డేలో వీక్ అంతా హ్యాపీనెస్ని, ఎస్ ఐ డిడ్ సంథింగ్ ఫర్ మై సెల్ఫ్ టుడే అని అనుకొని ఆనందించడంలో ఎంత బాగుంటుందో కదా. సో అది చేయండి, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో. ఎస్, అప్పటి వరకు బై బై, స్టే ట్యూన్డ్. నేను మీ అజయ్ చందన.